ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్పై ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 7వ తేదీ, ఆదివారం. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం ఉదయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. దేశం ఒక పూలతోట బృందగానం. రచన వి. కృష్ణ. సంగీతం సూర్యప్రకాష్.

0: మాతులన్నీ మమతలతో శాంతి సహన సమతలతో జాతులన్నీ మమతలతో శాంతి సహన సమతలతో ప్రగతిని గాంచే దేశమే ప్రగతిని గాంచే దేశమే.
1: కె రామాచారి పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత శ్రీమతి విఆర్హెచ్ వినోదిని.
1: ఆకాశవాణి శ్రోతలకు యేసుక్రీస్తు నామంలో శుభములు. నేటి ధ్యానాంశం మరణం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పరిశుద్ధుడైన యోహాన్ రాసిన సువార్త 10:17-18 వచనాల్లో మనం చూస్తే, నేను దాన్ని తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నానని వ్రాయబడింది. అసలు మరణం అనేది జీవితానికి ఒక దశలో అడ్డుపడి జీవితం ముగింపజేస్తుంది. అయితే యేసుక్రీస్తు మరణించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన మరణమే మనల్ని రక్షణ కార్యంలోనికి నడిపించిందని చూస్తున్నాము. మనం ఈ లోకంలో జీవించాలంటే ఖచ్చితంగా మరణించాలి. బైబిల్ ఏం చెప్తుందో మనం చూసినట్లయితే, మరణం లేకుండా రక్షణ లేదని బైబిల్ చెప్తుంది. అయితే దేవుని కుమారుని మరణం మనకి రక్షణ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అయితే మరణం అనేది ఈ లోకంలో ఏ రీతిగా ఉంటుందో మనం ఆలోచించినట్లయితే, చాలామంది మరణిస్తూ ఉంటారు. కాళిదాసు ఏం చెప్తున్నాడంటే, బ్రతుకు నిజం, చావు అబద్ధం, జీవితం తాత్కాలికం, మృత్యువు తప్పించుకోలేని శాశ్వత సత్యమని ఒక గొప్ప మాట అతను చెప్పి ఉన్నాడు. మరి అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరి హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను అని వ్రాయబడి ఉంది. మరణించాక ఏం జరుగుతుంది? మనం దేహాన్ని విడిచి ఆత్మగా మారిపోతామా? మనలను సృష్టించిన సృష్టికర్తలో ఐక్యమవుతామా? అలౌకికమైన లోకాల్లో విహరిస్తామా? అసలు ఆత్మ అనేది ఉందా? స్వర్గం నరకం ఎంతవరకు నిజం అనే అనేక ప్రశ్నలు వ్రాస్తూ, పుట్టుక అసంకల్పితం కానీ మరణం అనివార్యం, మరణం ఒక నిజం, నీవు దాన్ని ఆహ్వానించలేవు, అడ్డుకోలేవు అని చెప్తున్నాడు. మరణించాక ఏం జరుగుతుందో ఏ మానవుడికి తెలియదు. పునర్జన్మ ఉందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆత్మ కొనసాగుతుందా అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. యుగ యుగాలుగా దశ దశాబ్దాలుగా మానవునికి అంతు చిక్కని సమాధానాలు ఈ మరణం గురించే. మానవుడు ఎప్పటికైనా తెలుసుకోగలడా? అసలు ఎవరు సృష్టిస్తున్నారు? ఎవరు ప్రాణం పోస్తున్నారు? ఎవరు ప్రాణం తీస్తున్నారు? ఇలాంటి అనేకమైన ప్రశ్నలు మనకి ఉదయిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి ప్రముఖ సైకాలజిస్ట్ రేమండ్ మూడీ ఒక మనిషి యొక్క చివరి గడియలను వ్రాస్తూ ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ బైబిల్ చెప్తున్నది, దేవుని వద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికే పోతుంది. దేవుడు ఆదాముతో మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలమును అనుభవించే దినమున నీవు ఖచ్చితంగా చస్తావని చెప్పాడు. ఆదికాండము 2:17 వ్రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 6:23 పాపము వలన వచ్చే జీతం మరణం. ఈ బాధలు తను ప్రేమించిన మానవుడు అనుభవింపకూడదని ఆయన తనంతట తానే ప్రాణం పెట్టినట్టు చూస్తున్నాం. మరణం చాలా భయంకరమైంది. ఈ మరణాన్నించి మనం

0: తప్పించుకోవాలంటే దేవుని యొక్క మనవిని అంగీకరించాలి, దేవుని యొక్క స్వరాన్ని వినాలి, దేవుని మార్గంలో నడవాలి. అందుకే ప్రభువు నా గొర్రెలు నన్ను ఎరుగును, తండ్రి నన్ను ఎరిగినట్లే నేను వాటిని ఎరుగుదును అని చెప్తున్నారు. ఇది నిజంగా హృదయాన్ని స్పందిస్తుంది. అందుకే ప్రభువు మరణాన్ని మహిమను వేరుగా చూడలేదు. తాను మరణిస్తాను అనే విషయం సందేహం లేదు, తిరిగి లేస్తాను అనే విషయం అంతకన్నా సందేహం లేదు. అందుకే మానవుడు ఈ లోకంలో నాలుగు రకాలైన పోరాటాలు పోరాడుతూ విజయాన్ని పొందలేకపోతున్నాడు. ఒకటి, సృష్టి లేక పరిసర ప్రాంతాలతో పోరాటం. రెండు, తనలో తనకి పోరాటం. మూడు, పొరుగువానితో పోరాటం. నాలుగు, దేవునితో పోరాటం. కనుక ప్రభువు మానవుడు ఈ పోరాటంలో తనకు దూరమైపోతున్నారని, తానే మన కొరకు ప్రాణం ఇవ్వటానికి లోకానికి వచ్చినట్టు చూస్తున్నాము. ఈ నాలుగు పోరాటాల వలన మనం నిత్య మరణాన్ని పొందలేకపోతున్నాము, సహజమైన మరణాన్నే పొందటానికి సిద్ధపడుతున్నాం. నిత్య మరణాన్ని పొందినట్లయితే దేవుని రాజ్యంలో ఉంటాము. ఆ రీతిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగా.
1: శ్రీమతి విఆర్హెచ్ వినోదిని గారు వినిపించిన వినదగు మాట విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు ఈనాటి ఈ కార్యక్రమంలో వినండి. చిరుధాన్యాల ప్రాముఖ్యత, సాగులో మెళకువలు గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ నరసింహులు గారు అందిస్తున్న వివరాలు.
1: రైతాంగానికి నమస్కారం అండి. ఈరోజు మనము చిరుధాన్యాలు, వాటి ప్రాముఖ్యత మరియు సాగు మెలకువల గురించి తెలుసుకుందాము. చిరుధాన్యాలు అనాదిగా మన భారతదేశంలో పండిస్తున్నారు, కానీ ఈ మధ్యకాలంలో వీటి విస్తీర్ణము సాగు కొద్దిగా తగ్గింది. ఎందుకంటే సరైన దిగుబడి రాని సాధారణ రకాలు పండించడం వల్ల రైతులను కొద్దిగా తక్కువ ఆదాయం పొందుతున్నారు. అట్లే నాణ్యమైన విత్తనం అందకపోవడము, ప్రాసెసింగ్ సౌకర్యం లేకపోవడం వలన ఈ చిరుధాన్యాల విస్తీర్ణము చాలా వరకు తగ్గిపోయింది. తదనుగుణంగా వ్యాపార పంటలైన పత్తి, మొక్కజొన్న వీటి విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో, అంటే అసాధారణ వర్షాలు, మరీ ముఖ్యంగా మన అత్యల్ప వర్ష ప్రాంతాలైన అనంతపురము వీటిలో చూసుకుంటే, వర్షాలకు చిరుధాన్యాలు సాగు చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ ప్రత్యామ్నాయ పంటలుగా చిరుధాన్యాలని సాగు చేసుకోవడంలో కూడా ముఖ్యంగా మన సజ్జ, వరిగలు, సామలు, ఊదలు, ఆరికలు, అండుకొర్రల్ని మనం ఈ ప్రత్యామ్నాయ పంటల్లో మనం పండించుకోవచ్చు. వీటిని చూసినట్లయితే వరి, గోధుమ కన్నా మనకు పోషకాలు ఎక్కువగా ఉంటాయి వీటి చిరుధాన్యాల్లో. ఈ మధ్య చిరుధాన్యాల ప్రాముఖ్యత బాగా పెరిగింది, ఎందుకంటే వీటిలో అధికంగా పోషక భాండాగారాలుగా వర్ణించవచ్చు. అట్లే వీటిలో మినరల్స్, ఔషధ గుణాలు కూడా ఉండడం వల్ల ఆరోగ్యానికి వరాలుగా అభివర్ణించవచ్చు. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం పరిశీలించినట్లయితే ఈ చిరుధాన్యాలకు ప్రాముఖ్యత పెరుగుతున్నది. అదేవిధంగా మన భారత ప్రభుత్వం కూడా ఈ చిరుధాన్యాలని న్యూట్రీ సీరియల్స్గా గుర్తించారు, మంచి పోషకాహారంగా గుర్తించి వాటిని సాగు పెంచాలని చెప్పి 2018 సంవత్సరాన్ని నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్గా పరిగణించి సాగు మరియు కన్జంప్షన్ని పెంచాలని చెప్పి రైతాంగానికి గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా మన కనీస మద్దతు ధరను విశ్లేషించినా కూడా ఈ ఖరీఫ్ 2019 ప్రకటించిన మద్దతు ధరల్లో చిరుధాన్యాలకు అధికంగా కనీస మద్దతు ధర పెంచడం ద్వారా, అదేవిధంగా మారుతున్న జీవన శైలిలో ఆహారపు అలవాట్లు కూడా మారుతుండటంతో ఈ చిరుధాన్యాలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ చిరుధాన్యాల సాగు ఇప్పుడు చాలా అనుకూలం అని చెప్పవచ్చు. నేటి ప్రత్యామ్నాయ పంటలను చూసుకున్నట్టయితే, మనం ప్రత్యామ్నాయ పంటలు అంటే

మన అనంతపూర్ జిల్లాలో ప్రధానంగా వేరుశెనగ వేస్తుంటాము. ఈ వేరుశెనగ అదును దాటిపోవడంతో ఇప్పుడు చిరుధాన్యాలకు మొగ్గు చూపుతున్నారు రైతులు. ఎందుకంటే మనం ప్రత్యామ్నాయ పంటలుగా ఏదైనా సాగు చేయాలంటే అవి తక్కువ కాలం ఉండి, అంటే 3 నెలల్లో పంట కాలం ఉండి, మరియు చీడపీడలను ఉధృతిని తట్టుకునే రకాలను ఎంచుకొని మనం సాగు చేయడంతో మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రత్యామ్నాయ పంటలు అంటే మనకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఉంటుంది. అలాంటి ప్రత్యామ్నాయ పంటల్లో పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆయిల్ సీడ్స్లో క్యాస్టర్ ఉంటే, వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిరుధాన్యాలు ఇప్పుడు పరిస్థితుల్లో చాలా అనుకూలం. ప్రధానంగా మన రాష్ట్రంలో పరిశీలించినట్లయితే జొన్న, సజ్జ, రాగి, కొర్ర, వరిగా అక్కడక్కడ సాగు చేస్తున్నారు. ఇవే కాకుండా ఊదలు, ఆరికలు పొలాల్లో అక్కడక్కడ సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర విశ్లేషించినట్టయితే చిరుధాన్యాల కనీస మద్దతు ధర మిక్కిలి ఆశాజనకంగా ఉండడం, ప్రజా పంపిణీ విధానంలో చేర్చి పోషక ధాన్యాలుగా గుర్తించడం, మరియు ప్రజల్లో నానాటికి ఆరోగ్యదాయకమైన ఆహారం పట్ల పెరుగుతున్న చైతన్యం ద్వారా రైతులు చిరుధాన్యాల సాగుకు అధికంగా మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ చిరుధాన్య పంటల్లో రైతులు సాధారణ రకాలు వాడడం వల్ల తక్కువ దిగుబడులు పొందుతున్నారు. ఈ క్రమంలో చిరుధాన్యాలకి సాగు చేసే రైతాంగం సరైన రకాలను ఎంచుకొని సరైన ప్రణాళికతో సాగు చేయబడితే చక్కని లాభాలు పొందవచ్చు. ప్రధానంగా మనం ఈ సాగు విషయానికి వస్తే కొత్త రకాలైన వాటిని ఎన్నుకొని సాగు చేసుకున్నామంటే మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రధానంగా మనం చిరుధాన్య పంటల్లో చూసినట్లయితే సజ్జలో మంచి రకాలంటే మన అనంతపురం రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ చేసిన ABV 04, ICMV 221, ICPT 8203, ధనశక్తి, ఇవి సూటి రకాలు. ఇవంతా 80 నుంచి 85 రోజుల లోపల పంటకాలం ఉంటుంది. 20 నుంచి 25 క్వింటాల దిగుబడిని పర హెక్టేర్కి ఇవ్వగల సామర్థ్యం ఉన్న రకాలు. వీటినే కాకుండా ABH 1200, HHB 67, PHB 3 అనే సంకరజాతి రకాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా మనం సజ్జలో ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా జొన్న పరిశీలించినట్లయితే CSH 14, CSH 16, CSH 18 అనే సంకరజాతి రకాలు, లేదా పాలెం 2, CSV 15, CSV 1, NPJ 15 అను సూటి రకాలను ఎంచుకొని మనం సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్రధాన పంట అయిన రాగిని పరిశీలించినట్లయితే మనకు ఈ మధ్యకాలంలో వచ్చిన భారతి, శ్రీ చైతన్య, వకుల, తిరుమల రకాలు మన ప్రాంతానికి చాలా అనుకూలం. అదే కొర్ర తీసుకున్నామంటే శ్రీకృష్ణదేవరాయ, ప్రసాద్, SIV 3085, సూర్యనంది, SIA 3156, SIA 3222 అను రకాలు మన ప్రాంతానికి చాలా అనుకూలం. దీంట్లో SIA 3222 అనే రకము 60 రోజుల్లో 6 క్వింటాల దిగుబడినివ్వగల అతి స్వల్పకాల్ప రకం. అదేవిధంగా మిగతా చిరుధాన్యాలలో నూతన వంగడాలను పరిశీలించినట్లయితే వరిగల్లో తీసుకుంటే NTA 151, NTU 164, TNAU 202 అను రకాలు 70 నుంచి 75 రోజుల్లో మనకు 18 నుంచి 20 క్వింటాల హెక్టేర్కి దిగుబడినివ్వగల సామర్థ్యం ఉన్న రకాలు ఇవి. అదేవిధంగా మనం సామలు పరిశీలించినట్లయితే OLM 203, BL 6 అను రకాలు మన ప్రాంతానికి అనువుగా ఉంటాయి. ఊదలను పరిశీలించినట్లయితే DHUM 93-3 అను రకము మన ప్రాంతానికి చాలా అనుకూలంగా ఉంటుంది, అధిక దిగుబడిని కూడా ఇవ్వగల రకము. ఆరికలు అయితే TNAU 86, JK 48, JK 13 అను రకాలు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో అధికంగా ప్రాచుర్యం పొందుతున్న అండుకొరలు అయితే BTM 1, JPU BT-6 అను రకాలు మనకు అనుకూలంగా ఉంటాయి. ఈ రకాలు
ఆర్ఏఆర్ఎస్ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన

0: స్థానం నంద్యాల నుంచి కానీ లేదా తిరుపతి దగ్గర పెరుమాలపల్లి మరియు మన ఏఆర్ఎస్ అనంతపురము, ఏఆర్ఎస్ రెడ్డిపల్లిలో మనకు విత్తనాలు లభించే అవకాశం ఉన్నాయి. వీటి సాగు మెలకువలు చూసినట్లయితే జొన్న మనము ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని మనం విత్తుకోవచ్చు. విత్తుకునేటప్పుడు ఏ చిరుధాన్యాలైనా వెదజల్లే పద్ధతి కన్నా గొర్రు సాయంతో తగు నిష్పత్తిలో మొక్కలు ఉండేటట్టు విత్తుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చు. సజ్జ అయితే 1.5 కిలో అంటే 1.6 గ్రామ్స్ ఒక ఎకరానికి విత్తనం సరిపోతుంది. చాలుకు చాలుకు మధ్య 40 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకు మధ్య 12 సెంటీమీటర్లు ఉండే విధంగా గొర్రు సహాయంతో విత్తుకోవడం వల్ల మంచి దిగుబడులు పొందవచ్చు. అలాగే కొర్ర అయితే 2 కేజీల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. చాలుకు చాలుకు 2.5, మొక్కకు మొక్కకు 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు విత్తుకోవడం మంచిది.
1: చిరుధాన్యాల ప్రాముఖ్యత, సాగులో మెళకువల గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ నరసింహులు గారు అందించిన సేదీపు శుద్ధులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో నిన్న నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడంలో డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు ఆధునిక వైద్య సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను 2,300 కోట్ల రూపాయల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పండ్ల మార్కెట్తో పాటు సమీకృత సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవన సముదాయానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెళ్లి ఉన్నా, ఎవరి ఇంట్లో పండగ ఉన్నా, ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత మన గుర్తింపు, మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
0: గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి

0: మంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన నిన్న మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పుష్కర్ ఘాట్లు, పుష్కర్ నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్తాలు మార్చుకునే గదులు, స్నానమాచరించేందుకు సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికలతో మాట్లాడుతూ,
1: నెల్లూరు దంతాల్లో ఈరోజు ఇంకా 1 లక్ష టన్ల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండ్కి పూర్తి అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, బందరు, అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొచ్చి దంటేస్తున్నాయి. అందువల్ల అక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పురుషుల అండర్ 18 హాకీ కప్ 2026 టైటిల్ను భారత పురుషుల జట్టు కైవసం చేసుకోవడంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టోర్నమెంటు మొత్తం జట్టు ప్రదర్శించిన అసాధారణ నైపుణ్యం, పట్టుదల ప్రశంసనీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అంకిత భావానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులోనూ జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా సాగుతోందని, సేంద్రీయ ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని ఆమె నిన్న సందర్శించారు. సేంద్రీయ వ్యవసాయం గురించి అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: రైతులు కూడా బాగా సమయస్ఫూర్తి పెరిగింది. కమర్షియల్ క్రాప్స్ లో ఎక్కువగా యూరియా కావచ్చు, రసాయక ఎరువులు వాడడం వల్ల పంట దిగుబడి రావచ్చే తప్ప వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం చెడిపోతున్నారు అని వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కి మరి ఎక్కడికక్కడ పొలం పండుగ అనే కార్యక్రమం ప్రభుత్వం చేయటం వల్ల రైతులకు కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ప్రజలకు కూడా అవేర్నెస్ పెరగాలి. ఎందుకంటే ఇలా పండిస్తున్న రైతన్నలందరికీ మనం సహకరించి మీరు ఆర్గానిక్ ఫుడ్ తినండి, అప్పుడే మీ ఆరోగ్యంలో పెనుమార్పులు మొదలవుతాయి.
0: యోగాంధ్ర నమోదు ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రారంభించింది. యోగాంధ్ర పోర్టల్లో తొలి రోజు సుమారు 2000 మంది యోగా మాస్టర్ ట్రైనర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, వారికి జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో రాష్టస్థాయి యోగాసనాల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ ఈ రోజు ప్రారంభిస్తారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యాన్ని తెలియచేసేలా విద్యార్థులకు వివిధ ఇతివృత్తాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 20వ తేదీ వరకు 4 దశల్లో 14 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు, డీఎస్సీ అభ్యర్థులు సహా పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

0: అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తాకినట్లు, రానున్న 2 నుంచి 3 రోజులు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, స్థుతిమాల క్రైస్తవ భక్తిగీతాలు, ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఎర్రగూడి లక్ష్మీనారాయణరావు గారితో పరిచయం ప్రసారమవుతాయి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో. ఆంగ్లంలో వార్తలు 8:15. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కెవి సత్యనారాయణ. హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం ఈ ఉదయం 8:35. 9:30 శారద రూపకం వింటారు, రచన శ్రీ బి రామారావు, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, శ్రీమతి కె ఇందిర. 10:00 వార్తావాహిని విజయవాడ నుంచి ప్రసారమవుతుంది. అలాగే విజయవాడ నుంచి 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30 అలాగే 11:45 వాణిజ్య ప్రకటనలు, 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ నుంచి కొనసాగుతాయి.

ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం జిల్లా పరిషత్ హై స్కూలు విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో

వార్తలు 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు. పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో సాయంత్రం 7:15 రంగస్థల పద్యాలు వింటారు. ఇందులో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వినిపిస్తారు శ్రీ బి బయన్న గారు. 7:45 లలిత సంగీతం, ఇందులో ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. రసధ్వని అలనాటి మధుర గీతాలు ఈ రాత్రి 8:00 వినవచ్చు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 ఆదిన్ శ్రీసతి నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ సోమంచి రామం, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ ఢిల్లీ నుంచి ప్రసారమవుతుంది, 11:00 చిత్రసీమ సినిమా పాటలు, 11:10 ఈ రాత్రి 12 పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 11:45 ప్రసార సమాప్తి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్భంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాషా అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు,

0: సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్ నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
1: Collaborate closely to maintain security. Our long and uniquely open our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full
0: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్ నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఏటీఏ ఉపాధ్యక్షుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ అభివృద్దికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక మతమరుపైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక శకం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
2: దేశ్ యువా దేశ్ హై ఏ దేశ్ కి యువా కి శక్తి కో వికసిత్ భారత్ కే రాహ్ పర్ లే జానే కే లియే సయోజనే కా కామ్ నరేంద్ర మోదీ జీ నే కరా హై.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులు ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్ధంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా, సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ, డబ్ల్యూఆర్ఐ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా, కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని

ప్రముఖ వ్యాపార కేంద్రంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కన పెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హాకీలో భారత పురుషుల జట్టు అండర్-18 ఆసియా కప్ను మూడోసారి కవసం చేసుకుంది. నిన్న కాకామిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్-18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా మహిళల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు

0: కప్ను మూడోసారి కవిసం చేసుకుంది. నిన్న కాకా మిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్ 18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా మహిళల జట్టు కాంస్య పథకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 14వ శ్లోకం. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జునః

అటువంటి ధృతి రాజసి అనగా రజోగుణ ప్రధానమైనది అవుతున్నది. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జునః.

పార్థ, ఓ కుంతీపుత్రుడవైన అర్జున, అర్జున, తూ అనగా వెనుక చెప్పిన సాత్విక ధృతికి భిన్నంగా యయా, ఏ ధృత్యా, ధృతిచేత ధర్మకామార్థాన్, ధర్మము కామము అర్థము అనే వాటిని ధారయతే నిత్య కర్తవ్యాలుగా భావిస్తాడో, ప్రసంగేన ఆ ధర్మాదుల ప్రసక్తి చేత ఫలాకాంక్షి, ఫలకామన గలవాడు అవుతున్నాడో, సా ధృతిహి.

అర్జున, కొందరి అంతఃకరణంలో ఉన్న ధృతి మోక్షాన్ని పట్టించుకోకుండా ధర్మార్థకామాలను మాత్రమే నిత్య కర్తవ్యాలుగా నిర్ణయించి చూపిస్తూ ఉంటుంది. దాని ప్రకారం ధర్మాదులను ఆచరిస్తున్న ఆ సాధకుడు దేని ప్రసక్తి వస్తే దానికి సంబంధించిన కోరికలు కోరుతూ ఉంటాడు. ఇలా చేయించే ధృతి పేరే రాజసీ ధృతి. రజోగుణం నిత్య చరణశీలం కాబట్టి రాజసీ ధృతి సాధకుడి చేత ధర్మార్థ కామాలు అనే మూడు స్తంభాల ఆట ఆడిస్తూ ఉంటుంది. ఏ స్తంభం దగ్గరికి వెడితే ఆ కోరిక అనే పద్ధతిలో కోరికలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కోరికలు ఉన్నాయి అంటే కర్తృత్వాభినివేశం ఉందని చెప్పినట్లే. ఇదే ఈ శ్లోకంలో విశేషం. యయాతు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జునః.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. వి సాయి ప్రసాద్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, స్థుతిమాల, క్రైస్తవ భక్తిగీతాలు, ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఎర్రగూడి లక్ష్మీనారాయణరావు గారితో పరిచయం ప్రసారమవుతాయి.

ఇప్పుడు వినండి సమాచార వేదిక. ఒరవకొండ మండలం పెన్నాహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిన్న నెలపూజ ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మరథోత్సవం అయిన నెలకు పూజను నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం నుంచే స్వామి మూల విగ్రహానికి అభిషేకాలు అర్చనలు చేపట్టారు. ప్రతిమను అందంగా అలంకరించారు. ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో నృసింహుని దర్శనానికి తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వారి రద్దీ నెలకొనింది. సాయంత్రం శ్రీవారి పల్లకి ఉత్సవాన్ని చేపట్టారు. జనగణన 2027లో తొలిదశ గృహగణనతో శనివారంతో ముగిసింది. ఈ ప్రక్రియ 2 మాసాల పాటు సాగింది. ఎన్యూమరేటర్లు ఇంటింటా తిరిగి వివరాలు నమోదు చేశారు. జిల్లా జనాభా అంచనా కంటే తక్కువే నమోదు కావడం గమనార్హం. 32 మండలాలు తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం పట్టణాలు అనంత నగరపాలిక పరిధిలో 8,36,220 ఇళ్లు ఉంటాయని అంచనా వేయగా 8,50,661 ఉన్నట్లు లెక్కించారు. తాళం, ఖాళీ ఇళ్ళు మరో 96,338 ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 9,46,899 ఉన్నట్లు నమోదు చేశారు. మొత్తం 27,16,075 మంది జనాభా ఉంటారని అంచనా వేయగా నమోదులో 25,38,608 మంది తేలారు. జిల్లాలో 2 రోజుల పాటు ఆలస్యంగా ఋతుపవనాలు ప్రవేశించాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. వాస్తవానికి ఈ నెల 4వ తేదీనే ఋతుపవనాలు ప్రవేశించాల్సి ఉంది. వాతావరణంలో జరిగిన మార్పుల ఫలితంగా 2 రోజులు ఆలస్యంగా నిన్న ప్రవేశించినట్లు ఆయన తెలిపారు. రానున్న 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 35.9 నుంచి 36.6 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 26.1 నుంచి 26.9 డిగ్రీలు నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. ఉదయం గాలిలో తేమ 62%, మధ్యాహ్నం 50% నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్త తెలిపారు. రసాయన ఎరువుల కోసం రైతులు పడే ఇబ్బందులను తొలగించేందుకు ఈ ఖరీఫ్ నుంచే వ్యవసాయ శాఖ ప్రత్యేక ఫర్టిలైజర్ యాప్ను అమల్లోకి తెచ్చిందని ఆ శాఖ సంయుక్త సంచాలకులు సాలురెడ్డి తెలిపారు. నిన్న ఆయన కృషి భవన్లో ఏడీఏ వెంకటకుమార్ అధ్యక్షతన అనంత డివిజన్లోని రైతు సేవా కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒక బస్తా అక్రమంగా తరలించేందుకు వీల్లేదని, యాప్ ద్వారా పంటకు అనుగుణంగా ఎరువుల క్రయ విక్రయాలు జరగాలన్నారు. ఎరువులు అవసరమైన కర్షకులు రైతు సేవా కేంద్రాల్లో ఏ ఎరువుల దుకాణం నుంచి కావాలో నమోదు కావాలన్నారు. వారికి ఆ దుకాణం నుంచి పంటల ఆధారంగా యూరియా, డిఏపి పంపిణీ చేస్తామన్నారు. రైతు నుంచి కమిషనర్ వరకు ఏ ఎరువులు ఎంతెంత పంపిణీ చేశారు, ఎంత నిల్వ ఉందో యాప్తో తెలుస్తుందన్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా 7 నుంచి 14 వరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. బిఎల్ఓలు ఇంటింటా తిరిగి కనీసం 90% తక్కువ కాకుండా మ్యాపింగ్ చేయాలని చెప్పారు. నిన్న కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమై మాట్లాడారు. 2002 ఓటర్ల జాబితాలో 2025 జనవరి జాబితా మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటిదాకా 68% పూర్తయిందన్నారు. ఈ నెల 14లోపు 90% వరకు పూర్తయ్యేలా ప్రతి బిఎల్ఓ కృషి చేయాలన్నారు. రాజకీయ పార్టీలు నియమించే బిఎల్ఏలు

0: ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్నారు. జేఎన్టీయు పరిధిలో నిర్వహించిన బీటెక్, ఎంఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వీసీ రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు పరీక్షల విభాగం అధికారులు నాగప్రసాద్ నాయుడు, శివకుమార్ వాటిని విడుదల చేశారు. బీటెక్ 3వ సంవత్సరం 1, 2, 3 సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీతో పాటు 4వ ఏడాది 1, 2 సెమిస్టర్ల పరీక్షా ఫలితాలు ప్రకటించారు. అలాగే ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ 3 సెమిస్టర్ రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను కూడా విడుదల చేశారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మొటిమల
5: సైబాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఇప్పుడు వినండి స్తుతిమాల, క్రైస్తవ భక్తి గీతాలు.

0: స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి, స్వాతంత్ర సమర యోధులు శ్రీ ఎర్రగూడి లక్ష్మీనారాయణరావు గారితో పరిచయం.
4: నారాయణరావు గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: మీరు చాలా చిన్న వయసు నుంచే స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, అంటే 10 ఏళ్ళు దాటగానే మీరు పాల్గొన్నారు కదా, మరి అప్పటి జ్ఞాపకాలను ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే, మీరు మొట్టమొదటిసారిగా ఈ స్వతంత్ర దినంలో పాల్గొన్న సందర్భం కొంచెం చెప్తారా మా శ్రోతలకి?
5: ముందేమంటే
4: చెప్పండి,
5: 1927లో ఐఎమ్ బార్న్.
4: 27లో పుట్టారు?
5: 1927 15 10 1927 ఐఎమ్ బార్న్. తర్వాత మా నేను గుత్తిలో చదువుకునేవాడిని. మై యంగర్ చైల్డ్హుడ్ ఎంటైర్ వాజ్ స్పెంట్ అట్ గుట్టి.
4: గుత్తిలో మీ చిన్నతనంతా గుత్తిలో గడిచింది?
5: అంతా గడిచింది. మై ఫాదర్ వాజ్ మున్సిపల్ కోర్ట్ నాదర్ అండ్ హెడ్ క్లర్క్. అప్పట్లో నేను మంచి గుడ్ సాంగ్స్టర్, నేషనల్ సాంగ్స్ బాగా పాడేవాడిని అన్నమాట. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై ది నేషనల్ మూమెంట్స్. 10 గుత్తి ఎంత హిల్లీ ప్లేస్, అది నా యొక్క మనస్తత్వం ఏమో ఏమో తెలియదు. చిన్నప్పటి నుంచి కొండల్లో తిరిగేవాడిని. ధైర్యంగా పోయి నాకు మనస్సు ఏ రీతిలో ఉండేది, ఇప్పుడు వెళ్ళి కొండల్లో కూర్చుంటే ఒక విధమైనటువంటి ఆ చారిత్రక విషయాలను ఆలోచన చేసుకుంటూ కూర్చునేవాడిని. 10 సంవత్సరాలు 10-11 సంవత్సరాల్లోనే మై బ్రదర్ ఇన్ లా వాజ్ హెడ్ మాస్టర్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్. మై అంకుల్ వాజ్ వై కొండలరావు అని చెప్పని డెడికేటెడ్ హిస్టరీ టీచర్, ఎమోషనల్ టీచర్. ఆయన దగ్గర గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నారు. ఓ చిన్నపరెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు జడ్జిగా ఉండేవారు కూడా ఆయన స్టూడెంటే.
4: ఎక్కడ?
5: గుత్తిలో.
4: గుత్తిలో
5: ఆయన తమ్ముడు ఓ స్వామినాథ రెడ్డి ఆంధ్రదేశ్ చైర్మన్గా ఉండి డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఆయన నా క్లాస్మేటు, బెంచ్ మేటు. ఆర్ గోపాలరావు అని సబ్జడ్జిగా ఉండి ఆయన ఫ్రెండే. ఈ ఊళ్ళో కే గుండాచారంటే ఇంటిమేట్ ఫ్రెండ్, కాలేజ్ జూనియర్ కాలేజ్ సాయిబాబా నేషనల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఆయన నాకు ఎక్కువ ఇంటిమసీ. వీళ్ళందరి యొక్క పరిచయం నాకు ఇప్పుడు ఉండేది. వాళ్ళతో నేను చదువుకున్నాను కలిసి. అక్కడి నుంచి నేను చాలా ఒడిదుడుకులు వచ్చినా ఇంట్లో, అయినా కానీ ఐ వాజ్ ఎమోషనల్. ఎమోషనల్ అయిన దానివల్ల మా ఫాదరు మున్సిపల్ కోర్ట్ నాదరు హెడ్క్లర్క్గా గవర్నమెంట్ సర్వీసులో ఉన్నదానివల్ల ఆ టైంలో ఆ కాలంలో బ్రిటిష్ రాజ్ అంత స్ట్రిక్ట్ ఇవి రూల్స్ ఇంపోజ్ చేస్తూ ఉండింది. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాయంటే, హీ వాజ్ వెరీ మోస్ట్ ఒబీడియంట్ టు సర్వెంట్ టు బ్రిటిష్ రాజ్. నా యొక్క మూమెంట్స్ నన్ను అబ్జర్వ్ చేసేవాడు. ఆయన నన్ను ఈ పాల్గొనేదానికి అవకాశం ఇచ్చేవాడు కాదు. నేను మంచి సాంగ్స్టరు, నేషనల్ సాంగ్స్ బాగా పాడేవాడిని కాబట్టి

0: నన్ను నా తోటి విద్యార్థులు వాళ్ళంతా నన్ను ఇది చేసేవాళ్ళు. ఇక్కడ అనంతపూర్లో కూడా చదివాను నేను.
1: ఆ పాటలు ఏమైనా గుర్తున్నాయా మీరు చెప్తున్నారు కదా?
0: కొంచెం చెప్పగలను.
1: పాటలేను, ఒక లైన్ చెప్పండి. మీకు బాగా గుర్తున్నప్పుడు పాట.
0: మేలుకొనరా రైతు సోదర, మేలుకొనరా వర్కర్షకుండ, మేలుకొనరా చిన్ని అన్న, మేలుకొన వీరా తండ్రి మేలుకో. పాడవే రాట్నమా ప్రణవ భారత కీర్తి, పాడవే నీ చెప్పని.
1: అంటే ఈ పాట ఎవరు రాశారో మీకు గుర్తుందా?
0: అప్పుడు మన టంగుటూరి సూర్యకుమారి పాడేదన్నమాట ఆ పాట. అప్పట్లో ఈ పాటని టంగుటూరి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి నీస అని ఆమె పాడేది.
1: మా తెలుగు తల్లి కూడా,
0: మా తెలుగు తల్లి ఆమె పాడేది. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు మాకు ఆదర్శ నాయకుడు. సంజీవరెడ్డి గారు మా ఇంటి దగ్గరే ఉండేవారు ఈ ఊర్లో. మా ఇంటి నైబర్ వాళ్ళు సెకండ్ ఫస్ట్ రోడ్లో ఉంటే నేను సెకండ్ రోడ్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. మా ఫాదర్ ట్రాన్స్ఫర్ అయినట్టల్లా నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యేవాడిని.
1: మరి
0: అప్పుడు మా అంకుల్ వై కొండలరావు అంటే హీ వాజ్ హిస్టరీ టీచర్.
1: మీరు చెప్పారు మీ ఉద్యమం కాలం వారు చెప్పండి, మీరు ఎప్పుడు పాల్గొన్నారు ఉద్యమంలో?
0: నేను 1947 నుంచి ఉద్యమంలో ఉన్నా. 1947లో ఇంకా స్వాతంత్రం రాకముందే నేను ఉద్యోగంలో చేరక తప్పలేదు. మా ఇంటి డొమెస్టిక్ సర్కమ్స్టెన్సెస్ ఇది.
1: అంటే అంతకుముందు మీరు 10 ఏళ్ల వయసులోనే ఉద్యోగంలో ఉన్నారన్నారు కదా?
0: ఉద్యోగంలో ఎక్కడ?
1: ఉద్యమం
0: ఉద్యమంలో ఉన్నాను. అప్పటి నుంచి 1946 ఎండ్ వరకు ఐ వాజ్ 1947 మార్చి వరకు అవి పాల్గొన్నాను. తర్వాత ఐ హ్యాడ్ టు ఎంటర్ ఇన్ టు ప్రైవేట్ సర్వీస్. మా ఫాదర్ గవర్నమెంట్ సర్వీస్ని ఇచ్చేదా ఎంటర్ చేపిస్తా అనుకున్నాడు. ఐ డిడ్ నాట్ అక్సెప్ట్ ది జాబ్. 1946 స్టూడెంట్ నేను. ఎస్ఎస్ఎల్సి అప్పటికి చదివినాను అన్నమాట.
1: ఇంకా అప్పటి మీ మిత్రుల గురించి చెప్పండి.
0: మిత్రులు నాకు వీళ్ళంత ముందు చెప్పాను, వాళ్ళంతా మిత్రులు. నాకు కల్లూరు సుబ్బారావుతో పరిచయం ఉండేది. భారత సేవక్ సమాజ్లో 1953 నుంచి 1963 వరకు భారత సేవక్ సమాజ్లో ఉన్నా. అప్పుడు భారత సేవక్ సమాజ్లో మనకు సంజీవరెడ్డి గారితో ఈ వికే ఆదినారాయణ రెడ్డి, పరిమళ నాగిరెడ్డి, అప్పుడు హీ వాజ్ ఫ్రెష్ ఫ్రమ్ కాలేజ్ ఇన్ ది 1943-44లో. అప్పుడు మా శ్రీరాముడు ఎన్జిఓ ప్రెసిడెంట్ అప్పుడు ఉండేవారు అన్నమాట. ఎన్జిఓ ప్రెసిడెంట్ తర్వాత అయ్యారు. ఆయనతో కలిసి జీవించేవాడిని నేను. నాకు మదర్లెస్ చైల్డ్ నేను. నాకు 4 సంవత్సరాలు వయసు ఉండేటప్పుడే మా మదర్
1: చనిపోయింది.
0: నా తమ్ముడు చిన్న పిల్లవాడు. అప్పటి నుంచి మాకు డొమెస్టిక్ ట్రబుల్స్ చాలా ఎక్కువగా ఉండేవి అన్నమాట.
1: మీరు
0: అయినా కానీ పాల్గొంటున్నారు.
1: మీరు సుబ్బారావు గురించి చెప్తున్నారు, కల్లూరు సుబ్బారావు గురించి చెప్తున్నారు. మీరు
0: కల్లూరు సుబ్బారావు గారు మాకు భారత సేవక సమాజం యొక్క ఇదిగా ఉండేవాడు అన్నమాట, లీడ్ చేసేవాళ్ళు. ఆర్ సుల్తాన్ అని చెప్పని ఉండేవాడు. 1953లో భారత సేవక సమాజం వాజ్ స్టార్టెడ్. అప్పుడు ఈ రోడ్ వర్క్స్ అన్ని సోషల్ వర్క్స్ లో అన్నిట్లో కూడా పాల్గొనేవాడిని నేను.
1: అప్పుడు ఏమేమి చేశారు గుర్తుందా?
0: అన్నీ ఉన్నాయి.
1: అప్పుడు ఏమేమి పనులు జరిగాయి ఈ భారత సేవక సమాజ్?
0: భారత సేవక సమాజ్లో కలర్ రాయేదన్నా జరిగితే ఎక్కడన్నా వెళ్ళేవాడిని. అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కూడా నా జీవితం అంతా. అప్పుడు గుంతకల్లో భారత సేవక సమాజ్లో 10 ఇయర్స్ వర్క్ చేస్తే అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా తిమ్మంచెర్ల, గుంతకల్ దగ్గర అది తిమ్మంచెర్లలో శివాలయంలో పెట్టానన్నమాట. అంతా ఈ అడల్ట్స్ వచ్చేవారు, అంతా తాగుబోతులు వాళ్ళు అనుకోండి.
1: మరి వాళ్ళకి అట్లా వాళ్ళకి ఎట్లా పాఠం చెప్పేవాళ్ళు?
0: అందరూ నాది అభిమానం పిలిచేవాళ్ళు. అక్కడ 12 సంవత్సరాలు నన్ను ఒకటే ఇంట్లో. 1952-53 నుంచి 1960 వరకు నేను ఒకటే ఇంట్లో ఉన్నాను. 61
1: వాళ్ళకి ఏం నేర్పించేవాళ్ళు మీరు?
0: ఇదే పలకలు పుస్తకాలు తెప్పించుకునేది, వాళ్ళకి ఓనామాలు రాపించేది, దీంట్లో చదువులు చెప్పేవాడిని.
1: తర్వాత

0: మీకు ప్రభాకర్ జీ పరిచయం ఉందా?
1: ప్రభాకర్ జీ పరిచయం ఉంది, ఆయన వచ్చినప్పుడు మాట్లాడాను అన్నమాట. వినోబాజీ గారు కూడా బోధాన్ని ఉద్యమం, ఐ మెట్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
0: ఎప్పుడు?
1: ఈ భారతదేశంలో వర్క్ చేసినప్పుడు ఈ యొక్క గోదావరి వరదలు వచ్చాయి. అప్పుడు సర్వే నేను కింద పట్టుకొని వెళ్ళామన్నమాట కలెక్షన్. వెళ్తే వెళుతూ ఉంటే ఆ డేట్ నాకు తెలియదు, ఆ పరిస్థితుల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు హీ వాజ్ గోయింగ్ టు బెంగళూరు.
0: అవును.
1: అంత సెక్యూరిటీ అప్పుడు అవసరం లే ఆయనకు. హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ది కంపార్ట్మెంట్.
0: అంటే రాష్ట్రపతిగా?
1: ఉపరాష్ట్రపతి.
0: ఉపరాష్ట్రపతి.
1: అప్పుడు ఆయన వెళ్తే నమస్కారం చేశాను. నమస్కారం చేసి అంత ఎంక్వైరీ చేశారు నన్ను గురించి. ఎంక్వైరీ చేసి
0: ఆయన రైల్లో ఉన్నాడు, మీరు
1: రైల్లో కూర్చున్నారు, ఇట్లా టర్బన్ పక్కన పెట్టినారు, ఒక బనీన్ వేసుకొని కూర్చున్నాడు అనమాట. హీ వాజ్ గోయింగ్ టు బెంగళూరు. నేను వెళ్ళాను, వెళ్ళిపోయాను. టిన్ ఇస్తే టిన్లో కూడా కొంత ఇది వేశాడు అనమాట.
0: ఏం వేశాడు?
1: అది క్యాష్ వేసిన తర్వాత ఆయనతో దీవెనలు పొందినాను, వచ్చేసినాను. తర్వాత మళ్ళా ఒకసారి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా కలిశాను అనమాట, గుంటకల రైల్వే స్టేషన్ జంక్షన్లో జరిగిన ఆయన్ని రెండు మాటలు కలిశాను.
0: అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేసేవాళ్ళు?
1: రాష్ట్రపతి.
0: రాష్ట్రపతి
1: ఆయన రాష్ట్రపతి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతి.
0: ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మీరు మాట్లాడారా?
1: కొంచెం మన ఇప్పుడు 10 మంది ఉండేటప్పుడు
0: అవును,
1: మాకు కొంచెం నమస్కారం చేసి దీవెనలు ఇస్తారంటే
0: సరే,
1: మాట్లాడడానికి మాకు అప్పుడు ఇంత అంత అవకాశం ఎక్కడ దిక్కేది చెప్పండి. ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు.
0: అవును.
1: అయినా కానీ దీవెనలు మాత్రం పొందాం, నమస్కారం చేసి అంతే.
0: అవునులే. తర్వాత
1: అటల్ బిహారీ వాజ్పేయి గారిని కూడా కలిశాను అన్నమాట. అప్పుడు హీ వాజ్ జనసంఘ్లో ఉన్నారు, అది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా. మళ్ళా తర్వాత 1965లో కూడా ఈ ఊర్లో కలిశాను ఆయన. ఊరికే కలిసిన మీటింగ్లో వాళ్ళు వచ్చి మేము మాట్లాడకపోతే నమస్కారం చేయడము, దీవెనలు తీసుకోవడము.
0: అవును.
1: అప్పుడు ఏం మాట్లాడాము? ఊరికి నమస్కారం సార్, బాగున్నారా? ఇట్లా ఆయన చెప్పని చెప్పి.
0: అవునులే.
1: అంతకంటే ఇంకేం మాట్లాడతాం చెప్పండి.
0: తర్వాత మీరు సినిమా కార్మికుల కోసం కూడా కొంత శ్రమ పడినట్టు కంది కదా, ఆ వివరాలు కొంచెం చెప్తారా?
1: 1953లో భారత సేవ సమాజంలో వర్క్ చేస్తూ ప్రజా సోషలిస్ట్ పార్టీకి సెక్రటరీగా ఉండేవాడిని గుంటకల్లో.
0: అవును.
1: మోటార్ మజ్దూర్ సంఘ్ సెక్రటరీగా ఉండేవాడిని.
0: అవునులేండి.
1: ఆ టైంలో సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. వాల్మీకి మహాసభ జరిగింది అప్పుడు, ఉరుసు జరుగుతుంది అక్కడ. అక్కడ పెద్దగా చాలా మంది కలిశారులేండి, వేలకు కలిశారు. అప్పుడు సంజీవ రెడ్డి, నేను ఐ వాజ్ యూనియన్ లీడర్ కదా, మోటార్ మజ్దూర్ సంఘ్ లీడరు, పిఎస్పీ సెక్రటరీ. అప్పుడు నేను వెళ్ళి మాట్లాడడానికి ఇంటర్వ్యూ అడిగాను. ఇంటర్వ్యూ ఇవ్వడానికి కాలేదు ఆయనకు, టెలిగ్రామ్ ఇచ్చాను, నో రెస్పాన్స్. అప్పుడు ఏం చేశానంటే ఐ లెడ్ ప్రొసెషన్ విత్ 100-120 వరకు వర్కర్స్తో లీడ్ చేస్తే సంజీవ్ రెడ్డి గారు, సంజీవయ్య గారు, తిమ్మారెడ్డి గారు, 3 మినిస్టర్స్ వచ్చారన్నమాట మీటింగ్కు. ఆ మీటింగ్లో మేము నిలుచుకొని ఉంటే చాలా కోపంతో వెళ్ళారన్నమాట నా మీద చూసి, అవకాశం మీద మాట్లాడడానికి. అప్పుడు చిట్టు పంపించాను, చిట్టు పంపిస్తే రికార్డ్ చూసి పక్కన పారేశారు. అప్పుడు సంజీవ్ గారు లెటిన్ ఇది మాట్లాడండి, ఆయనకు అవకాశం ఇవ్వండి అన్నారు. అంటే ఐ వాజ్ గివన్ ఆపర్చునిటీ టు స్పీక్ టు హిమ్ అట్ మున్సిపల్ ఆఫీస్. అప్పుడు వాడితో మాట్లాడాను, ఎందుకంటే ఆ పార్టీ మా పార్టీ ఒకటే. టంగుటూరు ప్రకాశం పంతులు గారిది అది ఇది, ఈయన దీంట్లో ఉండారు, చీఫ్ మినిస్టర్గా ఉండారు. సంజీవ ప్రకాశం పంతులు గారు చనిపోయిన తర్వాత ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. మనమంతా ఒకటే పార్టీని అయ్యా, ఎందుకు ఇట్లా ఇంత ఆవేశంగా మాట్లాడతావు నువ్వు అని చెప్పి అన్నారు. అని నన్ను
0: ప్యాసిఫై
1: చేశారు.
0: మీ ఆవేశం తగ్గింది?
1: తగ్గింది, ప్యాసిఫై చేశారు. సంతోషంగా బయటకు వచ్చాను. యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ ఎనీవేర్ అండ్ అట్ ఎనీ టైమ్ అని చెప్పని చెప్పి నాకు పీస్ఫుల్గా మాట్లాడారు అన్నమాట.
0: అవునులేండి.
1: తర్వాత మళ్ళీ ఈ ఊళ్ళో ఒకసారి

0: ఆయన్ను కలిశాను. సంజయ్ గారిని కూడా ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను కలిశాను.
1: దామోదరం సంజయ్ గారు,
0: సంజయ్ గారిని.
1: తర్వాత మీరు రామ్ మనోహర్ లోహియాని కూడా కలిసినట్టు ఉంది కదా,
0: మీటింగ్లో వచ్చారు మా పార్టీ వాళ్ళు కాబట్టి మీటింగ్లు అరేంజ్ చేసేవాళ్ళం మేము. నేను కొంత మాట్లాడేవాడిని అప్పుడు, బికాస్ ఐ వాజ్ సెక్రటరీ, ఐఆమ్ కంపెల్డ్ టు, ఐ హ్యావ్ టు స్పీక్, ఐ యూస్ టు స్పీక్ ఇంట్రడక్షన్ అది ఇది చేసేవాడు అన్నమాట.
1: తర్వాత మీ బయోడేటాలో పరిశీలిస్తే మీరు కేఎం ఫణికర్ గారి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్,
0: జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పని దాన్ని స్టడీ పుస్తకాలు చదివేవాడిని అన్నమాట.
1: ఇప్పుడు ఆ పుస్తకం గొప్పతనం ఏంటి, దాని ప్రభావం మీ మీద ఏముందంటారు?
0: ఆ ప్రభావాలే నా మీద ఎక్కువగా పనిచేస్తున్నాయి ఇప్పటికి.
1: అదే మీతో ఆ విషయాలు చెప్తే
0: హిస్టారికల్ ఈవెంటే జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పని చెప్పి అప్పుడు నేను అవి స్టడీ చేసేవాడిని. దాని యొక్క ప్రభావం నా దగ్గర ముందు నుంచి ఉంది అన్నమాట. నేషనల్ మూమెంట్స్లో ఎక్కువగా ఉద్భుతంగా పాల్గొనేవాడిని.
1: అవును.
0: తర్వాత హోంగార్డ్స్లో కూడా వర్క్ చేశాను నేను, సెక్షన్ కమాండర్గా ఉన్నాను 1964-1969. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ నా జీవితంలో ఇంతవరకు పాటిస్తూ ఉన్నాను. ఆ ప్రిన్సిపల్స్ వల్ల ఐ కుడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ గవర్నమెంట్. ఏది కూడా అక్రమ సంపాదన నా దగ్గర ఉండకూడదు అనేది నా యొక్క సిద్ధాంతం.
1: అవునండి, దాన్ని నమ్మారు, పాటిస్తున్నారు?
0: నమ్మాను, పాటిస్తూ ఉన్నాను.
1: అవును.
0: బికాస్ మై అంకుల్, మై టీచర్, డెడికేటెడ్ హిస్టరీ టీచర్,
1: అవును,
0: హూ యూస్ టు ఇన్స్పైర్ మీ డ్యూరింగ్ మై స్టూడెంట్ ఇది, ఆయన చిన్నప్పుడు హిందూ చదివించేవాడు అనమాట నాతో. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూ చదువుతాను నేను. ఆయన గుర్తుపెట్టుకొని గ్రామాటికల్ మ్యాటర్స్ చెప్పేది ఆయన దగ్గర, కిందకు ఆయన కళ్ళకు సరిగ్గా కనపడుతూ ఉండేది, కూర్చొని నన్ను ఇన్స్పైర్ చేసేవాడు అనమాట, ఎమోషనల్గా మాట్లాడేవాడు.
1: అవును.
0: ఆ యొక్క గుత్తి యొక్క హిస్టారికల్ ప్లేస్ యొక్క ప్రభావం నా మీద ఎక్కువగా ఉండేది.
1: ఎలాగంటారు, కొంచెం చెప్తారా?
0: ఎందుకంటే ఆ కొండల్లో తిరిగేవాడిని నేను, ఆ యొక్క పూర్వ స్మృతులను రాజులు ఏ రీతిగా ఉండేవారు అనేటువంటిది నాకు ఒక ఉత్సుకత, ఉత్సాహం దానిలో. ఆ టైంలో ఆ చిన్న వయసులోనే, 10 సంవత్సరాల చిన్న వయసులోనే ఐ యూస్ టు సీ ది హిల్స్, హిల్స్లో తిరిగేవాడిని అనమాట. పోయేది కూర్చుంటే ఎంత పొద్దున్న 8-9 గంటల పోయి కూర్చుంటే 10 గంటల వరకు, 11-12 గంటల వరకు ఏదో ఆలోచన చేసుకుంటే ఏమీ లేదు దాంట్లో, ఏమి నాకు తెలియదు చిన్న వయస్సు.
1: అవును.
0: ఏమి ఆలోచన తెలుస్తుంది చెప్పండి అప్పుడు, ఏదో ఒక విధమైనటువంటి ఆనందం అది అట్లా చేసేవాడిని.
1: తర్వాత మీరు వార్దా కూడా వెళ్ళినట్టున్నారు కదా,
0: వార్దాకు పోవాలనుకున్నానండి. ఐ వాజ్ నాట్ విల్లింగ్ టు మ్యారీ, ఐ వాంట్ టు బి ఎ బ్యాచిలర్. 1952-53 బికాస్ మై అంకుల్ వాస్ మై టీచర్, అడ్వైజర్ అండ్ ఇన్స్పిరేషన్ ఇచ్చినవాడు ఆయన.
1: అవును.
0: ఆయన వచ్చిన పూర్ ఫ్యామిలీలో ఐ మ్యారీడ్, నాకు కొన్ని ఆలోచన.
1: అవును. పెళ్లి వద్దనుకున్నారు?
0: పెళ్లి వద్దనుకున్నానండి.
1: అవును. ఎందుకు వద్దనుకున్నారు?
0: చేసుకోకూడదు, ఈ పాలిటిక్స్లో ఉన్నాను, ఏదో అవార్డాకి వెళ్ళిపోయి గాంధీ గారి దగ్గర ఆశ్రమంలో చేయాలని ఉద్దేశం ఉంది.
1: పెళ్లి చేసుకుంటే ప్రతిబంధకం అనుకున్నారా?
0: అనుకున్నాను.
1: మరి
0: నాకు ఇష్టం లేదు,
1: మరి
0: అనుకోవాలని చెప్పని అనుకుంటే మా అంకుల్ యొక్క ప్రెషర్ నాకు ఎక్కువగా వచ్చిందన్న.
1: చేసుకోమని?
0: చేసుకోమని.
1: ఎందుకు?
0: అందులో పూర్ ఇదిరా, పూర్ కరణం ఆయన. ఆయన ఏం చేశాడంటే, నాకు ముగ్గురు వచ్చి కూర్చున్నారు, నాకు మా సిస్టర్ వాళ్ళంతా కూర్చొని ఈ రీతిగా నువ్వు ఆయన వచ్చినాడప్ప అని ఆయన కండ్ల తడి పెట్టాడు అన్నమాట.
1: పెళ్లి చేసుకుని వాళ్ళ అమ్మాయిని
0: ఐ హ్యాడ్ టు యీల్డ్ టు దేర్ రిక్వెస్ట్. మ్యారేజ్ చేసుకున్నాను, ఐ హ్యావ్ కంటిన్యూడ్ మై లైఫ్, ఎట్లా ఈ రీతిగా ఉన్నాను అప్పటికి కూడా ఐ ప్రిజర్వ్డ్ మై ప్రిన్సిపల్స్.
1: అంటే పెళ్లి అడ్డంకి రాలేదంటారు?
0: అడ్డంకి కాలేదు. ఇంకేమవుతుంది, మొత్తం గృహస్థాశ్రమం తీసుకున్నాను ఇంక తర్వాత.
1: అంటే పోనీ మీ సిద్ధాంతాలకి ఆమె సహకరించిందా?
0: సహకరించింది. షీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, షీఈ్ నాట్ ఈవెన్, తెలుగు కూడా సరిగా ఎక్కువ చదువుకోలేదు.
1: మరి
0: అయినా కానీ
1: నేర్పించారు?
0: ఆ అమ్మాయిని కూడా సోషల్ దీంట్లో చేర్చాను, సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్లో చేర్చాను, ఫ్రీడమ్ ఇచ్చాను అన్నమాట. హీ యూస్

0: మింగిలిది టాల్ లేడీస్ లేడీస్తో కలిసి ఇచ్చేసేది, చాలా బంగారు మూవయ్యేది. ఆమెకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. షీఈ్ యాక్చువల్లీ షీఈ్ అ సోషల్ వర్కర్ విత్ బై హార్ట్ అండ్ సౌల్.
1: అంటే
0: బోత్ ఆర్ ఇన్ ది సేమ్ లైన్.
1: అంటే మీరు పెళ్లి చేసుకున్నాక ఆవిడ ఒక కార్యకర్తగా మారింది.
0: కార్యకర్తగా మారింది అంటే ఒక ఆర్గనైజేషన్ లేకపోయినా
1: అవును
0: చుట్టుపక్కల ఉండే వాళ్ళకందరికి షీఈ్ తల్లు మానికంగా పనిచేసేది అన్నమాట.
1: అవునులేండి,
0: అంత మంచి ఆలోచన క్వాలిటీస్ ఉండేది.
1: అంటే మీరు స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు?
0: పాల్గొన్నాను. అప్పుడు మా భార్య ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ లో మెంబర్ గా ఉండేది, అందరితో మూవ్ అయ్యేది, అన్ని చేసేది అన్నమాట. అక్కడ గుంటకల్లో ఉన్నప్పుడు నేను భారత సేవక సమాజంలో నేను వర్క్ చేస్తూ ఉంటే శివాజ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఈ పొలిటికల్ ఇది మూడు నేను చూసుకునేవాడిని. ఎప్పుడో రాత్రి తిరగడం ఇది చేయడం, కొన్ని ప్రిన్సిపల్స్ అందరినీ తినడం, అందరినీ అక్కడ ఉండే వాళ్ళంతా నాకు ఎంతో ఎంత ఏ కాస్ట్ అయినా కానీ అందరూ నన్ను అభిమానించేవాడిని.
1: అవునులేండి.
0: ఒకసారి ఒక ముసలామె బావిలో పడిందన్నమాట, 50-60 సంవత్సరాలు ముసలామె
1: పొరపాటున.
0: నేను తెల్లవారుతాము 4 గంటలకు లేచేది, ఇప్పటికి కూడా అలవాటున్నాను.
1: అవును,
0: తెల్లవారుతాము లేయడము, కాళ్ళ కృత్యాలు తీర్చుకోవడము ఒక డిసిప్లిన్ వేరే ఇది చేసేవాడిని.
1: అవును.
0: పక్కనే బావి, రామప్ప బావి అని తిమ్మంచెల్లలు. తెల్లవారుతాము 4 గంటలప్పుడు బావిలో పడింది, పట్టానే శబ్దం వచ్చింది, తాడు తీసుకుపోయి లోపలికి ఇచ్చాను. ఎవరమ్మా అంటే అయ్యా పడితేనయ్యా బయటికి తేండి అయ్యా అన్న ఉంటుంది. అప్పుడు తాడు కట్టి అప్పుడు మంచి యంగ్గా ఇది ఉంటుంది,
1: బలంగా ఉంటుంది,
0: బలంగా ఉంటుంది, తీసి బయటికి లాగితే మళ్ళా పడిపోయింది.
1: ఎందుకు
0: పట్టుదొత్తి పడిపోయింది, నీళ్లు దండిగా ఉన్నాయి. అప్పుడు ఆమెను బయటికి తీశాను, అంత మళ్ళా 10 మంది గుమిగూడారు, బయటికి తీసేశాను. అప్పుడు ఏదైనా ఎక్కడన్నా వామి దొడ్లు కాలితే పోయేవాడిని,
1: పరిగెత్తిపోయేవాడిని.
0: ఇప్పుడు ఎవరైనా మా ఇది ఒక మతము కులము లేదు,
1: అవును,
0: ఎవరు చనిపోయినా వెళ్ళేవాడిని అన్నమాట క్రిమేషన్.
1: తర్వాత అండి లక్ష్మీనారాయణరావు గారు, మీరు మరో మీ విషయాలు గమనిస్తే మీరు ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ సంబంధించి మీరు కొంత కృషి చేశారు కదా
0: సార్, అది ఇప్పటికి కూడా.
1: అంటే మీరు 47లోనే మీరు పూర్ణ పిక్చర్స్ సంస్థలో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు.
0: కన్సర్న్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, ఐ కంట్రిబ్యూటెడ్ ఫర్ 5 ఇయర్స్ 1959 నుంచి 1963 వరకు ఐ హావ్ కంట్రిబ్యూటెడ్ అది నాకు వచ్చింది అనుకోండి ప్రావిడెంట్ ఫండ్. ఇప్పుడు దాన్ని ఉండా ఇక్కడ నేను ఐ సర్వ్డ్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ప్రైవేట్ సర్వీస్. ఇక్కడ 37 ఇయర్స్ కరస్పాండెంట్ గా ఒక ప్రైవేట్ ఫర్మ్ లో వర్క్ చేశాను. అది నా గ్రాడ్యుయేటీ ఇంత వచ్చాయి నాకు.
1: అవును,
0: 2000లో నాకు 2001లో నాకు 2000 ఎండ్లో నాకు గ్రాడ్యుయేటీ ఇంత వచ్చాయి. ఆ రీతికి ఇది చేస్తే ఇప్పటికి కూడా ఒక సిద్ధాంతాలకు ఒక దీనికి కట్టుబడి ఉన్నాను ఇంట్లో.
1: తర్వాత మీరు చాలా విషయాలు మీ గురించి చెప్పారు. ఇంకో విషయం ఉంది, అంటే ఇక్కడ మీరు ఇచ్చిన వివరాలను చూస్తే చింతామణి దేశ్ముఖ్, దుర్గాబాయి దేశ్ముఖ్
0: వాళ్ళు వచ్చిన ప్రతి లీడర్ను కలిసేవాడిని సార్ నాకు, అది ఒక విధమైన.
1: తర్వాత వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమైనా చేసేవాళ్ళు?
0: ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమి చేసేదానికి సర్వసేవా సంఘం చెప్పని, భారత సేవ సమాజం చెప్పని, వీటితో అవి ఇంత ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ.
1: అవునులే,
0: అవన్నీ చూపించాను, మీరు చూస్తే మీకు తెలుస్తుంది.
1: అవును అవును,
0: అవన్నీ ప్రాక్టికల్గా ఐ కెన్ షో ది రికార్డ్స్.
1: మరి ఇప్పటి యువతరాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు?
0: ఇప్పుడు యువతరం పూర్తిగా పొల్యూట్ అయిపోయింది సార్ అట్మాస్ఫియర్.
1: ఎందువల్ల అంటే
0: ఎడ్యుకేషనల్ పొల్యూషన్. ఎడ్యుకేషన్ ఏ రీతికి అయిపోయిందంటే ఇట్ హాస్ బికమ్ ఇట్ ఈస్ బీయింగ్ నౌ కమర్షియలైజ్డ్. ఆ కమర్షియల్ ఎడ్యుకేషన్ లేకుండా మారల్ వాల్యూకు మనం గొప్పగా ఇదిస్తే మన సుమశతక పద్యాలు ఉన్నాయి, నరసింహ శతకం పద్యాలు ఉన్నాయి, ఇలాంటి పద్యాలన్నీ మనం చిన్నప్పుడు మన చిన్నతనంలోనే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లోనే
1: గివ్
0: మారల్ ఎడ్యుకేషన్ ఫస్ట్.

0: తర్వాత డిసిప్లిన్డ్ వేలో వీ హ్యావ్ టు మెయింటైన్. ఎడ్యుకేషన్ ఈజ్ నౌ పొల్యూటెడ్ కంప్లీట్లీ. అప్పుడు ఉండేటటువంటి టీచర్స్ అంటే మాకు భయపడేవాళ్ళం అన్నమాట.
1: మరి దీనికి అంటే ఇప్పుడు ఈ విద్యారంగం కలుషితమైంది, పిల్లలు పాడయ్యారు అనే విషయాలకు సంబంధించి పెద్దల పాత్ర ఎంతవరకు ఉందంటారు? ఎందుకంటే
0: పాత్ర కూడా ఉంది. ఇప్పుడు
1: ఎంతవరకు ఉందండి?
0: పెద్దలు ఎట్లయినారంటే ఎప్పుడు చూసిన ఉద్యోగాన్ని నిర్వర్తించడము, వాళ్ళ సంపాదన ఇది తీసుకున్న తర్వాత, ఇప్పుడు స్త్రీ ముఖ్యంగా ఫస్ట్ టీచర్ టు ఏ చైల్డ్, ఆయన తరువాత తండ్రి తనకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇంటిలో మన యొక్క నీతి పద్యాలను వీటినన్నింటినీ ఎక్కువగా చెప్పించాలి. వాళ్ళని మంచి మార్గంలో పెట్టేదానికి ప్రయత్నం చేయాలి. వీఆర్ బ్రాట్ అప్ లైక్ దట్.
1: అవును,
0: మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఒక సక్రమమైన మార్గంలో పెంచినారు.
1: ఇప్పుడు
0: కాబట్టి ఈ పద్ధతి కూడా 76 ఇయర్స్ మాకు వచ్చి ఐఎమ్ 1 foot ఇన్ గ్రేవ్. ఇప్పటికి కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు లూజ్ దోస్ క్వాలిటీస్ ఆఫ్ లైఫ్.
1: ఎందుకంటే పునాది చాలా భద్రంగా
0: ఉంది.
1: అవును,
0: ఈ పద్ధతి కూడా
1: ఈ పిల్లలకి
0: 1964 నేను హోమ్ గార్డ్స్ ఆర్గనైజేషన్ లో చేరేంత వరకు ఇంజెక్షన్ అంటే నాకు తెలియదు.
1: అవును, అవసరం లేదు.
0: అలోపాతి ఎప్పుడు వాడను, నేచర్ క్యూర్ నాకు.
1: అవును,
0: ఈవెన్ అప్ దిస్ ఏజ్
1: 76 వయసులో
0: ఐఎమ్ ఏబుల్ టు వాక్, ఐఆమ్ ఏబుల్ టు విస్టాండ్, ఐ హ్యావ్ ది స్టామినా టు విస్టాండ్ ది స్ట్రెయిన్. ఫిజికల్గా ఐఆమ్ స్ట్రాంగ్, ఐ మేబీ లుక్డ్ లైక్ వీక్, బట్ ఐఆమ్ హ్యావింగ్ ది స్టామినా టు విస్టాండ్ ఎనీ స్ట్రెయిన్. ఐ వాక్ ఎన్ని మైల్స్ అన్నా నడుస్తాను.
1: మానసిక దౌర్జ్యం.
0: ఐఆమ్ రిసైడింగ్ అట్ ఇంజనీరింగ్ కాలేజ్, బిహైండ్ ఇంజనీరింగ్ కాలేజ్. నేను నా జాబు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర డైలీ ఐ యూస్ టు వాక్.
1: ఎప్పుడు?
0: 1994 నుంచి 1960 వరకు. ఇక్కడ కూడా పాతూరులో కూడా ఉండింది, అది షిఫ్ట్ చేశారనుకోండి. బై వాక్ ఐ యూస్ టు గో. బై 9:30 ఐ యూస్ టు టేక్ మీల్స్ అండ్ ఐ యూస్ టు గో టు ది బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు వెళ్ళేవాడిని. మరి బై వాక్ కావలసినటువంటి ఇంటికి వెజిటబుల్స్ అదింత కావాల్సిన తిరుక్కొని అంత తిరిగేవాడిని అనమాట. ఈ వయసులో కూడా ఐఎమ్ ఏబుల్ టు టేక్. నాకు ఫ్రాక్చర్ అయింది కాదు. 1990లో మై డాటర్ వాస్ డన్ టు డెత్, డౌరీ డెత్. నా బా డాటర్ది పోస్ట్ మార్టం కూడా జరిగింది. ఆమె చనిపోయింది. 86లో మా ఫస్ట్ సన్స్ వైఫ్ చనిపోయింది పుట్టినింట్లో. 89లో మా డాటర్ షీ వాస్ డన్ టు డెత్. 1994లో మా సన్ 30 ఇయర్స్ సన్ చనిపోయాడు. ఐ మ్యారీడ్ సన్, వానికి ఒక సన్ ఒక డాటర్. ఆవిడ ఏం చేశారంటే ఆ అమ్మాయికి ఎక్కడెక్కడో మంచి లైఫ్ చూపించాలా అని చూశాను నా సన్ చనిపోయిన తర్వాత. బట్ ఐ హ్యావ్ అరేంజ్డ్ అగెన్స్ట్ టు ది కస్టమ్, ఐ హ్యావ్ అరేంజ్డ్ హర్ మ్యారేజ్.
1: ఆమెకు
0: మ్యారేజ్ చేసి పంపించాను.
1: గొప్ప విషయం.
0: ఎందుకంటే ఆయన కూడా విడోయర్. 8 మంత్స్ బ్యాక్ ఆయన వైఫ్ చనిపోయింది. నా డాక్టర్ ఇంట్లో ఎన్నో ఆలోచన చేశాను, ఏదో ఉద్యోగం చూపిస్తాం, ఉద్యోగం దొరకదు కదా.
1: అవును,
0: ఎన్నో ప్రయత్నాలు చేశాను, సాధ్యం కాలేదు. బంధువులను కూడా ధిక్కరించి ఐ హావ్ అరేంజ్డ్ హర్ మ్యారేజ్, దే ఆర్ హ్యాపీ. నాకు ఉండేది ఒక 600 ఉందంటే, నాకు ప్రాపర్టీ లేదు.
1: లక్ష్మీనారాయణరావు గారు, మీరు మీ 76 ఏళ్ల జీవితంలో మీ బాల్యం ఎట్లా గడిచింది, మీరు ఎటువంటి మిత్రుల్ని కలిశారు, ఎలా మీరు ఉత్తేజితులయ్యారు, ఎలా సమాజంతో స్పందించారు, చాలా విషయాలు మా శ్రోతలతో పంచుకున్నారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం. సెలవు.
2: స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఎర్రగుడి లక్ష్మీనారాయణరావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలా.

0: కదా యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుంచి రిలే.

0: 2026 re-exam paper leak as false, warns of strict action against those spreading such content. West Bengal government to undertake major development initiatives to upgrade facilities at key religious sites across the state. India hands over 72 health facilities and 12 cultural heritage projects to Nepal. IATA says India will be a significant player to air traffic boom in Asia-Pacific region by 2044. And in football, India beat defending champions Bangladesh 3-1 to win SAF Women's Championship for record sixth time. And with that, we end the morning news. Have a great day.
1: ये आकाशवाणी से पेश है खबरनामा।
2: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ. భారత ప్రధాని 12 సంవత్సరాల పాలన అభివృద్ది, గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. భారత ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశ ప్రయోజనాల విషయంలో అనేక విజయాలు సాధించామని జిల్లా కార్యశాలను పార్టీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధన కోసం దేశ పౌరులందరినీ భాగస్వామ్యం చేస్తున్న మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ది మరియు ప్రజా సంక్షేమం విషయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. మా తెలుగు తల్లికి రాష్ట్ర గీతంలో గలగలా గోదారి అని గుండెల నిండా ఆర్తితో ఆలపిస్తామని, ఇక్కడకు వచ్చి చూస్తే గోదావరి వెలవెలబోతూ కాలుష్యంతో నిండిపోతూ కనిపిస్తుందని ఏమని ఆలపించాలి. ఇంతటి కాలుష్యం కలుస్తున్న నీటిలో మన పిల్లలను స్నానం చేయించే సాహసం చేస్తామా? ఇంత దారుణంగా కలుషిత జలాలు గోదావరిలోకి ప్రత్యేకంగా కలుస్తున్నా అధికారులు ఇంకా మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వం ఎంత సహకరిస్తున్నా పరిశ్రమలకు కనీసం పర్యావరణ స్పృహ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ పరిశ్రమ గోదావరిలోకి వదులుతున్న కాలుష్య జలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. కలుషిత నీటిని శుద్ధి చేసి గోదావరిలోకి విడుదల చేయాలని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావాల కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు భరోసానిచ్చే మార్గమని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వర్షపాతం అనిశ్చితంగా ఉండే పరిస్థితుల్లో నేలలో తేమ నిల్వ, పంటల వైవిధ్యం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు విస్తృతంగా అవలంబించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఋతుపవనాల ఆలస్యం, పొడి విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ దేశవాళీ జాతి మొక్కలతో ప్రత్యేక వనాన్ని తయారు చేయాలని, మొక్కలను పెంచే బాధ్యతను గ్రామస్తులు తీసుకోవాలని, గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే మొక్కల ఎదుగుదల సాఫీగా సాగుతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశీయ మొక్కలను ఎక్కువగా పెంచితే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని, వెంటనే దీనిపై దృష్టి సారించి పంచాయతీరాజ్ అధికారులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఎంఓయూ కుదుర్చుకుని వనయజ్ఞం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా రాజానగరం మండలం దివాన్ చెరువులోని ప్రాంతీయ అటవీ అభివృద్ది కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అక్కడ పెంచుతున్న దేశీయ జాతి మొక్కలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఎన్ని మొక్కలు ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, ఆ మొక్కలను పెంచడం వల్లే కలిగే ప్రయోజనాలు ఏమిటన్న విషయాలను అటవీ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో కేరళలోని తిరువనంతపురంలో జరగనున్న జీటీఎం ఎక్స్పోలో పాల్గొని ప్రతిష్టాత్మకమైన మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026ను రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్కేష్ స్వీకరించారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి కోటి ఎకరాల మాగాణికి జీవనాడిని అందించిన నిస్వార్థ ప్రజాసేవకుడు, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ 223వ జయంతి సందర్భంగా రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులు అర్పించారు. గోదావరి డెల్టాకు జీవం పోసి ఈ ప్రాంత రైతాంగానికి నూతన దిశానిర్దేశం చేసిన మహోన్నత దార్శనికుడు సర్ ఆర్థర్ కాటన్ అని అభివర్ణించారు. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం వద్ద కాటన్ ద్వారా నిర్మించిన ఆనకట్టను

0: ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్కు సూచించారు. పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ది పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాన్ని మెగా సిటీగా అభివృద్ది చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విద్యుత్ భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తూర్పు గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో జూలై నెలలో సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కొత్తవీర వెంకట సత్యనారాయణ. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.
1: వాద్య సహకారం కె సాయి కుమార్ వయోలి.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 225533, మరో నెంబర్ 2968890, ఎస్టీడీ కోడ్ 08554. మరి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఎవరు చూద్దాం. హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
3: హలో.
2: హలో,
3: నమస్కారం సార్.
2: నమస్కారం అండి. ఎవరు?
3: పాపినేపల్లి నుంచి సిద్ధయ్య మాట్లాడతాను సార్.
2: పాపినేపల్లి సిద్ధయ్య గారు, బాగున్నారా?
3: బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్?
2: బాగున్నామండి.
3: పాపంతా బాగున్నారు సార్?
2: అందరూ బాగున్నారండి. మీరు ఎలాగ ఉన్నారు?
3: బాగున్నాం సార్.
2: చెప్పండి సిద్ధయ్య గారు, ఏ పాట విందాం?
3: ఇంద్రాలో పాటించి సార్.
2: ఇంద్రా
3: సార్, గల్లు గల్లు మని.
2: గల్లు గల్లు మని. వర్షం వచ్చిందా మరి మీకు అక్కడ
3: సార్?
2: వర్షం వచ్చిందా?
3: హలో సార్,
2: వర్షం పడిందా?
3: పడింది సార్, రాత్రి పడింది సార్.
2: ఒక రకంగా పడిందా
3: సార్? పెద్ద వాన లేదు సార్.
2: రకంగా
3: పడింది సార్, పెద్ద వాన లేవు, రాలేదు సార్.
2: ఓకే. ఏం చేస్తూ ఉంటారు సిద్ధయ్య గారు మీరు?
3: వ్యవసాయమే చెప్తాం సార్.
2: వ్యవసాయమేనా? ఏం పెట్టారు ఇప్పుడు?
3: ఇప్పుడు వర్షం వచ్చే సేద్యాలు చేసుకొని ఏమైనా పైరు వేసుకుంటాం సార్, కందు అంజలు.
2: ఇప్పుడు వచ్చిన వర్షాలకి పదును ఏంటుంది కదా బాగా?
3: కాలే సార్, కాలే.
2: ఏమి
3: పదును కాలేదు సార్, చిన్నగా పడింది. పెద్ద వర్షాలు లేవు సార్.
2: పెద్ద వర్షాలు లేవు అంటే పదును అయితే కాలా. సరే సిద్ధయ్య గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందాం.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు?
1: నా పేరు పూజారి ధనంజయ్ సార్.
0: ధనంజయ్ గారు బాగున్నారా?
1: బాగున్నా సార్. మీరు బాగున్నారా?
0: బాగున్నాను ధనంజయ్ గారు.
1: చాలా రోజుల తర్వాత నీకు గొంతు నేను వింటున్నాను.
0: అవునా? మీరు కూడా చాలా రోజుల తర్వాత చేశారా?
1: అవును సార్.
0: ఓకే ధనంజయ్.
1: మూడు వారాలు అయిపోయా సార్.
0: అవునా? ఓకే, ధన్యవాదాలు గ్యాప్ తీసుకొని చేసినందుకు, కొత్త వారికి అవకాశం కల్పించినందుకు.
1: సార్, కానీ కొంతమంది సడలు చెప్పుకుంటూ పోతుంటారు, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని. అది మనం అభిప్రాయం వాళ్ళకి ఇచ్చి పెట్టేసేలా సార్.
0: అంతే అంతే,
1: ఎందుకంటే వాళ్ళు వినరు మనం చెప్పినా వేస్ట్.
0: అంతే, మరి అందరి గొంతులు వినాలి కదా రేడియోలో.
1: వినాలి సార్, వినాలి.
0: పాపం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మా రేడియోలో, రేడియోలో మా గొంతు వినాలి అని.
1: అవును సార్.
0: ఎందుకు చెప్పండి ధనంజయ్ గారు, ఏ పాట విందాం?
1: ఈ నెల 10వ తారీఖు బాలయ్య పుట్టినరోజు ఉంది సార్, బాలయ్య బాబుది. బాలయ్య బాబుకు శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలుపుకుంటూ, ఏదైనా కానీ బాలకృష్ణ పాట మీరే ప్రసారం చేయండి సార్.
0: బాలకృష్ణ గారి పాట?
1: అవును సార్.
0: లారీ డ్రైవర్లో విందామా?
1: విందాం సార్. ఏ వేసినా పర్వాలేదు సార్ నాకు.
0: ఏ వేసినా పర్లేదా?
1: అవును సార్, బాలయ్య అంటే నాకు అంత అభిమానం సార్.
0: ఓకే ఓకే, మరి మీరు కోరిన పాట విందాం. మరి
1: విందాం సార్, శ్రోతలందరి కోసం సార్.
0: ఓకే ఓకేనండి ధనంజయ్ గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
0: ఓకే, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే సార్,
0: మంచిది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
4: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ అండి.
4: అనంతపూర్ నుంచి సార్.
3: శివకోటి ఆలయం నుంచా
4: సార్?
3: నిన్న చేశారు కదా మీరు.
4: నిన్న చేశారు సార్. ఇప్పుడు తమకు ఏదో అట్లా చూద్దాం.
3: మరి కొత్త వాళ్ళకి ఇద్దాం, వేరే వాళ్ళు చేస్తున్నారట. ఓకేనా, థ్యాంక్ యూ. హలో, హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో, హలో,
5: హలో, గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ అండి.
5: సార్, మా తెలంగాణ సార్, మా రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ నుండి నా పేరు విమల పత్రం.
3: తెలంగాణ నుంచి చేస్తున్నారు
5: సార్?
3: మీ పేరు?
5: నా పేరు వేముల పరశురాములు.
3: వేముల పరశురాములు
5: సార్?
3: చెప్పండి పరశురాములు గారు, ఏ పాట విందాం
5: సార్? సినిమా పేరు వచ్చి మంగమ్మ శపథం సార్.
3: మంగమ్మ శపథం
5: సార్. అందులోంచి ఓ వయ్యార ములకే చిన్నది అన్న సార్.
3: ఓ వయ్యార ములకే చిన్నదా
5: సార్?
3: ఏం చేస్తుంటారు పరశురాం గారు మీరు?
5: సార్, మాది ఫోటో స్టూడియో, జిరాక్స్ సెంటర్ సార్.
3: రెండు?
5: రెండు సార్.
3: ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు?
5: నాకు ఇప్పుడు 62 ఏళ్ళు సార్. నేను 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ ఫోటో ఫీల్డ్. రీల్ కెమెరా నుంచి చేస్తున్నాను.
3: రీల్ కెమెరా నుంచి? ఇప్పుడు ఇప్పుడు చిప్ కదా
5: సార్? ఇప్పుడు అన్ని మెమరీ కార్డులు, యూఎస్బిలు, పెన్ డ్రైవ్లు.
3: అవును, కరెక్ట్. బాగా జరుగుతుందా బిజినెస్?
5: బాగానే జరుగుతుంది.
3: పరశురాం గారు, మరి మీరు కోరిన పాట ఏమంటారు దాంట్లో? మంగమ్మ శపథం నుంచి
5: ఓహో వయ్యార ములకే చిన్నది అన్న సార్.
3: వయ్యార ములకే చిన్నది
5: సార్.
3: ఓకే పరశురాం గారు, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
5: ధన్యవాదాలు సార్. చీర్ల వంచన నుండి వేముల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, భోగరవి, రేష్మ, రేష్వాన్, రేయాంత, లక్షిత్.
3: ఓకే, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. తెలంగాణ రాజన్న సిరిసిల్ల నుంచి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: హలో సార్, నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు?
1: సార్, నా పేరు లక్ష్మణ సార్. మాది నాగర్కర్నూల్ జిల్లా మండలం సాతాపు నుంచి సార్. మా
0: తెలంగాణ నాగర్కర్నూల్ నుంచి.
1: తెలంగాణ నాగర్కర్నూల్ జిల్లా సార్.
0: మీ పేరు?
1: నా పేరు లక్ష్మయ్య సార్. లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య గారు.
1: అవును సార్.
0: లక్ష్మయ్య గారు, ఏ పాట విందాం ఈరోజు?
1: సార్, నాకు ఇది నువ్వు లేక నేను లేను సార్.
0: ఏది?
1: నువ్వు లేక నేను లేను.
0: నువ్వు లేక నేను లేను. ఏం చేస్తుంటారు లక్ష్మయ్య గారు?
1: సార్, నేను గ్రామ పంచాయతీ ఎలా పనిచేస్తున్నా సార్. నేను వాటర్ మ్యాన్ కనిపిస్తుందిగా.
0: వాటర్ మ్యానా? ఓకే ఓకే. పొద్దున్నే పోవాలి కదా పనికి? పొద్దున్నే పోవాలనుకుంటా కదా.
1: ఉదయం పూట సార్, ఉదయం పూట పోయి నీళ్లు వాటర్ ఇప్పాలి సార్. ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ వాటర్ ఊర్లేకు నెలల పోటీ ఇప్పాలి.
0: అంటే పొద్దున సాయంత్రం రెండు పూట పోతుంటారా?
1: ఒకప్పుడు పోతుంది సార్, నేను వచ్చి ఒకప్పుడు పోతుంటా. మా ఊర్లో ఇద్దరు ఉన్నాము. ఇద్దరు అంటే అవంగ ఆయన సాయంత్రం పడిపిస్తాడు, నేను పొద్దున పడిపిస్తాను సార్.
0: ఓకే, ఇద్దరు షిఫ్ట్లు వేసుకుంటారు, ఒకరు పొద్దున సాయంత్రం.
1: అవును సార్.
0: ఓకే సార్, చెప్పండి లక్ష్మ. ఏ పాట అందులోంచి? నువ్వు లేక నేను లేని నుంచి?
1: నిండు గోదావరి కల్ల ఈ ప్రేమ.
0: నిండు గోదావరి కదా ఈ ప్రేమ.
1: అవును సార్.
0: ఓకే లక్ష్మయ్య గారు, ధన్యవాదాలు నాగర్కర్నూల్ నుంచి కాల్ చేసి పాటను కోరినందుకు.
1: ఓకే సార్, మంచిది సార్. థ్యాంక్ యూ సార్.
0: మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: విందాం సార్. మంచిది సార్.
0: ఓకేనండి.

హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం అండి. హలో, కాల్ చేశారు ఎవరు మాట్లాడట్లేదు. హలో, సిగ్నల్ సరిగా లేనట్లుందండి. హలో, మరో కాల్ తీసుకుందాం. హలో హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో, మీ వాయిస్ సరిగ్గా లేదండి క్లారిటీగా. కొంచెం సిగ్నల్ వచ్చిన చోటుకు వచ్చి మాట్లాడండి. క్లారిటీ లేదు మీ వాయిస్. హలో, కాలర్స్కు ఒక మనవి, కొంచెం సిగ్నల్ ఉండే ప్రాంతం నుంచి కాల్ చేస్తే మాటలు స్పష్టంగా వినొచ్చు, మీరు బాగా మాట్లాడవచ్చు. హలో హలో కొంచెం వాతావరణ పరిస్థితుల వల్ల కూడా సిగ్నల్ కొంచెం సరిగ్గా రాకపోవచ్చు.

0: హలో హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే సార్.
0: చింతా భవానీ గారు ధర్మవరం నుంచి కాల్ చేశారు, కాల్ కట్ అయిపోయింది. హలో హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. సిద్ధరాంపురం నుంచి?
2: బుక్కరాసమంద మండలం సార్, అనంతపురం జిల్లా బుక్కరాసమంద మండలం సిద్ధరాంపురం గ్రామం.
0: మీ పేరు
2: సార్? చిన్నరాజు సార్.
0: చిన్నరాజు?
2: అవును సార్.
0: రాజు గారు చెప్పండి, ఏ పాట విందాం
2: సార్? కొండవీటి సింహం సార్.
0: కొండవీటి సింహం, అందులోంచి ఏ పాట
2: సార్? బంగినపల్లి మామిడి పాట సార్.
0: బంగినపల్లి మామిడి పండు.
2: అవును సార్.
0: తిన్నారా ఈ సీజన్లో మామిడి పళ్ళు?
2: తినమా సార్, ఇప్పుడు సీజన్ కదా సార్. ఇప్పుడు సీజన్ కదా సార్ మామిడికాయలు.
0: అది తిన్నారా బాగా అని ఈ సీజన్లో?
2: తిన్నాం తిన్నాం సార్.
0: ఏం చేస్తుంటారు రాజుగారు మీరు?
2: మేము ఉపాధి పనికి పోతాం సార్.
0: ఉపాధి హామీ పని?
2: అవును సార్.
0: అదేనా రెగ్యులర్? ఇంకా వేరే వ్యవసాయ పనులు కూడా చేస్తుంటారు?
2: ఏడాడికి పోతాం సార్
0: వేరే పనులు కూడా.
2: అవును సార్.
0: ఓకే రాజుగారు. చిన్నరాజు గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
2: సార్ కోరిన సోదరులు సార్.
0: చెప్పండి
2: సార్. కామాక్షి, హరీషు, చిన్నరాజు సార్.
0: హరీషు, చిన్నరాజు,
2: కామాక్షి.
0: కామాక్షి, ఓకే రాజుగారు.
2: అవును సార్.
0: మీరు కోరిన పాట వస్తుంది, విందాం బంగినపల్లి మామిడి పండు.
2: అవును సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలు కాల్ చేసిన.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: హలో, అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో,
2: నమస్కారం సార్.
1: నమస్కారం అండి. ఎవరు?
2: రాప్తాడు మండలం బొమ్మేపర్తి నుండి ఇరుసాం రెడ్డి సార్.
1: బొమ్మేపర్తి నుంచి ఇరుసాం రెడ్డి గారు, చెప్పండి, ఏ పాట విందాం?
2: సతీ సుమతి సార్.
1: సతీ సుమతి,
2: దానం మహాదానం అనే పాట సార్, సుశీల పాడింది.
1: చాలా ఓల్డ్ సాంగ్.
2: అవును సార్.
1: సతీ సుమతి.
2: అవును సార్.
1: ఏం చేస్తుంటారు రామస్వామి గారు మీరు?
2: ఇరుసాం రెడ్డి సార్.
1: ఇరుసాం రెడ్డి గారు
2: వ్యవసాయం సార్.
1: వ్యవసాయం అని ఏం పెట్టారు?
2: ఇప్పుడు అంతా ఆమిదాలు కంది చేస్తాను సార్.
1: ఆమిదాలు కంది?
2: అవును సార్.
1: ఓకే. ఆమ్దాలు బాగానే గిట్టుబాటు అవుతాయా?
2: అదే పంట మీద సార్, మందులు కొట్టే పై ఎక్కువ ఉండదు. దానికి ఆమ్దాలు కూడా గిట్టుబాటు అవుతాయి సార్ బాగా. ఏమి జింకలు తినవు.
1: పశువులు ఏమి తినవు?
2: పశువులు తినవు, జింకలు తినవు, నెమళ్ళు తినవు. మాకు నెమళ్ళు జింకలు ఎక్కువ ఉంటాయి సార్ ఇక్కడ భూమి పడి.
1: అవునా?
2: విపరీతంగా ఉన్నాయి సార్ జింకలు.
1: అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది అక్కడ?
2: చెట్టు ఉండయి, కొంత కంప చెట్టు ఎక్కువ ఉండయి సార్. అంత
1: అంటే కంప చెట్లు ఉన్నా కూడా అక్కడ కూడా ఉంటాయి? అవి
2: ఉంటాయి సార్. ఉంటుంది, దాపు ఉండాలి సార్ దానికి. అంతే ఏదైనా కానీ చెట్లు.
1: జింకలకు?
2: జింకలకి.
1: జింకలు, నెమళ్ళు?
2: నెమళ్ళు సార్.
1: మామూలుగా అటవీ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి కదా అవి?
2: ఇప్పుడు అటవీ ప్రాంతంలో అంత చెట్లు ఇక్కడ అంతా ఎక్కువ ఉంటాయి సార్. మా ఏరియా గుందిరెడ్డిపల్లి, పుల్లల రేవు, బొమ్మే పట్టి ఇక్కడ అంతా ఉండదు సార్.
1: కానీ చూడ,
2: చాలా ఎంత లెక్క ఎక్కువ ఉంటాయి సార్. అందుకే సార్ టమాటా కానీ కందులు కానీ ఉన్నాయి తినేస్తా సార్ అవి.
1: అయ్యో, కానీ నెమళ్ళు జింకలు చూడడానికి చాలా బాగుంటుంది కదా?
2: బాగుంటుంది సార్.
1: కానీ పంటల్ని కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
2: అవును సార్. అవును సార్.
1: ఓకే ఓకే ఓకే. ఇరుసాం రెడ్డి గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
2: ఓకే సార్, థ్యాంక్ యూ. అందరి కోసం సార్.
1: ఓకేనండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో
1: హలో,
0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్. సాయి ప్రసాద్ గారు,
0: గుడ్ మార్నింగ్. హరినాథ్ బాబు సార్ బాగున్నారా?
1: నమస్తే. నిన్నటి నుంచి పోరాడుతూ ఉంటే ఇప్పుడు తగిలింది.
0: నిన్నటి నుంచి పోరాడుతున్నారా? ఓకే ఓకే.
1: రావణుడే రాముడై సార్
0: రావణుడే
1: రావణుడే రాముడైతే
0: కానీ ఉరలలో నీ రూపం అనేదే
1: ప్రేమంటే తెలుసా తెలుసా నీకు మనసా ఉందా సార్ అది?
0: రావణుడే రాముడైతే
1: అవును. ప్రేమంటే తెలుసా తెలుసా నీకు మనసా?
0: ప్రేమంటే తెలుసా నీకు, తెలియందే మేలు. అది ఆ పాఠ్యం అనుకుంటా కదా.
1: ఇలా హైదరాబాద్ లో ఇన్నాను, అందుకే అదే అడుగుదామని.
0: ఉంది ఆ పాట,
1: కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి కదా సార్, ఎప్పుడు ఉండేవే చేసుకుంటే ఇట్లా.
0: అవునవును హరినాథ్ బాబు గారు,
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకేదో నిన్న వదిలేసి ఈరోజు తగిలింది సంతోషము,
0: చాలా సంతోషం.
1: శ్రోతలు హరినాథ్ బాబు, హర్షవర్ణ, ఎస్పీ ప్రకాష్, లాలప్ప, జ్యోతి.
0: ఓకే హరినాథ్ బాబు గారు, మీరు కోరిన పాట వస్తుంది.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
0: మంచిదండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు.

అనుకున్నావు, ఏదేదో ఊహించావు, నీదేనని కలగన్నావు. కలలో కరివి, కళ్ళు కరివి, ఎలా కుదురుతుందిరా, ఏం మిగులుతుందిరా, ఏం మిగులుతుంది ప్రేమ.

ఏది నవల? నవ్వు చూద్దాం. నవ్వలేవు కదా, నవ్వమంటే నవ్వలేదు. నువ్వు రమ్మంటే రాదురా నవ్వు, ఇవ్వమంటే ఇవ్వలేరు, ఇచ్చారంటే తీసుకోరు. అంతేరా జీవితం, అంతే అంతే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
4: హలో.
3: హలో,
4: నమస్తే సార్.
3: నమస్తే అండి, ఎవరు?
4: మధుసూదన్ రెడ్డి సార్.
3: పాపినేపల్లి.
4: అవును సార్.
3: బాగున్నారా మధుసూదన్ రెడ్డి గారు?
4: బాగున్నాను సార్. మీరు బాగున్నారు సార్?
3: బాగున్నాను అండి.
4: ఇందాక కాల్ కట్టాను, నాదే సార్ సరిగ్గా సిగ్నల్ లేక.
3: అవునవును, అసలు సరిగ్గా వినిపించాలి మీ వాయిస్.
4: అవును సార్.
3: చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు, ఏ పాట విందాం?
4: పాడి పంటలు సార్.
3: పాడి పంటలు.
4: అవును సార్.
3: అందులోంచి ఏ పాట?
4: మన జన్మభూమి బంగారు భూమి అనే సాంగ్ ఉంటుంది సార్.
3: మన జన్మభూమి బంగారు భూమి.
4: అవును సార్.
3: భూమిలో ఏమైనా వేసారా, వ్యవసాయం చేస్తున్నారా?
4: వర్షాలు పడినాయి సార్, రాత్రి పడింది.
3: రాత్రి పడిందా? బాగా బాగా కురిసిందా?
4: పర్వాలేదు సార్, బాగానే పదునైంది.
3: మేలే.
4: సేద్యాలు అయితే అండి సార్.
3: ఏం పండిస్తుంటారు?

0: ప్రాంతంలో ఎక్కువగా
1: ఎక్కువ వచ్చేసి ఆమెదేమో కంది తీర్చుకున్నారు సార్. ఇంత ఉంది వేరుశెనగ ఉండే పందుల బెడద ఉంది కదా, అందువల్ల అది మార్చేసినారు. ఇప్పుడు ఆమెదేమో కందికి తీర్చుకున్నారు సార్.
0: ఓహో, ఆమెదం ఎక్కువగా పండిస్తున్నారు అయితే పాపినేపల్లిలో.
1: వచ్చేసి చీనీ చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి సార్.
0: ఏంటివి చీనీ చెట్లు?
1: చీనా చెట్లు అండి సార్, బత్తాయి.
0: అవునులేండి అవునులేండి అవును. కానీ నీళ్లు తక్కువ ఉన్నాయంటున్నారు.
1: అయినా సార్ బోర్లు వేస్తున్నారు, 800 అడుగులు దానే వేస్తాను డెప్త్.
0: బాయమ్మో, 800 అడుగులు?

0: బత్తాయి.
1: అవునులేండి అవునులేండి అవును. కానీ నీళ్లు తక్కువ ఉన్నాయంటున్నారు.
0: అయినా సార్ బోర్లు వేస్తున్నారు 800 అడుగులనే వేస్తాను సార్ డెప్త్.
1: వాయమ్మో 800 అడుగులు.
0: అవును సార్. కొన్ని ఎండిపోయినాయి సార్ మన ఒడుపులో కూడా
1: నీళ్లు లేక.
0: ఉగాది ముందర నీళ్లు లేక వాటర్ సరిగా అందక
1: అయ్యో
0: ఒక 7 తోటలు ఎట్టిపోయినాయి సార్.
1: అయితే ఇవే మేలు ఈ మెట్ట ప్రాంతంలో.
0: మెట్ట ప్రాంతమే మేలు సార్. మెట్టగా పండించుకునేది మేలు సార్ మాగానికి.
1: ఆముదము వేరుశెనగ వేస్తున్నారు. అయితే
0: వేరుశెనగ కంది సార్ ఈ మూడు కంది.
1: ఓకే ఓకే మధుసూన్ రెడ్డి గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది విందామా పాడి పంటల నుంచి.
0: ధన్యవాదాలు సార్.
1: మంచిదండి.

0: కాల్ నేనా
1: సెవెన్ మెంట్రీ బృందావన్ కావాలి.
0: సెవెన్ బార్జీ చూడాలి ఉందో లేదో. డబ్బులు గారు ఏం చేస్తుంటారండి?
1: డిగ్రీ అయిపోయిందండి, ప్రస్తుతం ఖాళీ అండి.
0: ఖాళీగా ఉన్నారా? ఏమిటి ప్రిపేర్ కాలేదా?
1: కూర్చున్నా ట్రై చేస్తా
0: కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అందులో చే పాట సెవెన్ బార్జీ బృందావన్ కాలనీ. కన్నుల భాషలు తెలియవులే. ఓకే బబ్బుల్ గారు, మరి మీరు కోరిన పాట వస్తుంది విందామా?

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. బబ్లు అండి నా పేరు.
0: బబ్లు గారు చెప్పండి. చాలాసార్లు కాల్ చేస్తుంటారు, కట్ అవుతుంది.
1: కాల్ చేస్తాను. అయితే నాకు 7 మరి 7 బజ్జీ బృందావన్ కాలనీ నుంచి కన్నుల బా తెలియదు.
0: 7 బార్జీ బృందాలు

0: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
3: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం. హలో,
4: శుభోదయం సార్.
3: శుభోదయం అండి.
4: కుడేరు మండలం బ్రాహ్మణపల్లి నుంచి అశ్వత్ రెడ్డి సార్.
3: అశ్వత్ రెడ్డి గారు
4: సార్,
3: బాగున్నారా?
4: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
3: బాగున్నామండి. ఏ పాటు కావాలి అశ్వత్ రెడ్డి గారు?
4: సార్, ఇల్లు ఇల్లాలు.
3: ఇల్లు ఇల్లాలు అందులోంచి

0: పల్లెటూరు మన భాగ్యసీమరా.
1: బా కోయిల అరుస్తుంది పక్కన.
0: అవు సార్.
1: అబ్బో మీ మాట కంటే బాగా కోయిల మాట బాగా వినిపిస్తుంది. ఏది పల్లెటూరు మన
0: భాగ్యసీమరా?
1: పల్లెటూరు మన భాగ్యసీమరా. పల్లెటూరు నుంచి కాల్ చేస్తున్నారు, కోయిల గొంతు వినిపిస్తుంది కమ్మగా. అసలత్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు మీరు?
0: వ్యవసాయం సార్.
1: వ్యవసాయమేనా? ఓకే ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కోరిన పాట వస్తుంది విందామా?
0: ఓకే సార్,
1: మంచిదండి.

0: మరి ఈరోజు హలో అభిలాష కార్యక్రమంలో చివరి కాలర్ ఎవరో చూద్దాం. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: హలో నమస్తే సార్.
0: నమస్తేనండి.
1: సత్యసాయి జిల్లా ములుగు మండలం నక్కలపల్లి సార్. మల్లేశ్వరి, శివ మల్లేశ్వరి.
0: మల్లేశ్వరి గారు చెప్పండి. మల్లేశ్వరి గారు ఏ పాట విందాం?
1: ఒట్టేసి చెప్తున్నా నుంచి పాట ఉంది సార్.
0: కన్నతల్లి భూదేవి. అవును. ఓకే మల్లీశ్వర్ గారు.
1: చూస్తున్న శ్రోతలు నారాయణమ్మ, గంగిరెడ్డి, అనుష, రంగముని.
0: అంతేనా? ఓకే మల్లీశ్వర్ గారు, మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు కోరిన పాట వస్తుంది, వినండి. ధన్యవాదాలండి.

0: హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, శారద రూపకం, రచన శ్రీ బి రామారావు, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, శ్రీమతి కె ఇందిర. వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగులో తామర
6: సై బాల్,
5: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: మనిషిని సృష్టించిన సృష్టికర్త. ఈ మనిషి కోసమే జలాన్ని సృష్టించాడు. ప్రకృతి ఇచ్చిన ఈ జలాన్ని జనసుఖప్రదాయినిగా కొలవడం ఆచారమైంది. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ భూమి సస్యాన్నిస్తుంది. ఎక్కడ సస్యం ఉంటుందో అక్కడ సంస్కృతి సాహిత్యాలు వెల్లివిరుస్తూ ఉంటాయి.
1: ఎక్కడ సాహిత్యం సంస్కృతి వృద్ధి చెందుతాయో అక్కడ మనిషి జీవితం ఆనందమయమై సుఖప్రదమవుతుంది. అందుకే మనిషికి నదీ మతల్లుల తీరాలే తరగని నిధులయ్యాయి. పుష్కర స్నానాలు, కార్తీక మాస స్నానాలు, నదీతీర ఆలయ సందర్శనలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో.
0: ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రిస్తోమగం సచతాపరుష్ణీయ అశిక్నియా మరుధృదేవి తస్తయాజ్జీకీయే శృణుహ్యా సుషోమయ అని నదులను ఆహ్వానించడం జరిగింది.
1: ఇలా ప్రధాన నదులను కీర్తించిన వారు కాలగతిలో తమ దరిలోనున్న చిన్న నదుల చరిత్రను, ఘనతను మరిచిపోతున్నారు. నది చిన్నదైనా దాని నీటితో పండిన పంట, దాని తీరంలో వెళ్ళివెరిసిన నాగరికతను మనం మరిచిపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించుకుంటే ఇలా పుట్టిందే
2: శారద రూపకం. రచన శ్రీ బి రామారావు. గీత రచన డాక్టర్ బి వెంకటరాణి. సంగీతం శ్రీ డి నిశ్చల్. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, శ్రీమతి కె ఇందిరా.

0: శారదాన
1: శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి అయిన రాధామాధవ కవి విష్ణుమాయా నాటకంలో పుండరీకుని కథను వర్ణిస్తూ సుభిక్షమైన దక్షిణ దేశమందలి వివిధ రాజ్యాల గురించి రాస్తూ కాళింగ మధ్యది ఖండంబు లాంగుల శారదానదులచే చాలా పండు అని అంటూ లాంగుల లేదా నాగావళి శారదానదుల మధ్య దేశం కళింగ దేశం లేదా కాళింగ దేశం, ఇది ఈ కాళింగ దేశంలోని అంతర్భాగం అని పేర్కొన్నాడు.
2: శ్రీనాథుడు తన కాశీఖండంలో చతుర్థాశ్వాసంలో ఆశ్వాసాంత పద్యంలో అనకాపల్లి తాలూకాలోని వెంకటాపురం కసిమికోటను పేర్కొన్నారు. ఈ అనకాపల్లి కసిమికోటల నడుమ ప్రవహించే చిరునదియే శారదా.

0: పాముల వంపులు తిరుగుతూ పారే శారద విశాఖ జిల్లాలో తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలు నేరెళ్లపాడు గ్రామ ప్రాంతాలలో జన్మించి కాశీపట్నం ప్రాంతం గుండా ప్రవహిస్తూ దేవరాపల్లి మండలంలో దేవరాపల్లికి 3-4 కిలోమీటర్ల దూరంలో సాగిపోతూ చోడవరం మండలం గోవాడ ఫకీర్ సాహెబ్పురం ప్రాంతాలను దాటి సీతానగరం ప్రాంతంలో అనకాపల్లి సీమలోకి ప్రవేశిస్తోంది. అనకాపల్లిని దాటి కసింకోట మండలంలోనికి ప్రవేశించి అక్కడ నుండి కొంత దూరం యలమంచిలి మండలంలో నడయాడి రాంబిల్లి మండలంలోని హరిపురం పంచదార్ల ప్రాంతాలను సందర్శిస్తూ రేవువాతాడ బంగారుపాలెం దగ్గర తూర్పు సాగరంలో సంగమాన్ని చెందుతోంది.
1: ఇలా తన 120 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుంటోంది శారద. రేవువాతాడ వద్ద ఒక విశేషముంది. తూర్పు కనుమల్లో గంగరాజు మాడుగుల కొండల నుంచి వచ్చే వరాహనది కూడా ఇదే రేవువాతాడ ప్రాంతంలో సాగర సంగమం చెందుతోంది. ఇలా 2 చిట్టి నదులు ఒకే చోట సాగర సంగమం చెందటం ఒక విశేషం కాదా చెప్పండి.
0: శారద జన్మస్థలమైన అనంతగిరి ప్రాంతం సందర్శకుల పాలిటి స్వర్గసీమ అయితే దేవరాపల్లి సీమ శారద నీటిని రైవాడ వద్ద ఒడిసి పట్టిన జలగంగాళం. ఇక శారద అడుగడిన చోడవరం లేదా చోడారం ప్రాంతం గురించి ఆ శారదామాతనే అడిగితే ఏముంటుందో చూద్దామా మరి.
2: ఈ చోడారం మొదట్లో చోళుల పాలనలో ఉండేది. 2 మల్లదేవుని కుమారుడు ఉపేంద్రుడు తన తల్లి కోరిక మేరకు కొంత ప్రాంతాన్ని సోదరికి ఇచ్చి తల్లిదండ్రుల పేర్లు వచ్చేలా చోడ మల్లాపురం అనే పేరు పెట్టారు. ఇది క్రమంగా చోడవరంగా మారింది. గోవాడ దగ్గర నా తీరంలో ఆ రోజుల్లో చోళరాజుల పశువుల కొట్టాలుండేవి. క్రీస్తు శకం 1264లో చోళరాజులే శ్రీ కేశవస్వామి ఆలయం నిర్మించారు. తరువాత ఈ ప్రాంతాన్ని మత్స్య రాజవంశం వారు పాలించారు. తరువాతి కాలంలో ఇక్కడ స్వయంభూ గౌరీశ్వర స్వామి ఆలయ నిర్మాణం సాగింది. ఇక్కడే స్వయంభూ విఘ్నేశ్వర ఆలయం కూడా ఉంది. చోడవరం కొంతకాలం నిజాముల పాలనలో ఉండడం వల్ల పెద్ద మదీనా చిన్న మదీనా వంటి గ్రామాలు ఏర్పడ్డాయి. తొలుత వీరవల్లిలో బ్రిటిష్ వారు తాలూకా కేంద్రం ఏర్పాటు చేసినా ఆ తరువాత అది చోడారంకు మారింది. ఆ రోజుల్లో చోడులేలిన ఈ ప్రాంతం

0: లో నేడు చక్కెర కర్మాగారానికి నా నీటితో పండిన చెరుకును అందిస్తున్నాను.
1: విన్నారు కదా శారదమ్మ చెప్పిన చోడవరం కథ. ఇలా చోడవరాన్ని సస్యభరితం చేసిన శారద మెల్లగా అనకాపల్లి సీమలోకి ప్రవేశించింది.
2: అనకాపల్లి సంస్థానాధీశుడైన కాకర్లపూడి రామభద్ర పాయకరావు, విజయనగర సంస్థాన సైన్యాధ్యక్షునిగా ఉంటూ 2వ ఆనంద గజపతిరాజు ఆదేశం మేరకు 1758 సెప్టెంబర్ 2 విశాఖపట్నంలోని ఫ్రెంచి స్థావరాన్ని పట్టుకున్నాడు. 1768 విజయనగర దివాన్ సీతారామరాజు అనకాపల్లిలో శారదానది ఒడ్డున విజయనగర సంస్థాన ఠాణాను, ఊర్లో ఫూల్బాగ్ను నిర్మించాడు.
1: అనకాపల్లిలోని నూకాలమ్మను పూర్వం కనకాంబిక అనేవారు. ఈమె పాయకరావుపేట సంస్థానానికి చెందిన అప్పలరాజుగారి కొలువునందిన దేవత. అనంతరం దేవాలయం, సంస్థాన హక్కులు గోడేవంశ జమీందారులకు చెందాయి.
2: ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగలాగే అంతటి ప్రముఖమైంది అనకాపల్లి నూకాంబిక పండుగ. నూకాంబిక అమ్మవారి ప్రాభవాన్ని గురించి దేవాలయ అర్చకులు మళ్ళ చంద్రమౌళి వెంకట ఆదిబాబు గారు వివరిస్తూ,
3: ఓం శ్రీ నూకాంబికాయ దేవే నమః. అనకాపల్లి ప్రాంతం శారదా నది తీరమున ఇంచుమించుగా 2-3 కిలోమీటర్ల దగ్గరలో నూకాంబిక దేవాలయం 14వ శతాబ్దంలో ఇక్కడ వెలిసి ఉన్నారండి. ఆనాడు 14వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బహులేంద్రుడు అనే రాజుగారు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఈ ప్రాంతంలో ఒక భాగం అనకాపల్లికి కాకర్లపూడి అప్పలరాజుగారిని నియమించారండి ఈ ప్రాంతానికి సైన్య అధిపతిగా. ఆనాడు ఇదంతా పొలాలతో ఉండడం వల్ల రైతులు పొలం దున్నేటప్పుడు ఈ మూలవాడ విగ్రహాలు ఇక్కడ వెలిసిన విగ్రహాలు చూసి రైతు 2-3 సార్లు దున్నుతుంటే తీసి పక్కన పడేయడం జరిగింది. ఆనాడు ఈ అనకాపల్లిని కనకపురి అని పిలిచేవారు. ఈ కనకపురి అనే ఊర్లో కాకతాంబిక అనే అమ్మవారిని ఈ వెలిసిన విగ్రహాలు పెట్టి దేవాలయం నిర్మించారు. ప్రతి ఏటా కూడా కొత్త అమావాస ఉత్సవాలు జరుగుతాయి. ఉగాది ముందు రోజు నుంచి నెల పండగ వరకు కూడా 4 రోజులు ఉత్సవాలు జరుగుతాయండి. అట్లాగే మన దసరా నవతులు 9 రోజులు కూడా అమ్మవారికి బాగా వైభవంగా దసరా 9 రోజు కూడా ప్రత్యేకంగా హోమం పెట్టి రోజు అన్నదానం పెట్టి ప్రత్యేక పూజలు కుంకుమ పూజలు జరుపుతారండి. శ్రీ అమ్మవారికి గంపచేతను అందరూ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి కుటుంబం కూడా అమ్మవారి దర్శనం చేసుకుని గంపచేత చేయడం అన్నది ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుందండి. ఈ గంపచేతన అన్నది చిన్నపిల్లలతో పెద్దల వాళ్ళతో అందరూ కలిసి సంతోషంగా అమ్మవారి సన్నిధులకు వచ్చి అమ్మవారికి మహాభోగం పెడతారు. అన్నము, పప్పు, తెల్లపిండి కూర, సోడిపిండి అట్టు అమ్మవారికి నివేదన పెడతారు. గుగ్గులను ధూపంతో నైవేద్యాలు పెడితే అమ్మవారు మనస్ఫూర్తిగా ఆనందంగా స్వీకరించి అందరికీ అష్ట ఐశ్వర్యాలు ఇస్తారని. గంపచేతన అంటే అమ్మవారి చుట్టుపక్కల పందిర్లు ఉంటాయండి, ఆ వాతావరణంలో కూర్చొని భోజనం చేస్తే ఎంతో ఆనందంగానే ఉంటుందని ఈ గంపచేతన ఒక విశిష్టత అండి. ఈ అమ్మవారు పార్వతీ సదోగర్భను జన్మించి లక్ష్మీ అవతారం అయి ప్రసిద్ధి పొంది నూకాంబిక అమ్మవారిగా బాగా అందరికీ అష్ట ఐశ్వర్యాలు ఇస్తుందని పూర్వం నుంచి కూడా అందరూ పెద్దవాళ్ళు మా చిన్నాన్నగారేంటి మా తాతగారేంటి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది.

0: సాహిత్య శౌర్యసీమ అయిన అనకాపల్లి సీమను దాటి కసింకోట ప్రాంతాన ప్రవేశిస్తోంది శారద. కసింకోట కూడా ఘనత వహించిన ప్రాంతమే. శారదానది ఒడ్డున దాదాపు 650 సంవత్సరాలకు పూర్వమే ఈ గ్రామం వెలిసింది.
1: కసింకోట విజయనగరం సంస్థానంలో కొంతకాలం ఉండి ఉత్తర సర్కారులో జమీందారీ పద్ధతి రాగా 1804లో కారుమంచి వెంకటాచలం గారు దీనిని కొన్నారు. ఇక్కడ హిందూ మహమ్మదీయుల సమైక్యతా చిహ్నంగా హజరత్ సయ్యద్ అబ్దుల్ అజీజ్ షా, ఖాదర్ హాన్సీ ఓనుఫీ జమీ హైదరాబాద్ దర్గాలు ఉన్నాయి. ఈ దర్గా విశేషాలను

0: మనకు తెలియజేస్తున్నారు ఇర్ఫాన్ గారు.
1: ఈయన 1949లో ఈయన కాలం పొందారన్నమాట. ఈయనకి ఆల్ ఓవర్ ఇండియా దగ్గర దగ్గర శిష్యులు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఈయనకి దైవికంగా ఈ మసీదులోనే ఈయన గురువుగా ప్రీస్ట్గా ఉండేవారు అన్నమాట. తర్వాత శిష్యులు ఈయన దగ్గర ఉపదేశం అది పొంది అందరూ ఉన్నాం. సంవత్సరం ఒకసారి ఇక్కడికి వచ్చి 3 డేస్ ఫంక్షన్ అవుద్ది. ఆ ఫంక్షన్లో వాళ్ళందరూ పాల్గొని చందాలు వేసుకొని ఈ కార్యక్రమాలు జరిపించేసి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ ఊర్లో మొత్తం 7 మసీదులు ఉన్నాయి, అన్నీ రూన్ అయిపోయాయి. సిర్ఫ్ కేవలం ఈ 2 ఉన్నాయన్నమాట. ఇది జామియా మసీద్ అంటే పెద్ద మసీద్కి జామియా మసీద్ అంటారు. ఈ మసీద్ ఒకటి ఉండిపోయింది, ఈ పక్కనే ఈ చిన్న మసీద్ ఒకటి ఉంది. ఈ 2 ఉన్నాయి ఇక్కడ. ఈ మసీద్ నియర్లీ 300 ఇయర్స్. ప్రతి సంవత్సరం 3 డేస్ జరుగుతుంది. ఫస్ట్ డే ఇది గ్యార్మీ షరీఫ్ అని. ఆ గ్యార్మీ షరీఫ్ అంటే మా పెద్దల తాలూకు పండుగ అనమాట. అంటే ఇరాక్లో ఉన్నారన్నమాట ఆయన. ఆయన పేరు మీద గ్యార్మీ షరీఫ్ చేస్తారు. తర్వాత వీళ్ళ తాలూకు చందనోత్సవం, ఆ గుర్రం ఊరేగింపు దాంట్లో చందనం అది తీసుకెళ్ళి ఊరంతా తిరిగి మళ్ళీ తీసుకొచ్చి అక్కడికి ఇచ్చేస్తారు. అది ఉరుసు. తర్వాత లాస్ట్ డే దీపారాధన జరుగుతుంది. అంతా దీపాలతో అలంకరిస్తారన్నమాట. ఈ స్ట్రక్చర్ ఇది కూడాను ఇండియా అంతా తిరిగేసి ఆ మోడల్స్ తీసుకొచ్చి, అప్పుడు కరెంట్ లేదు ఇక్కడ, పెట్టుమాస్ లైట్లు పెట్టి రాత్రుల్లో పనిచేసి వాళ్ళ దీంతో నిధులు వాళ్ళు తీసుకొచ్చి ఆ చందాల వసూలు చేసి కట్టింది. అది మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈజ్ హిందూస్. అన్ని కాస్ట్ వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఈవెన్ దో ఇప్పుడు కూడా ఈ అన్నవరం దేవస్థానం పూజారులు కూడా వస్తారు. వచ్చేసి ఈ కొన్ని పనులు కూడా వాళ్ళు చేయిస్తారు. శిలాపలకాలు అవి ఉంటాయి, అందరు కూడా హిందూ పేర్లే ఉంటాయి. చూడండి అక్కడ బాబా సయ్యద్ అబ్దుల్ ఈషా ఖాద్రి అని తిరిగాడు.
2: యలమంచిలి మండలంలో కొద్ది దూరం సాగిన శారద ప్రయాణం ప్రధానంగా రాంబిల్లి ప్రాంతంలోని హరిపురం, పంచదార్ల, దిమిలి ప్రాంతాలను దాటి ఎస్ రాయవరం మండలం దరినున్న రేవువాతాడ బంగారుపాలెం వద్ద సాగర సంగమం చెందుతోంది.
0: శారదా నది దాని ఉపనదుల పరివాహక ప్రాంతాలలోనున్నవే మాడుగుల వడ్డాది సంస్థానాలు. శాసనాలలో వడ్డాదిని వడ్డవాది, వడ్డాది అని పేర్కొన్నారు. దీని పాలకులు మత్స్య లాంఛనాలు గల మత్స్యవంశీకులు. జగన్నాథ భూపతి వర్మ వడ్డాది జమీందారులలో ఆధునికుడు, సంస్కృత ఆంధ్ర భాషా పండితుడు. జగన్నాథ భూపతియం అన్న అశ్వలక్షణ వ్యాయామ శాస్త్రాలను రచించారు.
2: విశాఖ మండలంలోని కొండ జమీందారీలలో ప్రాచీనమైనది మాడుగుల సంస్థానం. ఈ రోజుల్లో మాడుగులంటే మనకి జ్ఞాపకం వచ్చేవి 2 విషయాలు.
0: అందులో మొదటిది మాడుగులలో వెలిసిన మోదకొండమ్మ అమ్మవారు. మోద అనే పదం అచ్చ తెలుగు పదం, అంటే తమలపాకుల కట్ట అని అర్థం. సంస్కృతంలో అయితే మోద అంటే సంతోషం అని అర్థం. గిరిజన ప్రాంతాలలో మోదుగు చెట్టు వద్ద వెలసినందున మోదకొండమ్మ అమ్మవారుగా పేరు పొందింది. మాడుగుల సంస్థానం వారి పూజలందుకున్న అమ్మవారు ఈమె. మరి ఈ విషయాన్ని వివరిస్తున్నారు అర్చకులు పి శ్రీనివాసరావు గారు.
3: విశాఖ జిల్లా మాడుగుల గ్రామం వెలిసిన శ్రీ శ్రీ మోదవమ్మ అమ్మవారు. అమ్మవారు అంటే బాగా ప్రసిద్ధి. లాస్ట్ నలుమూల నుంచి వచ్చి అమ్మవారు దర్శించుకుంటారు. ఒక మాఘమాసంలో అమ్మవారి తీర్థం జరుగును. వైశాఖులు జ్యేష్ఠమైన అమ్మవారి పండుగ కూడా జరుగుతుంది బాగా ఘనంగా. మోదమ్మ అంటే సంతోషం, సంతోషం పలికి అమ్మవారు. ఇక్కడ 2 మండపాలు ఉన్నాయండి. ఇక్కడ మన అమ్మవారు అనుకుంటే కోరిక తీస్తుంది కానీ ఇక్కడ మొక్కుడిని పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. వచ్చిన వసతులు కూడా గదులు కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చి దర్శించుకుని గదులు కూడా తీసుకుంటారు. తీసుకుని ఇక్కడ వంటలో చేసుకుని భోజనాలు తీసుకుని సాయంత్రం గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు.
2: మాడుగుల అంటే వెంటనే జ్ఞాపకం వచ్చే ఇంకో విషయం మాడుగుల హల్వా. మాడుగులకు చెందిన దంగేటి ధర్మారావు 1890లో బూడిద గుమ్మడి, కొబ్బరి కలిపి తొలిసారిగా ఈ హల్వాను తయారు చేశారు. దీని రుచి విశేషం ఉత్తరాది రాష్ట్రాలకు కూడా పాకింది. ఈ వివరాలు మనకి అందజేస్తున్నారు పుట్టా మురళీకృష్ణ గారు.
4: 1890వ సంవత్సరంలో విశాఖ జిల్లా మాడుగుల గ్రామంలో దంగేటి ధర్మారావు గారనే మా సమీప బంధువు ముందు బూడిద గుమ్మడికాయతో హల్వాని తయారు చేశారు. అది సక్సెస్ కాలేదు. సక్సెస్ కాకపోయిన తర్వాత దాన్ని వదిలిపెట్టి తర్వాత ఈ హల్వాని కనిపెట్టారు. గోధుమలను ఒక రోజల్లా నానబెట్టి తర్వాత చేతి రుబ్బురులతో రుబ్బి దాన్ని పాలు తీసి దాన్ని కర్రలతో ఒక బాణలో వేసి కర్రలతో మరిగించి దాంట్లో గోధుమ రుబ్బిన పాలు, పంచదార, నెయ్యి ఇవి వేసి శుభ్రంగా బాగా ఉడికిన తర్వాత దానిలో మళ్ళీ ఒక కొండ నీళ్ళు పోసి సుమారు ఒక ప్రాసెస్ ఒక హల్వా

0: కడాయి 10 కేజీలు ఒక కడాయితో దిగాలని లాగుంటే సుమారు 4 గంటలు అవుతుంది. ఇది అంతా సొంత కష్టం మీదే తయారవుతుంది, కానీ ఏ విధమైన మిషనరీతో కానీ తయారైంది కాదు. దాని మీద కావలసిన జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ దాని రేట్ని బట్టి తయారు చేస్తుంటారు. దాంతో ప్యూర్ ఘీతో తయారు చేస్తున్నారు, డాల్డాతో తయారు చేస్తున్నారు, ఇంకా తక్కువగా కావాలంటే తక్కువ విధానాలతో తయారు చేస్తున్నారు. ఈ అల్వా స్వీట్ అన్నది మాడుగుల గ్రామంలోనే పుట్టబడింది. దీన్ని విస్తృత స్థాయిలో ఇది అమ్మకం జరుగుతుంది. మాడుగుల మాదకొండమ్మ గుడికి వచ్చిన భక్తులు కానీ తర్వాత జాతరలో అయిన సందర్భాలు కానీ ఎక్కువగా సేల్స్ అవుతుంది. అలాగే ఈ మధ్యని వివిధ ప్రాంతాలకి అల్వా కావాలని ఒత్తిడి రావడంతో సంచార వెహికల్స్ పెట్టి అన్ని గ్రామాలకు కూడా ఎక్కడ జాతర అయితే అక్కడ వెహికల్స్ మీద కూడా పట్టుకెళ్ళి అమ్మడం జరుగుతుంది. ఇది ఎంతైనా చేతి కష్టంతో తయారయ్యేది, అందువల్ల ఇది బాగా ప్రాచుర్యం పొందింది కాబట్టి ఇది అందరూ కూడా ఆరోగ్యానికి కూడా మంచిది, గర్భిణీలు కూడా ఎక్కువగా లైక్ చేస్తుంటారు.
1: ఈ మాడుగుల అనకాపల్లి సంస్థానాల సాహిత్య సేవ గురించి మనం మనంతట విషయ సేకరణ చేసే బదులుగా శారదామాతను అడిగి తెలుసుకుంటే.
2: నిజంగానే నేను శారదా రూపాన్ని మీ పెదవులకు నా చెరుకు పంటను బెల్లంగా మార్చి తీపినందిస్తే నా చుట్టూ వెలిసిన సంస్థానాలు మీ శ్రవణాలకు సాహిత్య మధురిమలను అందించాయి. చిన్నదైన మాడుగుల సంస్థానం ఎంతో సాహిత్య సేవ చేసింది. 1853 నాటి కృష్ణభూపతి జమీందార్ సంస్కృతాంధ్ర పండితులు. ఇతని సంస్థానంలోనే అడిదం బాలభాస్కరుడు శ్రీకృష్ణభూపతి తారావళిని రాస్తే సిస్ట్లా కృష్ణమూర్తి శాస్త్రి వెంకటాచల మహాత్యం వంటి తెలుగు రచనలు, అశ్వశాస్త్రం, నీలశైల నాధీమం వంటి సంస్కృత రచనలు చేశారు. మంత్రిప్రగడ సూర్యప్రకాశ కవి సీతారామచరిత అనే ప్రబంధం, కృష్ణార్జున చరిత్ర అనే ద్వ్యర్థి కావ్యం రాశారు. ఇలా ఎందరో కవులుండేవారు ఈ మాడుగుల జమీందారీలో. ఇక అనకాపల్లి విషయానికొస్తే, గోడే సూర్యప్రకాశరావు గారు 1810లో బ్రిటిష్ వారి నుండి కొనడంతో అనకాపల్లి జమీందారీ ఏర్పడింది. ఇక్కడి బెల్లంలానే సాహిత్య ప్రక్రియ కూడా ఎంతో బాగుంటుంది. ఈ సూర్యప్రకాశరావు గారి సోదరి ముదినే సుభద్రమ్మ. శతకాలు దండకాలు రచించారీమె. సుభద్రమ్మ గారు రాసిన సింహగిరి సింహాచలాధీశ్వర, రఘునాయక తత్వాలు, శ్రీరామ దండకం వంటివి ముద్రింపబడ్డాయి. పరవస్తు శ్రీనివాసాచార్యులు, వీరి పుత్రులు సర్వశబ్ద సంబోధిని పేరుతో సంస్కృతాంధ్ర నిఘంటువును ఆంగ్ల పద్ధతిలో రాశారు. అక్కినేపల్లి నృసింహకవి ఓఘవతి పరిణయం రాస్తే కాకరపర్తి తిరుపతి పాత్ర కవి సత్యభామ కృష్ణ సంవాదం రాశారు. కాకరపర్తి కవులు 5-6 తరాల వారు ఈ అనకాపల్లి గోడేవారి జమీందారీలో సాహిత్య సేవ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సాహిత్య సేవ విషయం కొండవీటి చాంతాడులా పెరిగిపోతుంది.
1: ఇవి అనకాపల్లి తీరంలోని సాహిత్య విషయాలు. ఇక అనకాపల్లి అంటే గుర్తొచ్చేది బెల్లం. ఆ బెల్లం విషయాల గురించి అనకాపల్లి వర్తక సంఘంలోని పాలకవర్గ సభ్యులు శ్రీ ఎంజేహెచ్ ప్రసాద్ గారు ఏమంటున్నారో విందాం.
3: శారదానది పరివాహక ప్రాంతాలన్నీ కూడా వరి పంట వేసుకొని ఆ నది నీటి వల్ల పుష్కలంగా వరి పండించుకుంటున్నారు రైతులు. అయితే మన జిల్లాలో శారదానది కాకుండా ఇంకా ఏ ఇతర నీటి వనరులు లేకపోవడం వల్ల రైతులు వర్షాధారం మీదే ఆధారపడి గత 100 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈ వ్యవసాయం చేసేటప్పుడు నీటి నిల్వలు లేకపోతే వరి పంట సాధ్యం కాదు. కాబట్టి సమయానికి వర్షాలు పడినా పడకపోయినా ఎంతో కొంత పంట చేతికి వస్తుందనే దృష్టితో 100 సంవత్సరాల దిగువనే రైతులు ఇక్కడ చెరుకు విత్తనం నాటడం మొదలుపెట్టారు. అయితే అనకాపల్లి బెల్లం మార్కెట్ ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో ఉన్న నేల వాతావరణ పరిస్థితులు చెరుకు పంటకు అనుకూలంగా ఉండి తయారైన బెల్లం నాణ్యతలో ఇండియాలో 2వ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువ దినాలు ఈ బెల్లం నిల్వకు పనిచేయడం వల్ల దేశంలో ఉన్న మిగతా ప్రాంత వ్యాపారస్తులు కూడా అన్ని ప్రాంతాల బెల్లం తాలూకా నాణ్యత పరిశీలించి అనకాపల్లిలో తయారయ్యే బెల్లం నాణ్యత బాగుందని ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని తెలుసుకొని అనకాపల్లిలోనే బెల్లం కొండ మొదలుపెట్టారు. దానివల్ల అనకాపల్లి అభివృద్ధి చెందింది, రైతులు కూడా మార్కెట్ సౌకర్యం ఉండడం వల్ల బెల్లం విరివిగా తయారు చేసి అనకాపల్లి మార్కెట్ తీసుకురావడం జరుగుతుంది.

0: అది ప్రసాద్ గారు చెప్పిన సంగతి. ఇదే కాకుండా మనం ఇంకా రెండు విషయాలు శారదానది గురించి తెలుసుకోవాలి.
1: అది శారదానది పరివాహక ప్రాంత పురావస్తు సంపద గురించి. దీనిని గురించి మనం తెలుసుకోవాలంటే విశాఖ మ్యూజియంకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ చిట్టిబాబు గారు చెప్పేది విందాం.
2: శారదానది ఒకనొక టైంలోది ఓల్డ్ జియోగ్రాఫికల్ మ్యాప్స్ స్టడీ చేసిన స్కాలర్స్ చాలా మంది కూడా ఇప్పుడు శంకరం లేక బొజ్జనకొండగా పిలువబడే దరిచేరి వెళ్లేదని ప్రవహించేదని ఒకనొక టైంలో అది బొజ్జనకొండని తాకుతూ వెళ్లేదని ఒక వినికిడి వాళ్ళు పరిశోధనలో అబ్జర్వేషన్స్ లో మనకి చెప్పడం జరిగిందండి. అది కూడా వాస్తవం కావచ్చు కూడా. జనరల్గా అంటే ఈ శంకరం అనేది కరప్ట్ ఫామ్ అండి. అది జనరల్గా అంటే సంగారాము శంకరంగా ఇప్పుడు పిలుస్తున్నారు. ఈ సంగారాము అనే వర్డ్ మనకి తక్షశిల రీజియన్లో కొన్ని ఇన్స్క్రిప్షన్స్లో ఉన్నాయి. బౌద్ధారామాన్ని సంగారామంగా పిలవడం అనేది తక్షశిల రీజియన్లో ఉన్న ఇన్స్క్రిప్షన్లో మాత్రం ఉంది. తర్వాత ఇక్కడ మనకి అనకాపల్లిలో కనపడుతుంది అది సంగారాము అనే వర్డ్. మళ్ళీ మిగిలిన ఉత్తరాంధ్రలో ఏ ఆరామాన్ని కూడా ఈ సంగారామాన్ని పిలవలేదు. ఏ శాసనాల్లో కూడా మనకు దొరకలేదు కూడా. ఎందుకు వచ్చిందంటే తక్షశిల ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. ఇది అక్కడ ఆ ఇన్ఫ్లుయెన్స్ బొజ్జనకొండ మీద ఉంది. ఎట్లా అంటే మీకు ఒక వేదిక కట్టి దాని మీద స్తూపాలు కట్టే ఆచారం అక్కడ తక్షశిల రీజియన్లో ఉంది. అదే కాకుండా డబుల్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ కట్టే ఆచారం అక్కడ ఉంది. ఇప్పుడు మన బొజ్జనకొండ కేవ్ మీద ఇంకో కేవ్ చెక్కి అక్కడ బుద్ధుని విగ్రహం పెట్టారు. ఈ ప్రాక్టీస్ కూడా సంగారామయ్యని వర్డు, తర్వాత వేదికల మీద బౌద్ధ స్తూపాలు నిర్మించడం, తర్వాత డబుల్ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టడం, ఇవన్నీ కూడా తక్షశిల రీజియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ శంకరం కొండ మీద కనిపిస్తుందండి. తర్వాత ఏంటంటే కొంచెం రాంబెల్లి మండలం కింద వస్తుంది అది. లింగరాజపాలెం అనే విలేజ్లో ఒక శారదా నది పక్కనే ఉంది. అది కూడా అది బుద్ధిస్ట్ సైట్ అండి. అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇదివరకు ఎక్స్వేట్ చేశారు. ఇక్కడ దొరికినవన్నీ అది ప్రొటెక్ట్ చేయకుండా ఇక్కడ దొరికిన రిమైన్స్ అని తీసుకెళ్లి అమరావతి మ్యూజియంలో ప్రిజర్వ్ చేయడం జరిగిందండి. బుద్ధ పాదాస్ దొరికాయి, రోమన్ గోల్డ్ కాయిన్స్ దొరికాయి, తర్వాత చత్రా పీసెస్ అండి, స్థూపం పైన పెట్టే చత్రా పీసెస్ కూడా దొరికాయి. అలాగా ఇప్పుడు కూడా కొన్ని కేవ్ ఉంది అక్కడ లింగరాజపాలెం మెట్ట మీద, దాన్ని పాండవుల మెట్ట కూడా అని పిలుస్తారు.

శారద రూపకం విన్నారు. రచన శ్రీ బి రామారావు. గీత రచన డాక్టర్ వి వెంకటరాణి. సంగీతం శ్రీ డి నిశ్చల్. గానం శ్రీమతి వి జయలక్ష్మి, కుమారి పి సుజాత. వాద్య సంగీతం కీబోర్డ్ శ్రీ ఆర్ మనోహర్. ఎలక్ట్రిక్ గిటార్ శ్రీ డి మోరిస్. తబలా శ్రీ బి రాజారావు. వ్యాఖ్యానం శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, శ్రీమతి పివిఎల్ రత్నమాల, కుమారి ఎన్ మణి. సాంకేతిక సహకారం శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, శ్రీ కె రమేష్ బాబు. నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, శ్రీమతి కె ఇందిరా.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అదే వేదిక నుండి బెంగళూరు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గిరిజన విద్యార్థుల కోసం సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ శిక్షణ కేంద్రాన్ని, ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో 75 స్పేస్ ల్యాబ్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆదివాసీలు, గిరిజనుల అభివృద్దితోనే దేశం మరింత ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిర్దిష్ట రోడ్ మ్యాప్ రూపొందించి అమలు చేయాలని కోరారు. వికసిత్ భారత్ 2047 సంకల్పంలో గిరిజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
3: ట్రైబల్ లోగో కో జో హమ్ కేతే హై కి పిచడే హుయే హై ఉన్కే పాస్ వో బహుత్ టాలెంటెడ్ హై. యే దూర్ దరాజ్ కే లోగ్ జో జంగలో మే రహతే హై ఉన్ తో ఏక్ రోడ్ మ్యాప్ బనానా చాహియే. యే సబ్ చీజే బహుత్ సారే లోగ్ పఢా లిఖా హై, పఢా లిఖా హోతే హుయే భీ బహుత్ లోగ్ బహుత్ చీజే జానతే హై లేకిన్ వో ఖుల్తే నహీ. యే ఉన్కా ప్రవృత్తి హై లేకిన్ ఉన్కో ఖుల్నా పడేగా, శామిల్ హోనా పడేగా దేశ్ కే వికాస్ కే లియే, సమాజ్ కే వికాస్ కే లియే, ఆదివాసీ లోగో కో ఆగే లానే కే లియే తో ఖుద్ కో హీ కుచ్ కర్నా పడేగా.
1: మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో గురువారం ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్లో అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా వంటి 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. అహ్మదాబాద్ నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకొని ఏ క్రీడా పోటీల్లోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు.
4: విశ్వకి స్పోర్ట్స్ లెగసీ మే ఏక్ ఔర్ నయా అధ్యాయ జుడా హై. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ షురూ హో రహీ హై. మే ఇస్ ఛాంపియన్షిప్ మే హిస్సా లేనే ఆయే సభీ దేశో కే అథ్లీట్స్ కా భారత్ మే స్వాగత్ కర్తా హూం. యే ఆయోజన్ పూరే దేశ్ కే లియే గర్వ కి బాత్ హై. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ అప్నే ఆప్ మే హెల్త్ ఔర్ వెల్నెస్ కి డబల్ డోర్ లేకర్ ఆ గయీ హై.
2: భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2 సార్లు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 2వ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని శుక్రవారం ప్రకటిస్తూ స్వల్పకాలిక రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది.
1: విశాఖపట్నం కేంద్రంగా 18వ రైల్వే జోన్గా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎస్సీఓఆర్ సోమవారం నుండి తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖ నగరంలోని సింహపురి కూడలి వద్ద ఉన్న వైజాగ్ డెక్ భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 3532 కిలోమీటర్ల పరిధి, 4 డివిజన్లు, 385 స్టేషన్లతో విస్తరించిన ఈ జోన్ రాష్ట్ర రైల్వే రంగ ముఖచిత్రాన్ని మార్చడంతో పాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను భారీగా పెంచనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఏఎస్పేట రైల్వే ట్రాక్ వద్ద దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.ఆర్. రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. జోన్ ప్రారంభానికి గుర్తుగా రామ్మోహన్ నాయుడు మొక్కని నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్దికి, రాష్ట్ర సమగ్ర అభివృద్దికి నూతన రైల్వే జోన్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు.
5: ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అని తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే మన రాష్ట్రంలో మన డిఆర్ఎం మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. ఇది మీ అందరి విజయం. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కలలకంటూ మన జోన్ మనకు ఉండాలని

0: మీరందరూ కూడా ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఆ కర్తవ్యాన్ని ఈరోజు చేసి చూపించాం.
1: దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాల చొప్పున రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలు అన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 11వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18వ తేదీన ఈ 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి తుది ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించనుంది.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 39,290 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 6 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలతో విమానయాన రంగానికి ఊరటనిచ్చేలా ATF ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఢిల్లీ NCR పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు 9,585 కోట్ల రూపాయలతో పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో పాత్రికేయులకు వెల్లడించారు. రామేశ్వరం నుండి పారాదీప్ వరకు మొత్తం 163 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొత్త తీరప్రాంత హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఇక తెలంగాణలో 7,597 కోట్ల రూపాయలతో హైవేల విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం లభించిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడిస్తూ,
3: తెలంగాణ మే బహుత్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లియా గయా హై. తెలంగాణకి అందర్ కనెక్టివిటీ కా ఏక్ బహుత్ అచ్చా ఇంప్రూవ్మెంట్ ఆయేగా. 3 సెక్షన్ హై ఇస్మే సే, ఆర్మూర్ జగ్తియాల్, జగ్తియాల్ మంచేరియల్ ఔర్ జగ్తియాల్ కరీంనగర్. ఆర్మూర్ సే జగ్తియాల్ 2,472 కరోడ్ రూపీస్ కా హై, జగ్తియాల్ సే మంచేరియల్ 2,731 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా ఔర్ జగ్తియాల్ సే కరీంనగర్ 2,395 కరోడ్ రూపీస్ కా ఇన్వెస్ట్మెంట్ హోగా.
1: త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్టు వద్ద శుక్రవారం జరిగిన ప్రహరీ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ నగదు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవటం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడించారు.
2: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సముద్ర ఆహార ఎగుమతుల జాతీయ కార్యశాల గురు శుక్రవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యశాలలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ది, పరిశోధనల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, MSMEల ప్రోత్సాహం తదితర కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో భారత్ $8.5 బిలియన్ ఎగుమతిని సాధించిందని, ఇది దాదాపు 70% వృద్ధి అని తెలిపారు. ఇవి కేవలం ఒక గణాంకాలు మాత్రమే కాదని, దేశ ఎగుమతి వ్యవస్థలో వచ్చిన నిర్మాణాత్మక మార్పు అని ఆయన తెలిపారు.
4: ఇండియా యూజ్ టు ఎక్స్పోర్ట్ ఇన్ ద ఇయర్ 2013-14 అబౌట్ $5 బిలియన్ వర్త్ ఆఫ్ ఫిష్. టుడే in the year ended 31st March, we have exported $8.5 billion of marine products. That's a 70% growth. Global trade in the fisheries sector was about $150 billion in 2014. In the year 2024, it has reached $164 billion. Growth is 10%. We have achieved 70% growth.
1: శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారులలో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతున్నట్లు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 పూర్తయిన సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా

0: బిల్లు సున్నా అవుతుందని గ్రహించడమేనని అన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవడానికి రాయితీ అందిస్తామని చెప్పారు. అంతకుముందు వాట్సప్ చాట్బాట్ సంతోష్ పీఎం సూర్యఘర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు.
1: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని రమాసియా గ్రామం నుండి ఖేల్ బచావో అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రారంభించారు. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతులకు శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రచారం ప్రారంభం సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, నేలను పరిరక్షిస్తే వ్యవసాయం వర్ధిల్లుతుందని, తద్వారా రైతులు మరింత బలపడి దేశం సుసంపన్నమవుతుందన్నారు. సమతుల్య ఎరువుల వాడకం, భూ పరీక్షలు, నేల ఆరోగ్య కార్డులు, సహజ వ్యవసాయం, నీటి సంరక్షణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా రైతులకు పిలుపునిచ్చారు.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణపై దేశవ్యాప్తంగా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్క నాటడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం ప్రాముఖ్యతపై ప్రజల్లో మరింత చైతన్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. అలాగే గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని గవర్నర్ తెలుపుతూ,
2: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
0: ఢిల్లీలోని ఒక హోటల్లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్లో హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది సజీవదహనమయ్యారు. 35 మందికి పైగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మికాసా ఇన్ హోటల్లో విదేశీయులు సహా 40 మంది వరకు ఉన్నారని దక్షిణ ఢిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, అగ్ని ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని, ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి సహాయనిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు.
1: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు లోక్భవన్లోని గ్లాస్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ డీకే శివకుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరితో పాటు మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళం, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
0: ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక గుర్తింపు లభించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిష్టాత్మక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్ ఎంపికైందని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం రాష్ట్ర రైతాంగం, గ్రామీణ మహిళల కృషికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కేసుగుణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.
4: చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
6: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
4: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
7: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతీయ ఎఫ్ఎం 101.3 నేను మీ ఆజే సౌజన్య. స్టూడియోలో సమయం చూస్తే 10:33 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనం హర్విల్లో నేనైతే అడిగాను కదా, నేను 7 అక్షరాల తెలుగు సంఖ్యను, నా మొదటి 3 అక్షరాలతో ఒక నగరం పేరు అయితే స్టార్ట్ అవుతుంది, చివరి 3 అక్షరాలను కలిపితే ఒక రాజయోగం వస్తుంది, అలాగే ఆభరణం కూడా అని చెప్పచ్చు. మరి నేనెవరు అని అడిగాను, దానికి చాలా తక్కువ మంది ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ మేడం అంటూ రాజు ఏలూరు నుంచి పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటూ లేమలపాడు నుంచి భానుగారు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అండి. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అని పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, సౌజన్య గారు హర్విల్లో నా ఆన్సర్ మహాద్వాపర యుగం. అబ్బో సంఖ్య అడిగానండి, కాదు రాంగ్ ఆన్సర్ అనమాట. పెడన జోగనందరం కాలనీ అప్పలరాజు గారు హాయ్ సౌజన్య గారు ఎలా ఉన్నారంటూ ఆన్సర్ తెలీదు అంటూ పంపించారు, ఇరానియన్ అని పంపించారు, కాదండి అది కూడా కాదు. గుడ్ మార్నింగ్ ఆర్జే సౌజన్య గారు, కూల్ కూల్ సాంగ్స్ వినిపిస్తున్నారు అంటూ కోడమూరు వీరేష్ ఊర్మిళ మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే ఎవరు పంపించలేదు, ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే లక్షాధికారి మాట. లక్షదీప్లో ఫస్ట్ 3 వర్డ్స్ చేస్తే లక్షదీప్లు ఉంటాయి కదా అదనమాట, లాస్ట్ 3 వర్డ్స్ అధికారి రాజయోగం అనమాట, అదనమాట ఆన్సర్ అయితే. సంఖ్యను కూడా అలా పిలుస్తారు, లక్షాధికారి అని తెలుగు సంఖ్య అలా పిలుస్తారనమాట.

సో ఐదు అక్షరాల తెలుగు పదం ఏంటి అంటే లక్షాధికారి అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే అరకోడి అర రోజులో అరగుడ్డు పెడితే మరి ఆరు కోళ్ళు ఆరు రోజుల్లో ఎన్ని

గుడ్లు పెడతాయి. నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, అర కోడి అర రోజులో అర గుడ్డు పెడితే మరి ఆరు కోళ్ళు ఆరు రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0866 2488 14 కు మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. ఆర్వి పట్నాయక్ అండ్ ఉషా పాడిన మనసంతో నువ్వే నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి దీనికి ఎవరు లిరిక్స్ అందించారంటే సిరివందరి సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 39 సెకండ్లు కావస్తుంది. మనోన్నం అరవిల్లం. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, అర కోడి 6 రోజులు అరగుడ్డు పెడితే మరి 6 కోళ్ళు 6 రోజులు ఎన్ని గుడ్లు పెడతాయి అని అడిగాను. చాలా మంది ఇప్పుడైతే ఆన్సర్స్ పంపించారు. హాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే సౌజన్య మేడం అంటూ సోమనాథం జనార్దన్ రావు తాడిపర్తి గ్రామం నుంచి నెల్లూరు జిల్లా నుంచి అయితే పంపించారు. కనకరావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు పులిగుడ్లు 12 అని పంపించారు. కాదండి, మనోహర్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ 18 అంటూ సీను ఐరాన్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి 18 అని. గుడ్ మార్నింగ్ విత్ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా 72 అంటూ వెంకటరమణ గారు అల్పూర్ నుంచి మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్ అండి. సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేతాజీ ఫ్రమ్ సత్యదేవ్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి, 72 అని పంపించారు. కాదు, పెడన జోగనందం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి 24 గుడ్లు అని పంపించారు. కానీ రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ గుడ్ మార్నింగ్ సౌజన్య గారు అంటూ పోరంగ్ నుంచి వీరరాఘవమ్మ రేఖ సాయి మౌనిక మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ పంపించుంటే ఇంకా బాగుండేది. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసే టైం

వచ్చేసింది. మరి ఆన్సర్ ఏంటి అంటే 36 గుడ్లు అనమాట. ఎందుకంటే అర కోడి అర రోజులో అరగుడ్డు పెడితే ఒక రోజులో ఒక గుడ్డు పెడుతుంది కదా. సో 6 కోళ్ళు 6 రోజుల్లో 36 ఎగ్స్ పెడుతుంది అనమాట. అదనమాట ఆన్సర్ అయితే. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రాము దగ్గర కొన్ని మేకలు ఉన్నాయి. ఒకరోజు అడవిలో ఒక పెద్ద పులి వచ్చి 9 మేకలు తప్ప మిగిలినవన్నీ చంపేసింది. మరి ఇప్పుడు రాము దగ్గర ఎన్ని మేకలు ఉన్నాయి? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మా నెంబర్ 0866244 8141 కైతే మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే నువ్వు నేను మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కేకే అండ్ కోరస్ పాడగా కులశేఖర్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:55 దాటి 57 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం అడవిలో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రాము దగ్గర కొన్ని మేకలు ఉన్నాయి. ఒకరోజు అడవిలో ఒక పెద్ద పులి వచ్చి 9 మేకలను తప్ప మిగిలిన వాళ్ళని చంపేసింది. మరి ఇప్పుడు రాము దగ్గర ఎన్ని మేకలు ఉన్నాయి అని అడిగాను. చాలా ఈజీగా అడిగాను కదా. ఫస్ట్ కొంచెం టఫ్, తర్వాత కొంచెం ఈజీ, ఇప్పుడు ఇంకా ఈజీ అనమాట. కాన్నూరు నుంచి తాతారావు గారు జవాబు 6 గుడ్లు అని పంపించారు. చెప్పేశానండి ఆన్సర్ 36. ఇంకా మేడం నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి ఆన్సర్ 36 అని పంపించారు. కరెక్ట్ ఆన్సర్ సీను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ దేవీనగర్ నుంచి విజయవాడ నుంచి అయితే పంపించారు ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ పోరంగి నుంచి సాయి రేఖ మౌని రాణి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేతాజీ ఫ్రమ్ సత్యదేవ్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ ఆజయ్ సౌజన్య గారు, మీ ప్రశ్నకు జవాబు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కాదండి, అవి ఉన్నాయి అక్కడ మేకలు కొన్ని ఉన్నాయి. పడన జగనందన కళ్యాణ్ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సీను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకటరమణ అల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే కనుక 9 అనమాట. ఎందుకంటే అన్నీ చంపేశాయి కదా, 9 మేకలే కదా ఆయన దగ్గర ఉన్నాయి. సో అవి తప్ప కాబట్టి అవే మిగిలి ఉన్నాయన్నమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:57 దాటి 27 సెకండ్లుగా వస్తుంది. ఈనాటి హర్విల్కి అయితే బాబే చెప్పేయాలి, అలాగే ఈనాటి నా షోకి కూడా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: నవపదులు నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా బంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: विविध भारती न्यूज़ हेडलाइंस तो कनपड़त्राणी దేశవ్యాప్తంగా గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్ ధర 29 రూపాయలు పెరిగింది. పెరిగిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. రైతులు, డ్వాక్రా మహిళలు, యువత ఆర్థికంగా ఎదిగిన రోజే దేశం ముందుకు వెళ్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మ

సని చంద్రశేఖర్ అన్నారు. సమృద్ది ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో ఏర్పాటు చేసిన సమృద్ది కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో పలు అభివృద్ది పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవటం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతున్నారని అక్కడి సమస్యలపై దృష్టి సారించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని స్బేట్ సిటీని సందర్శించారు. ఈ సందర్బంగా వ్యాధి నిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన ఏటీఎంపై మంత్రి లోకేష్ ఆరా తీశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కృతమైన స్బేట్ సిటీ భవిష్యత్తు టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని ఆయన కొనియాడారు. రాష్టంలో నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల గుర్తింపునకు ఏఐ ఆధారిత సేవలు వినియోగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా మొబైల్ ద్వారా నవజాత శిశువుల బరువు, ఎత్తు, ఇతర వివరాలను నమోదు చేయనున్నారు. దీనికోసం ఆశా యాప్తో శిశు మాపన్ యాప్ను అనుసంధానిస్తారు. నీట్ యూజీ రీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణల్ని ఎన్టీఏ ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారం అవాస్తవమని పేర్కొంది. తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విశాఖపట్నం అరకు విస్టా డోమ్ రైలు ప్రయాణ మార్గం జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ నెల 15వ తేదీన గోవాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అవార్డును అందుకుంటారు. రానున్న 2 రోజుల్లో రాష్టంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రారా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

కబుర్లు సినిమా కబుర్లు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి సినిమా కబుర్లు కార్యక్రమంలో చిరుబాబు ఏం చెబుతాడు అని ఆలోచిస్తున్నారు కదా. మనం రోజు వినేటటువంటి చక్కటి మెలోడీ సాంగ్స్, వాటి వెనక ఎంత కృషి ఉంటుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రేమికుల రోజు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వరంలో తాలపించిన పాట విందాం.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వేద భారత ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ ఆర్జే చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో పాట ఒక సాంగ్ రికార్డింగ్ ఎలా చేస్తారు, ఆ పాట వెనుకున్నటువంటి ఆ కృషి ఏంటనేది విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పాట విన్నంతసేపు మన మనసు ఆనంద డోలకల్లో ఊగిస్తలాడిపోతూ ఉంటుంది. బబ్బబ్బ ఎంత హాయిగా ఉంది, మనసు ఎంత నెమ్మదిగా ఉంది ఈ పాట ఏంటంటే అనుకుంటాం. మరి ఆ పాట వినడానికి వినసొంపుగానే వినడి విందు అవుతుంది. ఆ పాట వెనుక ఎంత కృషి ఉంటుందంటే పాట సాంగ్ రాయడం, స్వరపరచడం, ఆడియో రికార్డింగ్, ఎడిటింగ్, మిక్సింగ్, మాస్టరింగ్ అనే ముఖ్యమైన దశలుంటాయండి. కథకు అనుగుణంగా గీత రచయిత సినిమా పాటను అద్భుతంగా రాస్తారు. ఆ పాటను స్టూడియోలో రికార్డింగ్ చేయడానికి అవసరమైనటువంటి పరికరాలు, ప్రాసెస్ వివరాల గురించి ముందుగా మాట్లాడదాం. అంతకంటే ముందు గ్యాంగ్ లీడర్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు ఇచ్చిన పాట విందామా. భువనచంద్ర గీతం, బప్పిలహరి సంగీతం.

0: భారత మహాశయులకు విజ్ఞప్తి చేయించి నకాషాజీ జరోహిణి సరతాల విశ్రపాటి విన్నారు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమం వింటున్నారు కదా, సినిమా కబుర్లు కార్యక్రమంలో పాట ఒక సాంగ్ రికార్డింగ్ ఎలా చేస్తారనే అంశాల గురించి, దాని వెనుక కృషి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాడేటటువంటి వోకల్ అంటే గాయని గాయకులు పాడేటటువంటి పాటను రికార్డింగ్ చేయడానికి మైక్రోఫోన్స్ గాత్రం మరియు వాయిద్యాలను స్పష్టంగా రికార్డింగ్ చేయడానికి చాలా అవసరం అండి. ఆడియో ఇంటర్ఫేస్ ఇది మైక్రోఫోన్ వాయిద్యాల నుండి వచ్చేటటువంటి అనలాగ్ సిగ్నల్ను కంప్యూటర్ అర్థం చేసుకోవడానికి డిజిటల్ సిగ్నల్గా మారుస్తుందన్నమాట. పాటను రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. అక్కడ గీత రచయిత రాసినటువంటి ఆ పాట కథకానుగుణంగా చక్కగా అందంగా అద్భుతంగా రాస్తారు. అదే పాటను స్వరకర్త మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు. ఎలా చేస్తారు ఏమిటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బాబీ చిత్రం నుంచి కార్తీక్ చిత్రాలు పిలిచిన పాట విందాం.
1: పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల పిల్ల

బ్యాండ్ మేనేజర్ నుంచి చక్కని పాట వినేశారు కదా. స్టూడియోలో సమయం చూస్తే 11:31 దాటి 42 సెకండ్లు. మీరంతా అర్జున్ చేసి వింటున్నారు వివిధ భారత మెగాహెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. సినిమా కబుర్ల కార్యక్రమంలో మనం వినేటటువంటి పాట, ఆ పాట వెనకాల ఎంత కృషి ఉంటుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్వరకర్త కంపోజర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏ విధంగా స్వరపరుస్తారు అనే అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సంగీత రూపాన్ని సృష్టించేవి స్వరకల్పన, కాంపోజింగ్ అంటారు. ఈ విషయానికి వస్తే పాటలోని సాహిత్యం లేదా భావానికి తగినట్టుగా కొత్తగా మెలోడీ లేదా నోట్స్ స్వరాలను సృష్టించడాన్ని కాంపోజింగ్ అంటారు. పాటను పాడేటటువంటి గాయని గాయకులకు ఏ శృతిలో ఎలాంటి రాగంలో పాడాలో కంపోజర్ నిర్ణయిస్తారు. స్వరకర్త ఇచ్చినటువంటి ఆ మెలోడీకి వివిధ సంగీత వాయిద్యాలను జోడించడాన్ని అరేంజ్మెంట్స్ అంటారు. ఉదాహరణకు డ్రమ్స్, గిటారు, పియానో, వేణువు, వయలిన్ వంటి వాయిద్యాలను ఎక్కడెక్కడ వాడాలో, వీటి ముందు ఏది వస్తుందో, ఏది ముందు వస్తుందో, ఏది వెనుక వస్తుందో అరేంజ్ ప్లాన్ చేస్తారు మన మ్యూజిక్ డైరెక్టర్. అరేంజ్మెంట్స్ అంతా సిద్ధంగా ఉంటుంది, ఆర్కెస్ట్రా అందరు కూడా రెడీగా ఉంటారు. ఉన్న తర్వాత రికార్డింగ్ స్టూడియోలో గాయని గాయకులు, కోరస్, ఆర్కెస్ట్రా, ఇక మ్యూజిక్ డైరెక్టర్ అందరూ చాలా శ్రమిస్తారండి. 1, 2, 3, 4, 5, 6 సార్లు రిహార్సల్స్ చేస్తారు. మంచిగా వచ్చింది అనే వరకు కష్టపడుతూనే ఉంటారు. పూర్వపు రోజుల్లో అయితే ఆ ఇంత టెక్నాలజీ లేదు కదా, అసలు ట్రాక్స్ తీయటం అనేది లేదు. ఎలా రికార్డ్ చేసేవారు, అలనాటి గాయని గాయకులు ఎంత కష్టపడ్డారు కదా. డే అండ్ నైట్, రేయి పగలు బాగా శ్రమిస్తూ పాడి అద్భుతమైన మెలోడీస్ ఇచ్చారు మనకి. సుబ్రహ్మణ్యం గారు వచ్చిన తర్వాతట సంగీత ప్రపంచమే మారిపోయిందట. అసలు స్టూడియోలో మేమందరూ గెంతులు వేశాం, అద్భుతంగాటటువంటి సంగతులు అనేవి నేర్పించారు అని చెప్పుకొచ్చారు ఒకానొక ఇంటర్వ్యూలో సుశీలమ్మ గారు. కనీసం భోజనం చేద్దామా, టిఫిన్ చేద్దామా, టీ తాగుదామా, మంచినీళ్ళు తాగుదామనే సమయానికి కూడా వెచ్చించకుండా బాగా శ్రమించి అద్భుతమైన పాటలు మన గాయని గాయకులు మనకు అందించారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.
4: కాదండి, చాలా క్లిష్టమైన, కష్టతరమైనటువంటి పాటలు కూడా మన సింగర్స్ పాడారు. ఎందుకంటే మన ఎల్ఆర్ఈశ్వరి గారు ఉన్నారు కదా, తమిళంలో పట్టత్తరాణి అనేటటువంటి పాట మీరు విన్నారు లేదు నాకైతే తెలియదు, బట్ చండ్రకోలతో కొట్టే సౌండ్కి ఆ గొంతులో ఎఫెక్ట్స్ ఇచ్చేవారు అనమాట. ఆ పాటనే డబ్ చేసేటప్పుడు హిందీలో కూడా లతాజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మో ఎవరు పాడారు, నేను ఆమెను చూడాలి, ఇంత ఎఫెక్ట్స్ ఎలా ఇచ్చారు కదా, ఆ ఎఫెక్ట్స్ అని ఇవ్వడానికి ఎంత కష్టపడున్నారు. జానకమ్మ గారు పాడినటువంటి నీలీలా పాడేది దేవా అనే పాటలో ఉన్న సరిగమలు, అసలు ఆ సన్నాయి ఆ దానితో పాటుగా ఎలా పాడారు, అద్భుతంగా పాడారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై తీసుకెళ్లారట ట్రాక్ తీసుకెళ్ళి, ఇలానే పాడాలమ్మా అని చెప్పారట లతమ్మ గారికి. కానీ అమ్మో వారు పాడలేదట. అదే జానకమ్మ గారు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన మాట ఇది. తర్వాత జానకమ్మ గారే పాడగలరని లీలా గారు చెప్పారట. ఎందుకంటే పైడి స్వామి దగ్గర సంగీతం నేర్చుకున్నారు మన జానకమ్మ గారు. వారు సంగీ నాదస్వరం విద్వాంసులట. ఆ నాదస్వరంతో ఉండేటటువంటి పాట చాలా అద్భుతంగా పాడారండి కదా, ఎంత కష్టపడ్డారు. సింగర్స్ పాడేటప్పుడు ఆ స్టూడియో వాతావరణం, హెడ్ఫోన్స్ పెట్టుకోవడం, కొత్తగా అనిపించడం వల్ల లేదా సరిగా పాడలేకపోవడం వంటి సమస్య లేకపోలేదండి. రికార్డింగ్లో తర్వాత బ్రీతింగ్ నాయిస్ అనేది రావటం, అంటే వినటానికి బాగోదు కదా. అసలు సుశీలమ్మ గారి పాట వింటున్నప్పుడు అనే ఆ శ్వాస మనకి ఎప్పుడు ఎక్కడ కూడా వినిపించదు. ఇప్పుడు వింటున్నటువంటి పాటలేమో నేనైతే చెప్పలేను కానీ, కానీ ఆ సమస్య వినడానికి కూడా బాగోదు, బట్ అది రాకుండా అద్భుతంగా పాడారు అలనాటి గాయని గాయకులు. సింగర్స్ పాడేటటువంటి ఆ మైక్ దూరాన్ని కనీసం 6-8 అంగుళాల దూరం ఉంచాలి అని, గట్టిగా పాడేటప్పుడు కొంచెం వెనకకు, స్లోగా పాడేటప్పుడు కొంచెం ముందుకు జరిగి పాడాలని, సాధారణంగా వచ్చే చిన్న చిన్న పొరపాట్లను సాఫ్ట్వేర్ ద్వారా సరిచేసి అద్భుతంగా రికార్డైన పాటను శ్రోతల ముందుకు తీసుకొస్తారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. అతడు చిత్రానికి రంజిత్ మహాలక్ష్మి ఆల్పించినటువంటి పాట విన్నాం.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 91.3 మెగా హెడ్స్ పై సినిమా కబుర్లు వింటున్నారు విత్తురాజు చిన్నబాబు. సినిమా కబుర్లు కార్యక్రమంలో పాట ఒక సాంగ్ రికార్డింగ్ వెనుకున్నటువంటి కృషి ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. 19 వాయస్లు అంటే 19 రకాలుగా పాడగలటువంటి స్తోమత సత్తా మన సుబ్రహ్మణ్యం గారికి ఉంది. మరి జానకమ్మ గారు ఏమాత్రం తీసుకోలేదు, వారు కూడా అద్భుతమైనటువంటి సంగతులు పాడారు. వారు ఒక సినిమాలో పాట పాడారండి మౌని గీతంలో. అసలు ఈ పాట పాడింది మేల్ సింగర్ అనుకుంటే అన్న విధంగా పాడారు, చాలా అద్భుతంగా కూడా పాడారండి. అప్పుడే నూనుగు మీసాలు వస్తున్నటువంటి ఆ నిత్య యవనుడు అంటే అప్పుడే వస్తున్నట్టు కౌమార దశలోకి వస్తున్నటువంటి ఒక కుర్రాడికి పాడినటువంటి పాట చాలా అద్భుతంగా పాడారండి. మనం కూడా విందాం ఆ పాట.

సంగీతం బొప్పచూప మండాయ్ తంబురాకృతిలో మృదంగ గతిలో తంబురాకృతిలో మృదంగ గతిలో మందేసి పాడారా నాన్న పాప పేరు మళ్ళీ.

0: నాటు సారాతో శివం ఎత్తిపోతూ వాళ్ళు చూపు చూసే కుర్రదాన్ని చూస్తూ నాటు సారాతో శివం ఎత్తిపోతూ వాళ్ళు చూపు చూసే కుర్రదాన్ని చూస్తూ సంగీతం పాడి పాడి అలిసా నీ సరస్వతి పుత్రుడని అరిసా మళ్ళీ కినసునని తలిసా కొంత పోతే పోనీయమని అరిసా ఇంకోడి పాట ఇన్నోళ్ళు అంతా తోటొచ్చి పోయారు పిల్ల వచ్చి నన్ను చుట్టూ భేసని అంటే ప్రేమ వేస్తా పాప పేరు మళ్ళీ నా ఊరు కొత్త ఢిల్లీ.
1: ఏంట్రా తమ్ముళ్ళరా, జాతకం ఫలించబోతుందని ఆచికొద్ది పిల్ల కోసం దేవదత్తులా గాలిస్తుంటే నాకు సత్యత్వంతో మీరు కాజేసి
0: క్యాప్రయాడతారా?
1: ప్రోవయ్యా అంత దిమ్మిరెక్కిపోయిందా? ఏ దిక్కరేగిందంటే అబ్బాయిని కూడా మర్చిపోయి నీకే తాలిక తప్పారా? ఎగతాళ ఏడిపించకరా, వచ్చి నీ పని పడతా.

0: మహాలి అద్భుతంగా జానకమ్మ గారు ఒక మెయిల్ వాయిస్ కూడా పాడగలిగినట్టు సత్తా వారికుంది. సుశీలమ్మ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారట, అయ్యో అసలు మగాడు గొంతుతో పాడతారు, చిన్ని పిల్లలాగా సప్తపదులు ఎంత అద్భుతంగా పాడారు కదా, చిన్ని పిల్ల వాయిస్లో పాడతారు, మగాడి వాయిస్లో ముసలి వాళ్ళ గొంతులు కూడా చాలా అద్భుతంగా పాడగల సత్తా, మరి జానకమ్మ గారే వారే పాడగలరు, ఎవరు పాడగలరండి అని చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా లేకపోలేదు.
1: నన్ను నీకొక జోడే కాలమేసైన పడతాము రాజా, అట్టాగే లాక్కొని వస్తాం, వచ్చి ఇట్టాగే లగ్గాన్ని పెడతాం, కళ్యాణం అవుతాది నేడే, అది కళ్ళార చూస్తాము మేమే.
2: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు.
3: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై మునీష్ శర్మ. विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर ने आज कहा कि भारत और इंडोनेशिया के बीच संयुक्त आयोग की बैठक 4 साल के अंतराल के बाद हो रही है. उन्होंने कहा कि इस दौरान द्विपक्षीय संबंधों में महत्वपूर्ण प्रगति हुई है. विदेश मंत्री ने नई दिल्ली में भारत इंडोनेशिया संयुक्त आयोग की बैठक की सह अध्यक्षता करते हुए ये प्रारंभिक टिप्पणी की. उन्होंने कहा कि दोनों देशों ने पिछले साल द्विपक्षीय संबंधों की स्थापना के 75 वर्ष पूरे होने का उत्सव मनाया है. डॉक्टर जयशंकर ने कहा कि वे राजनीतिक, रक्षा, सुरक्षा, समुद्री, व्यापार और निवेश

ఉభయ కుస్లోపరి. ఉభయ కుస్లోపరి శ్రోతలకు నమస్కారం. ప్రసారమైన కార్యక్రమాలపై అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా పంపించవలసిన ఫోన్ నెంబర్ 0866-248-8812. కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి

0: కొత్తగూడు నుండి ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తిక్, మోహిత్ రాశారు. పంపించిన సందేశం ఏంటంటే, ప్రతిరోజు సుప్రభాతాన వినిపిస్తున్న వందే మాతర గీతం తక్కువ వ్యవధితో కొన్నాళ్ళుగా వింటున్న గీతం. కవులన్నట్టు వందే మాతర గీతం వరుస తప్పుతున్నదే అన్న పదానికి ధీటుగా వినిపించిన ఆ గీతం ఇప్పుడు అర్థవంతమైన పదాల అల్లికలో నిడివి పెంచి బకించంద్ర చటోపాధ్యాయ గారి గాత్రానుసంధాన ప్రభాత సమయాన ప్రతిరోజు తొలి ప్రసారంగా సాగుతున్న సుప్రభాత వందే మాతర గీతం అద్భుతం అని పంపించారు. అలాగే ఎగురువే వినువీది ఎగురువే జెండా చాలా బాగుంది, సూక్తి శుద్ధలో నిజమైన భక్తిభావంల దేవుని ప్రార్థన, క్రీస్తు సందేశం విన్నాము, భక్తిరంజనిలో విలువగానే రమ్మ అభయం కార్యక్రమాలు శుభోదయం వినిపిస్తున్న మాకు ధన్యవాదాలు అని పంపించారు.
1: తరువాత తూర్పుగోదావరి జిల్లా అన్నపర్తి నుంచి ద్వారంపూడి సత్తిరెడ్డి గారు పంపించారు. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారి నుండి రోజూ ఉదయం పూట వినిపిస్తున్న వందే మాతరం జాతీయ గీతం ఈ మధ్యకాలంలో నూతన బాణీలో వినిపిస్తున్నారు. విన్నంతసేపు వీణులు విందుగా శ్రవణానందాన్ని కలుగజేస్తుంది, చాలా బాగుంటుంది అని పంపించారు.
0: చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత, ఉభయ కుస్లోపరికి స్వాగతం. మీకు కూడా స్వాగతం అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా తరపున శుభాకాంక్షలు మేడం అని తెలియజేస్తున్నారు. సంతోషమండి, మీకు కూడాను శుభాకాంక్షలు. కల్పలతలో మేము కోరిన పాట వేస్తున్నారు, మాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తోంది అని తెలియజేశారు.
1: తరువాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుస్లోపరి నిర్వాహకులకు మా నమస్కారం. మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ ప్రోగ్రాం చాలా బాగుంటుంది. మీరు అడిగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ కార్యక్రమం సమయం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి మా ధన్యవాదాలు అంటున్నారు.
0: అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ పంపించారండి. ఉభయ కుస్లోపరి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఉదయం నుండి రాత్రి వరకు అవకాశం ఉన్నప్పుడు వింటూనే ఉంటాను. అన్ని కార్యక్రమాలు వినడానికి అవకాశం ఉండదు కాబట్టి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయగలరు అని తెలియజేస్తున్నారు. అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 ప్రసారమయ్యే లలిత గీతాలు చాలా బాగుంటున్నాయి, కానీ వినిపించినవే వినిపిస్తున్నారు అని పంపించారు. ఇంకా పాత గీతాలు వినిపించండి, కుటుంబ సంక్షేమ గీతాలు కూడా వినిపించగలరు, సామూహిక గేయాలు వినిపించండి, డిటిహెచ్ ప్రసారాలు ఇంటర్నెట్లో వినిపించగలరు అని తెలియజేస్తున్నారు. మరి ఆకాశవాణి 90 పూర్తి చేసుకొని 91వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా ఆకాశవాణి యాజమాన్యానికి మరియు డైరెక్టర్ గారికి శుభాకాంక్షలు. సాంకేతిక నిబంధనలకు అని అన్నారు, సాంకేతికంగా ఉన్న స్టాఫ్ కూడా శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు.
1: తర్వాత శ్యామ్ గారు కల్లూరు నుంచి, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి, గత నెలలో 90 వసంతాలు వేడుకలో మీరు ప్రసారం చేసిన గుర్తుకొస్తున్నాయి ఆణిముత్యాలు ప్రోగ్రాం సూపర్ హిట్, అలాగే శ్రోతలు అడిగే పాటల ప్రోగ్రాం రోజూ ఉంటే బాగుంటుంది, ఏదో మొక్కుబడిగా ఉంటుంది అని రాశారు.
0: గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసరెడ్డి, తిరుపతమ్మ, బ్రహ్మానందరెడ్డి, రమణమ్మ, వెంకట సంజీవరెడ్డి, ఋషికేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు పంపించారు. ఉభయ కుస్లోపరి కార్యక్రమానికి స్వాగతం. జూన్ నెల 3వ తేదీ రాత్రి 10 గంటలకు వినిపించిన భక్త కుశల హరికథా గానం విన్నాం. చాలా చక్కగా కథలోని ప్రతి పాత్రను చక్కగా వివరించారు, హృదయాలను ఆకట్టుకుంది. కథలో ఎన్ని పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రలకు న్యాయం చేశారు. హరికథా గానం చేసిన భాగవతార్ గారికి, ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి మా కృతజ్ఞతలు. అలాగే

0: ఆదివారం సూక్తి శుద్ధిలో బైబుల్ సూక్తులు విన్నాం. చాలా చక్కగా వివరించారు. యేసుక్రీస్తు పురాతనం గురించి చాలా చక్కగా వివరించారు. మరి అభినందనలు తెలియచేశారు. ఉదయరేఖలు కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారు గానం చేసిన భగవద్గీత పారాయణం విన్నాం. చాలా చక్కగా ఉంది. నిర్వహించిన శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారికి మా ధన్యవాదాలు. సరస వినోదిని విన్నాం. వినిపించిన శ్రీ పైటిపాటి ఉమానాథ శర్మ అవధాని గారి సమస్యాపూర్ణం విన్నాం. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా పంపించారు, వారికి మా అభినందనలు. తదుపరి 10:15 డాక్టర్ గారిచే ప్రసంగం విన్నాం. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అని తెలియజేశారు.
1: తరువాత ధూళిపాళ్ల నుండి చాంద్బాషా, జానీబేగం, షాహిద్ వారి కుటుంబ సభ్యులు పంపించారు. ఉభయ కుస్లోపరి కార్యక్రమానికి నమస్తే. రేడియోలో మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న రేడియో సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పసిడి పంటల కార్యక్రమం పునరావృతం చేయండి అని అడుగుతున్నారు.

0: ది చాంద్ బాషా జానీ బేగం షాహిద్ వారి కుటుంబ సభ్యులు పంపించారు. ఉభయ్ కుస్లోపరి కార్యక్రమానికి నమస్తే. రేడియోలో మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న రేడియో సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పసిడి పంటల కార్యక్రమం పునరావృతం చేయండి అని అడుగుతున్నారు. తరువాత గుంటూరు నుంచి నాగభూషణం గారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు నిర్వహిస్తున్న ఉభయ కుస్లోపరి కార్యక్రమానికి నమస్కారం. మన దేశంలో ఆకాశవాణి ప్రసారాలు 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక ఆకాశవాణి గురించి ఆకాశవాణిలోనే ప్రచారం జరగడం వలన ఈ విషయం అందరికీ తెలియడం లేదు. వివిధ రకాల ప్రచార మాధ్యమాల ద్వారా ఆకాశవాణి ప్రసారాల ప్రాముఖ్యతను సవివరంగా విస్తృతంగా ప్రజలకు చేరువ చేయండి. అలాగే ఇదివరలో ముంబై వివిధ భారతి ప్రసారాలు ఒక డెడికేటెడ్ ఛానల్లో ప్రసారం చేసేవారు. ఆ కార్యక్రమాలు చాలా బాగుండేవి. ఇటీవల కాలంలో విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం అంటూ కేవలం తెలుగు కార్యక్రమాలు వినిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలు అంతగా బాగుండడం లేదు. 3 ఛానల్స్ నిర్వహిస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు హిందీ వివిధ భారతి ప్రసారాల కోసం పూర్వంలాగా ఒక ప్రత్యేక ఛానల్లో వినిపించగలరని మనవి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పరిశీలించగలరని మనవి. అలాగే కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రసారాలను ప్రతిరోజు 1 గంట సేపు వినిపించగలరని మనవి.
1: హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు రేణుక పంపించారు. ఆకాశవాణి కేంద్రాలకు నవ దశాబ్దాలు చెప్పుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఇన్ని రోజులు గడిచాయా, అందులో సగం కాదు మా వయసు. కానీ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు లేని సమయంలో బ్యాటరీలు తెచ్చుకొని వినేవాళ్లు రేడియోకి. కానీ ఇప్పుడు అరచేతిలో ఆకాశవాణి ఎంత వేగంగా దూసుకుని వెళుతుందో దినదినాభివృద్ధి చెందుతూ శ్రోతల హృదయాలను దోచుకుంటున్న మా ఆకాశవాణికి అభినందన మందారమాలలు, శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు. ఎన్నో ఎన్నెన్నో సరికొత్త కార్యక్రమాలతో రూపుదిద్దుకుంటున్న ఆకాశవాణికి ఎప్పుడూ సదా అందరినీ ఆనందపరుస్తుంది. అందుకే మా అభినందన మందారమాలలు అని పంపించారు. వీరింకా ప్రతిరోజు ప్రసారం చేస్తున్న 10 గంటలకు వివిధ ప్రసంగాల కార్యక్రమం వార్తావాహిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క అంశం రోజూ ఉపయోగపడేదే. ఈ కార్యక్రమం చాలా ప్రశంసనీయం. వినిపిస్తున్న ఆకాశవాణి కేంద్రానికి మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని పంపించారు. ఉదయం 6 గంటలకు ప్రసారం చేస్తున్న సూక్తి సుధ చాలా విలువైన సమాచార కార్యక్రమం, బహు ప్రశంసనీయం. అనంతరం భక్తిరంజని, మంచి భక్తి మార్గం కలిగేలా మంచి భక్తి పాటలు వింటున్నాం, ఆనందిస్తున్నాం. అనంతరం 7:15కు భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ భావం, చాలా మంచి సమాచారం వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి, మరి తాడేపల్లిగూడెం ట్రస్ట్ వారికి కూడా అభినందన మందారమాలలు అని తెలియజేస్తున్నారు. 8:30కు చిత్రతరంగిణిలో మంచి పాటలు విని ఆనందిస్తున్నాం. 9:30కు నమస్తే అమరావతి కార్యక్రమంలో, 10:15కు రావోయే అతిథి శ్రోతల హృదయాలు దోచే కార్యక్రమం చాలా బాగుంటుంది, ఇష్టమైన కార్యక్రమం మాకు అని అంటున్నారు. అనంతరం 11:00కు గుర్తుకొస్తున్న ఈ చిత్రగీతాలు వినిపిస్తున్నారు, బాగుంటుంది అని తెలియజేశారు. అలాగే వీరు మధ్యాహ్నం టీమ్ టైం హిందీ చిత్రగీతాలు బాగుంటే, 4:00కు యువలయ కార్యక్రమం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, 5:00కు చిత్రతరంగిణిలో మంచి పాటలు వేస్తున్నారు, బాగుంటాయి అని పంపించారు.
0: తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భవన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, బండారు శంకరయ్య. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఉభయ కుస్లోపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారం.
1: నమస్కారం అండి.
0: మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి. కార్యక్రమాలు అన్నీ మిస్ అవ్వకుండా వింటున్నాము. ముఖ్యంగా సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు ప్రసారం చేస్తున్న టీన్ టైం కార్యక్రమంలో భాగంగా అద్భుతమైన హిందీ చిత్రగీతాలు

0: చాలా చక్కగా ఉన్నాయి, మాకు బాగా నచ్చుతున్నాయి, ధన్యవాదాలు. తరువాత 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు ప్రసారం చేస్తున్న యువలయ కార్యక్రమంలో జీకే క్విజ్ ప్రశ్నలు ప్రోగ్రాం చాలా చక్కగా ఉంది, మాకు బాగా నచ్చింది. ఈ కార్యక్రమం ఎంతో వినోద విజ్ఞానదాయకంగా ఉంది, యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉపయుక్తంగా ఉంది. ఈ కార్యక్రమం అంటే మాకు చాలా చాలా ఇష్టం. ఇంత చక్కటి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న విజయవాడ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు అంటున్నారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని తెలియజేస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. మన కేంద్రం నుంచి కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అని తెలియజేశారు.
0: గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు, పసిడి పంటలు ప్రోగ్రాంని ప్రసారం తిరిగి ప్రారంభించండి.
1: చాలామంది మరియు స్త్రీల కార్యక్రమంలో వినిపిస్తున్నారు అని తెలియజేశారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని గంగ, ప్రతిరోజు ఉదయం అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటాం, రావు అతిథి కార్యక్రమంలో మీరు వినిపిస్తున్న పాటలు చాలా బాగుంటున్నాయని తెలియజేశారు.
0: డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ మానస, వాసు, లలిత గుంటూరు నుంచి పంపించారు. ప్రపంచ ఆహార దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. ఆకాశవాణి నిర్వాహకులకు నమస్కారాలు. నమస్కారం అండి. ప్రతివారం ప్రపంచ వార్తలను ప్రత్యేకంగా వినిపించండి. భజనావళిలో చెక్క భజనలను తప్పక వినిపించండి. యువవాణిలో పాత పాటలను కూడా ప్రసారం చేయండి అని అడుగుతున్నారు.
1: వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు. పద్యతోరణ కార్యక్రమం చాలా బాగుంది, 1 గంట 30 నిమిషాలకు మహిళా భారత స్త్రీల కార్యక్రమంలో వినిపిస్తున్న అంశాలు చాలా బాగుంటున్నాయి. విశేషాలు, కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి. టీంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది. కల్పలతలో ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు బాగుంటున్నాయి, ప్రతిరోజు వినిపించండి అని కోరుతున్నారు.
0: పెడన జోగానందర్ రావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, మీరు ప్రతిరోజు ఉదయం ప్రసారం చేస్తున్న సూక్తి సుధా భక్తిరంజని కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. ఇంత మంచి భక్తి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా హృదయపూర్వక అభినందనలు అంటున్నారు.
1: ఆదిలాబాద్ నుంచి రజిత, నవీన్, దివిజ, కృతిక్, వీరు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా బాగుంటున్నాయండి, యువలయ సమయాన్ని పెంచండి, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, ఆకాశవాణికి 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే విజయవాడ కేంద్రం నుంచి చాలా చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, కొన్ని కార్యక్రమాలు పునఃప్రసారం చేయండి. అలాగే పసిరి పంటల సంభాషణ వినిపించండి, రైతే రాజు అంటున్నారు కదా, రైతుల కోసం వినిపించండి, తప్పకుండానండి అధికారులకు తెలియజేస్తాం. వినియోగదర్శినిలి పద్యతోరణం కార్యక్రమం, సరస వినోదిని సమస్యాపూర్ణం కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. అలాగే లలిత గీతాలు కూడా చాలా బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంది అని తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్యరెడ్డి పంపించారు. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారి నుండి రోజూ ఉదయం పూట వినిపిస్తున్న వందే మాత్రం జాతీయ గీతం ఈ మధ్యకాలంలో నూతన బాణిలో వినిపిస్తున్నారు, వీణుల విందుగా శ్రవణానందాన్ని కలుగు చేస్తుంది, చాలా సంతోషమని తెలియజేశారు. చీరాల నుంచి సుబ్బరామయ్య పంపించారు. 5వ తేదీ రాత్రి ప్రసారమైన భీష్మ ప్రతిజ్ఞ హరికథ చాలా బాగుంది. అలాగే ఈరోజు ఉదయం ఈ మాస పాటలో పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, శ్రేష్ఠ శారద గారు పాడిన ఈ మాస పాట బాగుంది.

శ్రీ రాయప్రోలు జగదీశ్వర శర్మ గారు సూక్తిసుధులో దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం చక్కని సందేశమిచ్చారు. మన సనాతన ధర్మంలో ఏ కార్యక్రమమైనా దీప ప్రజ్వలన చేయనిదే ప్రారంభించరన్న వారి మాట అక్షర సత్యం.

0: రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 రంగస్థలిలో యమాంజనేయ యుద్ధం నాటకంలో శ్రీకృష్ణ పాత్రలో కోరంపల్లి వెంకటేశ్వరరావు గారు పాడిన రంగస్థల పద్యాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి పద్యాలను ప్రసారం చేసిన మీకు కోరంపల్లి వెంకటేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన సరస వినోదిని సమస్యా పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు. పూరణలు పంపిన కవులకు పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నా ధన్యవాదాలు. యువలయ కార్యక్రమం కూడా హైలైట్గా ఉంటుంది. చక్కటి ప్రసారాలు ప్రశ్నలు అడిగి మెదడుకు మేతను పెడుతున్నారు. వాట్సాప్లో పాటలు పెడుతుంటే మీరు ప్రసారం చేయడం లేదు, ఎందుచేత? వివరం ఇస్తారా అని అడుగుతున్నారు.
1: న్యూఢిల్లీ నుంచి, ఆర్కేపురం నుంచి కళాధర్ శారద పంపించారు. ఉదయరేఖల్లో భాగంగా సోమవారం ప్రసారం అవుతున్న కొల్లేటి కథలు ధారావాహిక చాలా బాగుంది. ఈరోజు ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. కౌల పూర్ణను శ్రీ ఉమానాథ శర్మ గారు అద్భుతంగా సమర్పించారు, అభినందనలు అని తెలియజేశారు. మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మరాణి, అక్షర, కృప పంపించారండి.
0: ఆకాశవాణికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు. సూక్తి సుధ సూక్తులు, దేశభక్తి గీతాలు చాలా బాగున్నాయి. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ చాలా బాగుంది. నమస్తే అమరావతి బదులు కల్పలత ఉత్తరాలు పాటలు వినిపించండి అని పంపించారు.

0: ఇంకా చాలామంది మెసేజ్లు పంపించారండి. సమయాభావం వల్ల అందరివి చదవలేకపోతున్నాం. ఈనాటి ఉభయ కుశలోపరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్య ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 16

0: రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరించిందని మంత్రిత్వశాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్దిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా, హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
1: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని మాండవీయ ప్రజలకు పిలుపునిచ్చారు.
2: సైక్లింగ్ కర్నే సే ఆప్కి హెల్త్ అచ్చి రే. సైక్లింగ్ సే ఫ్యూల్ కా బచత్ హోతా హై. వర్తమాన్ మే ట్రాఫిక్ కి బహుత్ బడీ సమస్యా హై, ఉస్కా భీ సమాధాన్ హై. తో క్యో నా హమ్ సైక్లింగ్ కరే. దేశ్ కే నాగరికో మే అప్నే హెల్త్ కే ప్రతి అవేర్నెస్ బడీ హై. మోదీ జీ నే ఆధా ఘంటా రోజ్ ఫిట్నెస్ దేనే కే లియే కహా హై. తో యే ఫిట్నెస్ కా డోజ్ ఆధా ఘంటా కే లియే హమ్ హమేషా సైక్లింగ్ కరేంగే తో మే మాన్తా హూ కి హమారీ కై సమస్యా కా సమాధాన హోగా.

0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా మెసేంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మాడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి ఆరోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు పిలింగితాలు వింటారు. గుండమ్మ కథ. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం. సాహిత్యం పింగళి.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషు
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: గోరింటాకు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: ஆதி மந்திரமை.
1: మీరు ఇంతవరకు ఫిలింగ్ గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమయ్యే సమన్వయ నాటక కార్యక్రమంలో దేవసేన నాటకం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. గమనిక విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమైన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంశాఖ మంత్రి అనిత అన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన థీమ్ యోగా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటును పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు నుంచి 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హోంమంత్రి అనిత వివరిస్తూ,
1: యోగా అన్నది మన సంస్కృతిలో ఒక భాగం. యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రోజు యోగా సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఇనిషియేషన్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలి, ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని మన అందరం కూడా అడాప్ట్ చేసుకోవాలి. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని అడాప్ట్

0: చేసుకొని ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
1: మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యము ముఖ్యమని, నేర నియంత్రణకు నేరరహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దేందుకు యోగా కూడా ఓ మంచి మార్గమని యోగా కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జరిగిన స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, యోగాను ప్రతి మనిషి ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా దైనందిన ప్రక్రియగా నిర్వహించాలని అన్నారు. అడవులు, ఆదివాసీ సమాజాల సంక్షేమమే యోగాంధ్ర లక్ష్యమని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం జిల్లాకు రాష్ట ప్రభుత్వం అడవులు, ఆదివాసీ సమాజాలు మరియు సంక్షేమం కోసం యోగా అనే ప్రత్యేక థీమును కేటాయించిన నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో యోగా సాధనపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. తిరుపతి ఎస్వీ జూ పార్కులో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజా ప్రసార ప్రయాణంలో ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమన్నారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఈ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందనలు తెలుపుతూ,
2: Today marks a momentous milestone in the history of Indian broadcasting. I extend my best wishes as we celebrate 90 glorious years of Akashavani with one motto, Bahujana Hitaya, Bahujana Sukhaya.
1: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా టీఎస్సీ నూతన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను మంత్రి ఈరోజు పరిశీలించారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, దాన్ని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న ఆర్ఎంఎం ఫార్మా యూనిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ డైరెక్టర్ ముఖేష్ కుమార్ను కోరారు. రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలో సంస్థ డైరెక్టర్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రష్యా తదితర దేశాల మార్కెట్లకు ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖపట్టణాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యమని తెలిపారు. 200 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న విశాఖ యూనిట్తో 300 మందికి ఉపాధి లభించనుందని సంస్థ డైరెక్టర్ మంత్రికి వివరించారు. ఈ యూనిట్లో ఇన్సెక్టబుల్స్, టాబ్లెట్లు, క్యాప్సిల్స్ తయారీ చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆయన నిన్న గుంటూరులో జరిగిన ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాల, గుంటూరు ప్రాంత టెక్స్టైల్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే కేంద్ర టెక్స్టైల్ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దికి తనవంతు సహాయం అందిస్తానని డాక్టర్ చంద్రశేఖర్ వివరిస్తూ,
3: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయలు సబ్సిడీస్ ఇచ్చారు. ఇంకా కొన్ని ఉన్నాయి రిక్వైర్మెంట్స్. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో కొన్ని కావాల్సినటువంటివి ఉన్నాయి. టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫండింగ్ కొంత డిలే ఉంది. కొన్ని ప్రాసెసింగ్ సెంటర్స్ అడుగుతున్నారు వాల్యూ యాడెడ్ ఎండ్ ప్రొడక్ట్ చేయడానికి. ఒక కేంద్ర సహాయ మంత్రిగా మిగిలిన డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాటన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి

0: ఇదే విధంగా రైతులకి అదే విధంగా వ్యాపారులకి అందరికీ మంచిగా ఉండే విధంగా కార్యక్రమాలు చేయగలం, అవన్నీ కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ చెరువు తీసుకుంటున్నాను.
1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిద్ధాంతంలో జరిగే గ్రామ సభలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రైతులతో సమావేశమవుతారు. ఆ కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. కాగా జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రేపు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సంబంధిత కార్యాలయాలకు అర్జీల సమర్పణ కోసం రావద్దని, తదుపరి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం కింద చేపట్టిన పనులు పురోగతితో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిని వివరించారు. కాలువల పూడిక తీత, అనుసంధాన కాలువల అభివృద్ది పనులకు ప్రాధాన్యత ఇస్తూ చెరువుల శ్రేణుల ఆధారంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం కింద చేపడుతున్న అన్ని పనుల పురోగతిని యాప్ ద్వారా నమోదు చేసి పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వచ్చే నెల 9-10 తేదీల్లో విశాఖపట్నంలో వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని ఏలూరు జిల్లా ఉద్యాన అధికారి కె సాజానాయక్ తెలిపారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సౌజన్యంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో దీన్ని నిర్వహిస్తున్నట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విశాఖను అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్ రంగం అభివృద్దికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: రత్నగర్భ కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి విజయశ్రీముఖి.
6: అరే ఎవరామే అనుకున్నాను అటు చూస్తూ. వయోవృద్ధురాలే గాని వయసు తెలియని తేజస్తో వంగిపోకుండా వడివడిగానే అయినా స్థిరంగా వేస్తున్న అడుగులతో ఏదో ఆలోచనలో నిమగ్నమైనట్టు నడుస్తోంది. నాకు ఎదురుగానే వస్తోందామె. నడుస్తూ ఉన్న నేను అప్రయత్నంగా ఆగిపోయి ఆమెను తేరుపార చూస్తూ ఉండిపోయాను. తననే గమనిస్తున్న నన్ను పరికించకుండా పైన పెద్ద శబ్దంతో క్రిందకు దిగటానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం వైపు వెళ్లే విమానాన్ని తలెత్తి చూస్తూ నడుస్తోంది ఆ పెద్దావిడ. బంగారు రంగు మేనిఛాయతో పట్టుపోగులు లాంటి ఒత్తైన జుట్టుని జారుముడి వేసింది. విశాలమైన ఆమె ఫాలభాగంలో తొలిపొద్దులో సూర్యునుల వెలుగునీతున్న సింధూరం,

స్వచ్ఛమైన ఆమె నీలి కొలువుల్లాంటి కనుదోయి నుండి జాలువారే కారుణ్య దృక్కులతో పోటీపడుతున్నాయి. తీరైన ఆమె నాసికపై ధరించిన మేలైన వజ్రపు ముఖ్యర మెరుపులు ఆమె ఎస్ఎస్ చంద్రికలకు చిహ్నమా అన్నట్లున్న రవ్వల కర్ణాభరణాలు కాంతివలయాలను సృష్టిస్తున్నాయి. ఆమె అధరాలపై సహజసిద్ధమైన మాతృత్వపు మృదువైన మందహాసం, ముంజ్యోతుల నిండుగా వర్ణరంజితమై శ్రావ్యమైన కంకణ నిక్వాణములు, గుండెల్లోని ఆధ్యాత్మికతను తాత్వికతలను స్ఫురింపజేస్తున్న ఆమె మెడలోని ఏకముఖ రుద్రాక్ష మాలలు, అభయహస్తాల్లో కనిపిస్తున్న ఆ అరచేతుల్లో అరుణిమదాల్చిన గోరింటి పూలు, పసుపు అలదిన పల్సని పాదాలను పసిపాపల్లాగా ప్రియమారా హత్తుకుపోయిన పాంజాబుల మృదురవళి, పైరుపచ్చని రంగు చేరకు పంటగింజల ఛాయ రవికి ధరించి రెండు భుజాలను కప్పుతున్న కాషాయవర్ణపు శాలువాతో నడిచి వెళ్తున్న ఆమె ఏదో విశిష్టమైన వింత తేజస్తో భాసిస్తోంది. అసంకల్పితంగానే నేను శిరసును వంచి ఆమెకు ప్రణామం చేశాను. భూలోకానికి వచ్చిన దేవత అనుకుని దేశం గూర్చి తప్ప దేవుళ్లను తలుచుకొని నాకు దేవత కనిపించటమా నవ్వుకున్నాను. అసంభవం అని. ఇంతకీ ఆమె ఎవరబ్బా? ఆమె రూపం, ఆహార్యంలోని సంస్కృతి, సంప్రదాయం చూస్తూ నేను ఆలోచనలో పడ్డాను. ఆమె ఎవరో తెలుసుకునే ముందు అసలు నేనెవరో మీకు చెప్తాను. నేను ఒక పల్లెటూరులో పుట్టిన రైతు బిడ్డని. 5 ఏళ్ల వయసు వచ్చే వరకు అమ్మ పక్కలోనే పడుకునే నన్ను నా కుమ్ముడితో అమ్మ బజ్జలో పాపాయి ఏడుస్తుందని నాన్న పక్కలోకి మార్చారు. అమ్మ దగ్గరే బజ్జుంటానని మారాన్ చేసే నన్ను ఏమార్చటానికి నాన్న రోజు బోలెడు కథలు చెప్పేవారు. అప్పటినుండి నేను హై స్కూల్కి వెళ్ళాక కూడా నాన్న పక్కలోనే పడుకునేవాడిని. తెలుగుతో పాటు సంస్కృతాన్ని కూడా చదువుకున్న నాన్న మొదట్లో కొంగ, కోతి, రాజు, మంత్రి లాంటి కథలు చెప్పేవారు. నేను ఎదిగే కొద్దీ భాషలోని మాధుర్యం గురించి, మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎవరెవరు ఎలా పోరాడారో, మన దేశ ఔన్నత్యాన్ని విదేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానందుని వరకు ఎంతోమంది గురించి నాన్న విడమర్చి చెబుతూ ఉంటే వింటూ వింటూ పెద్దయ్యాను. నాన్న చెప్పినవి నా మీద ఎంతటి ప్రభావం చూపాయంటే, అప్పుడు పుట్టిన చెల్లి కాక మరో తమ్ముడు పుడితే భగత్ సింగ్ అని పెడదాం నాన్నా అంటూ అమ్మా తమ్ముడు కావాలి అని మారాన్ చేయటం, అమ్మ ఇవ్వటం లేదని అలగటం గుర్తొచ్చి ఇప్పటికి కూడా నవ్వుకుంటాను. సరే, భగత్ అని ఇప్పుడు నా కొడుక్కి పేరును పెట్టుకున్నాననుకోండి. నేను కొన్నాళ్ల క్రితం ఇండియన్ మిలిటరీలో సరిహద్దు భద్రతాదళ ఉద్యోగిగా పనిచేశాను. ఒక అర్ధరాత్రి శత్రుదేశపు గూఢచారులు ఇద్దరు రహస్యంగా మన సరిహద్దు సొరబాటుకు ప్రయత్నిస్తే వాళ్లను ఎదుర్కొన్న సందర్భంలో నా కన్ను ఒకటి బాగా దెబ్బతింది. కన్ను పోతే పోయింది గాని వాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని పట్టించినందుకు నాకెంతో గర్వంగా సంతృప్తిగా ఉంది. కన్నుకు ఇన్ఫెక్షన్ అయ్యి పూర్తిగా పోవడంతో నేను ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. ఇంటికి వచ్చేశాను. ఉదయం సాయంకాలం నడకకు వెళ్లి వస్తూ ఉంటాను. నేను వెళ్లే దారి కూడా జాతీయ రహదారి ప్రక్కన విమానాశ్రయం ప్రక్కనుంచే వెళ్లాలి. అదిగో అప్పుడు కనిపించిందామె. ఆమె ఒక్కోసారి విమానాశ్రయం ముందు రహదారి ప్రక్కనున్న బస్సు షెల్టర్లో కూర్చుని కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఎయిర్పోర్ట్ గేట్ వైపు వెళుతూనో అట్నుంచి వస్తూనో మొత్తానికి రోజూ కనిపిస్తూనే ఉంటుంది. ఆమె ఎన్నాళ్ళనుంచి వస్తుందో తెలీదు. ఈ మధ్యనే నేను బాగా ఆరాగా చూస్తున్నాను. ఆమె కూడా రోజూ నడక కోసమే వస్తుందా? పాపం పెద్దావిడు కదా, నడిచి నడిచి అలుపు తీర్చుకోవటానికి ఇక్కడ కూర్చుంటున్నారా అనుకుంటూ నేను ఆగి వెనుతిరిగి చూశాను. ఆమె అలాగే తలపైకెత్తి దిగుతోన్న విమానం వైపు చూస్తూ వడివడిగా నడుస్తోంది. నేను కూడా అలవాటుగా తలెత్తి చూశాను. నాకు నవ్వొచ్చింది. ఆ అలవాటు నాకు ఇప్పటికీ పోలేదు. అదిగో విమానం క్రిందికి దిగుతోంది ఎయిర్పోర్ట్లో. అరే, ఆ పెద్దావిడ అంత గబగబా బయట గేట్ వైపుకు వెళ్తోందేమిటి? బహుశా వాళ్ళు ఎవరైనా దిగుతారు కాబోలు అనుకుని ముందుకు నడిచాను. నేను మళ్లీ తిరిగి విమానాశ్రయం వద్దకి వచ్చేసరికి లోపల నుంచి వస్తున్న కారును ఆపి ఆమె వాళ్లతో ఏదో మాట్లాడుతోంది. ఒకవేళ తన వాళ్ల గురించేమో నేను చూస్తూ ఉండగానే కారు వెళ్లిపోయింది. పెద్దామె ఇంకా గేటు ముందే తచ్చట్లాడుతోంది. మరో కారు వస్తుంటే అటు వెళ్ళింది. మరో 2 రోజులు గడిచిన తర్వాత నేను గమనించింది ఏమిటంటే, ఆమె వస్తున్న విమానాలను చూసి గేటు దగ్గరికి వెళ్లటమే కాదు, ఇటు నుండి వెళ్లే విమానాలకు కూడా ఎవరైనా వెళుతుంటే గేటు వద్దకు వెళ్లటం, కార్లు ఆపి వాళ్లతో మాట్లాడటం చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, ఆమె వాళ్ళెవరూ విదేశాలకు వెళ్ళి మళ్లీ రాకపోవడమో, అక్కడేదో జరగటమో లాంటి చేదు జ్ఞాపకాలేవో ఈ పిచ్చితల్లిని మానసిక వ్యధతో కృంగదీస్తున్నాయేమో, అందుకే మతిభ్రమించి ఇలా అనుకున్నాను. అలా అనుకోగానే నా మనసంతా ఆమెపై జాలితో బాధతో నిండిపోయింది. ఆమెతో మాట్లాడాలి అనే తహతహ కలిగింది.

ఇదివరకు నడకకు వెళ్లేటప్పుడు ఏవేవో ఆలోచనల్లో అలా కొట్టుకుపోతూ చుట్టుప్రక్కల దేన్నీ పట్టించుకునేవాడిని కాదు. ఈ పెద్దామెను గమనించటం మొదలుపెట్టాక విమానాశ్రయం దగ్గరకు రాగానే అనుకోకుండా నా కళ్ళు ఆమె కోసమే చూస్తున్నాయి. ఒకరోజు ఆమె కోసం చూస్తూ నడుస్తున్నాను. పైన విమానాలు వస్తున్నా శబ్దం లేదు. గేట్లు వద్ద ఆమె కనిపించలేదు. ముందుకు నడిచి రహదారి ప్రక్కనున్న బస్ షెల్టర్ దాటి వెళ్తుంటే షెల్టర్లో ఉన్న సిమెంట్ బెంచి మీద ఆమె కూర్చుని ఉంది. ముందుకెళ్లాల్సిన నేను షెల్టర్ వైపు వెళ్లాను. ఆమె కూర్చున్న బెంచీపై కాక ఆ ప్రక్క బెంచీ మీద కూర్చున్నాను. ఆమె నా వైపు చూసింది. నేను మర్యాదగా చేతులు జోడించి నమస్కారం అమ్మా అన్నాను. చెప్పాను కదా ఆమె ఆహార్యం, ఆ తీరు ఆమె పట్ల గౌరవాభిమానాలు కలిగిస్తోంది. జవాబుగా ఆమె చిరుమందహాసం చిందించినా అతి పల్సని దిగులు తెరేదో ఆమె వదనంపై వ్యక్తావ్యక్తంగా గోచరిస్తోంది. కాసేపు నిశ్శబ్దం. చివరికి నా కుతూహలాన్ని అణుచుకోలేక నేను అడిగేశా వినయంగానే, అమ్మా రోజు నడక్కు వస్తారా మీరు అని. మౌనమే ఆమె జవాబు. మనకెన్ని సమస్యలున్నా సాయపడలేకపోయినా ఎదుటి వాళ్ళవి తెలుసుకోవాలి అనే బొబలాటం మానవ సహజం కదా. అందుకే మరోసారి అడిగాను గుంభనంగా, అమ్మా మీ వాళ్ళెవరైనా విదేశాలకు వెళ్లారా అని. ఆమె ఒక్క క్షణం నా వైపలా చూసి అడిగింది, నువ్వు దేశపు సరిహద్దు భద్రతా దళంలో పనిచేసావు కదూ అని. ఆశ్చర్యంతో నేను అవాక్కై ఉండగానే ఆమె లేచి వచ్చి నా భుజం తడుతూ, నీ కన్ను పణంగా పెట్టి నీ విధులు నిర్వర్తించావు అంది. మీకెలా తెలుసమ్మా తేరుకుని అడిగాను. చెప్పుకుంటుంటే విన్నాను. తిరిగి వెళ్ళి కూర్చుంటూ మామూలుగా చెప్పింది, అమ్మా ఇన్నిసార్లు అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. విమానాలు వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు ఎందుకమ్మా అలా గేట్లు వద్దకు వెళుతూ వస్తూ ఉంటారు? మీ వాళ్ళెవరైనా? అర్ధోక్తిగా ఆగి ఆమె వైపు చూశాను. ఆమె రోడ్డుకు అవతల వైపు ఉన్న పొలాలను చూస్తూ ఉంది. నా మాట వినలేదు. మళ్ళీ అడగనా వద్దా అనుకుంటూ ఉండగా నా వైపు తిరిగి నెమ్మదిగా అంది, అవునయ్యా నా పిల్లలు రెక్కలు కట్టుకుని విమానాల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోయారు, పోతూనే ఉన్నారు. ఇంకా వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా అని, వెళ్లేవాళ్లను ఇల్లు వదిలి వెళ్ళొద్దురా బాబు అని బ్రతిమాలటానికి ఆ గేట్లు చుట్టూ తిరుగుతున్నాను అని చెప్పింది. ఆమె వదనంలో దిగులు, స్వరంలో బాధ ఉన్నాయి. ఈమెకేవో చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి అనుకున్న నా అనుమానం నిజమే అనిపించింది. మీ పిల్లలు ఎంతమంది వెళ్లారమ్మా అన్నాను మళ్ళీ. ఎంతోమంది క్లుప్తంగా చెప్పింది. ఎంతోమంది ఏమిటి? అర్థం కాలేదు నాకు. అయినా అడగలేకపోయాను. క్షణమాగి ఆమె చెప్పసాగింది, ముందు పై చదువుల కోసం అంటారు. విద్యా విజ్ఞానం ఎక్కడున్నా జ్ఞానం కోసం అందుకోవాలి. నా బిడ్డలు ఎంతో మేధా సంపన్నులు కావాలి అనుకుంటూ అంగీకరిస్తాను. చదువైనాక మరి తిరిగి రావాలి కదా. ఉద్యోగాలు అక్కడే, పెళ్ళిళ్ళు, పిల్లలు, భావి జీవితం, స్థిరపడటం అంతా అక్కడే. నాకెలా ఉంటుంది చెప్పు అడిగింది నన్ను. ఇక్కడ కంటే అక్కడ మెరుగైన జీవితం, జీతం ఉండబట్టి వదులుకుని రాలేకేమో. న్యాయమే కదమ్మా అన్నాను. న్యాయమే అంటే అడిగిందామె. మా బంధువుల్లో కొందరు వెళ్లారమ్మా. వాళ్ళు మన దేశంలో స్వార్థపర రాజకీయాలు, కులమత అభిమానాలు, పైసలు పలుకుబడి చూసి విలువ ఇస్తారు. అర్హతను, వ్యక్తిత్వాన్ని చూడరు. అది మేం భరించలేకే రావటం లేదు అంటున్నారు చెప్పాను. ఆమె ఎటో చూస్తోంది. అన్ని విధాలా నచ్చినప్పుడు ఎక్కడున్నా తప్పేంటి అని అడుగుతున్నారమ్మా అన్నాను. కొద్ది క్షణాలు మౌనంగా ఉండి తలెత్తి అడిగింది, మన ఇంటి కంటే ప్రక్క వాళ్ళిల్లు బాగుందని వెళ్ళి అక్కడే ఉండిపోవటమా అని. ఊరికే కాదు కదమ్మా, వీళ్ల సేవలను మేధస్సును వాళ్ళకు ఉపయోగిస్తున్నారు కదా అన్నాను. నా వైపు చురుక్కుమనేలా చూసిందామె. ఏం, వీళ్ల సేవలు మేధస్సు ఉపయోగించి తన ఇల్లు బాగు చేసుకోవచ్చు కదా? స్వార్థ రాజకీయాలు, మతమౌఢ్యం వగైరా రూపుమాపే దిశగా వెళ్లిన మేధావులంతా ఒక్కటై సంఘటితంగా కృషి చేస్తే ఫలితం ఉండదా? అందుకు ఉదాహరణగా గత చరిత్ర లేదా? పెద్ద చదువులు, మేధస్సు ఉన్న వీళ్లు కూడా తమ సుఖ సంపదలే చూసుకుంటున్నారా? మరి వాళ్లను స్వార్థపరులు అనుకోరా? వాడిగా ప్రశ్నించిందామె. నేనేం జవాబు చెప్పను? మళ్లీ అన్నారు ఆమె, గమనించావా, నడిచే ఓపిక లేని కన్నవాళ్లు బిడ్డల కోసమై చక్రాల కుర్చీల్లో ఊపిరి బిగబట్టి విమానాలెక్కటం, నెలల తర్వాత గాజు కళ్లతో నిర్లిప్తంగా దిగులుగా కిందకు దిగటం, రోజు ఎందరూ యువత దేశాన్ని వదిలిపెట్టిపోతున్నారో చూస్తున్నావా? ఒకరు వెళ్తే ఇద్దరు కన్నవాళ్లు చొప్పున రెట్టింపు వృద్ధులు ఇక్కడ వాళ్లకై తపిస్తూ తుదిపైనానికి సిద్ధపడుతున్నారు. నీకు తెలుసా ఇది? ప్రశ్నించింది. ఏం మాట్లాడను నేను. ఇలాగే అయితే కొన్నేళ్లకి, ఆమె స్వరం సన్నగా కంపిస్తున్నట్లుంది, తలొంచుకుని వింటున్న నేను తలెత్తాను, నా ఇల్లు నీ దేశం వృద్ధాశ్రమంలాగా తయారవదా? అది మీకు అర్థం కావటం లేదా? వేదనగా ప్రశ్నించింది. ఆమె వాక్యాలు ఇలాగైతే, ఇలాగే అయితే, నా ఇల్లు మీ దేశం వృద్ధాశ్రమంలా నా మనసు మీద ముళ్లమండతో కొట్టినట్లయిందా వాక్యాలు. అందరూ కాదమ్మా, ఇక్కడున్న వాళ్లలో ఎంతోమంది అసమాన ప్రతిభావంతులు, నిపుణులు ఉన్నారు.

0: ఓదార్పుగా చెప్పాను. బిడ్డలెవరూ తమకు దూరం కాకూడదనే కన్నవాళ్లు ఆశపడతారయ్యా, వాళ్ల కోసమే వ్యాకుల పడతారు అంది. చేదు జ్ఞాపకాలతో మతిభ్రమించిందేమో అనుకున్నాను విన్నాళ్ళు. కాదు, ఆమెది మనోవేదన. నేను ఆలోచిస్తూ ఉండగానే లేచిందామె. అమ్మా, మీరెవరో చెప్పనే లేదు, అర్థింపుగా ఆశగా మరోసారి అడిగాను. షెల్టర్ మెట్లు దిగబోతూ ఆగి తిరిగి నన్ను అడిగింది. నువ్వెవరంటే ఏం చెప్తావు అని. భారతీయుడిని అంటాను. ఏళ్ల తర్వాతి అలవాటైన నా జవాబును వెంటనే చెప్పాను. అటు తిరిగే ఉన్న ఆమె చిరునవ్వు ఆమె చెంపలలో ప్రతిబింబిస్తోంది. నీ జవాబులోనే అనేసి ఆమె వడివడిగా వెళ్తోంది. ఆమె పూర్తిగా చెప్పలేదా లేక నాకే వినిపించలేదా? అర్థం కాలేదు నాకు. నీ జవాబులోనే అంటే నా జవాబు భారతీయుడు అని. ఓహ్, నా మస్తిష్కంలో తటిల్లతలా ఓ మెరుపు. దిగ్భ్రాంతితో ఉద్వేగంతో గభాలన లేచాను. అమ్మా అంటూ చుట్టూ చూశాను. లేదు, గబగబ విమానాశ్రయం వైపు వెళ్ళాను. కనిపించలేదు. ఇంతలోనే ఎటు వెళ్ళిపోయింది? మరొక విమానాశ్రయం దగ్గరగా. అర్థమైంది నాకు. నా తల్లి సాక్షాత్కారంతో ధన్యుణ్ణయ్యానని సంతోషించిన ఆమె వేదన తీర్చలేనేమోనని సిగ్గిలన నాలో భావోద్వేగాల సంఘర్షణ. నా చిన్నప్పటి నుండి నా తండ్రి నాలో నింపిన మాతృదేశభక్తినే నేను కూడా నా బిడ్డల్లో కూడా నింపుతానమ్మా, నన్ను నమ్ము, నడుస్తూనే మనసులో అనుకున్నాను నేను.
1: రత్నగర్భ కథానిక విన్నారు. సమర్పణ శ్రీమతి విజయశ్రీముఖి. కార్యక్రమంలో ఇప్పుడు పర్యావరణ గీతం వింటారు.

0: పర్యావరణ గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా విశేషాలు వింటారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు. మనం మన సంస్కృతిలో ఆహారాన్ని దైవంగా భావిస్తాం. అందుకే మన పెద్దవాళ్ళు మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తారు. జీవకోటి మనుగడకు అత్యంత ప్రాథమికమైనది ఆహారం. అయితే ఈ ఆహారం సురక్షితమైనదేనా? మనం రోజువారీ తీసుకునే ఆహారం మనకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను తెచ్చిపెడుతోందా అనేది మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆహార కాలుష్యం వల్ల వచ్చే ముప్పుల గురించి ప్రజలను చైతన్యపరచడం, ఇంకా కల్తీ లేని సురక్షితమైన ఆహారం అందరికీ అందేలా చూడటమే వీటి ప్రధాన లక్ష్యం. నేటి సమాజంలో ఆహార భద్రత ఎందుకు ఆందోళనకరంగా మారింది అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది ప్రజలు కలుషిత ఆహారం తినటం వల్ల అనారోగ్య బారిన పడుతున్నారు. ఇంకా ఈ కలుషిత ఆహారం తినడం వల్లనే బ్యాక్టీరియా కనీ విని ఎరుగని రీతిలో కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి. దీని వలన ప్రతి 10 మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితుడే. ఇందులో ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లల శాతం ఎక్కువగా ఉండటం అత్యంత బాధాకరం. ఆహార భద్రత అనేది కేవలం ఒక వ్యక్తిగత సమస్య కాదు, ఇది అంతర్జాతీయ ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం అనేది గుర్తించవలసిన అంశం. ఆహారం పంట పొలం నుండి మనకు చేరే లోపల అనేక దశలు దాటుతుంది. ఈ క్రియలో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆహారం విషపూరితంగా మారుతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ దీనిపైన శ్రద్ధ పెట్టాలని కొన్ని ముఖ్య సూచనలు చేసింది. పరిశుభ్రత పాటించ

ఆహార పదార్థాలను వండే ముందు మనం మన చేతులని సబ్బుతో శుభ్రంగా కడుక్కుని ఆహారం వండటానికి ఉపయోగించే ఆహార పదార్థాలను కూడా కొంచెంసేపు ఉప్పు నీటిలో ఉంచి ఆ తరువాత ఆహార పదార్థాలను వండటానికి ఉపయోగిస్తే చాలా మంచిది. కుదరకపోతే కనీసం వండే ఆహార పదార్థాలను చాలా శుభ్రంగా అయిన పరిశుభ్రమైన నీటితో కడిగి వాటిని వంటకి ఉపయోగించాలి. పచ్చి పదార్థాలను వండిన పదార్థాలను వేరువేరుగా ఉంచటం. పచ్చి మాంసం, కూరగాయలలో ఉండే సూక్ష్మజీవులు వండిన ఆహారంతో కలవకుండా వాటిని వేర్వేరుగా జాగ్రత్త చేయాలి. అంతేకాక పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటి వాటిని కట్ చేసే చాకులు, కట్టర్లు వేరే వాటితో కలపకుండా జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచాలి. మాంసం, గుడ్లు వంటి వాటిని బాగా ఉడికించిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ఇందువలన ఇందులో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. వండిన ఆహారాన్ని సురక్షితంగా ఉంచాలి. వంటకి ఉపయోగించే పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. కిలుం పట్టిన ఇనుప వాటిల్లోనూ, మురికిగా ఉండే పాత్రలలోనూ ఆహారాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ వంటకి ఉపయోగించరాదు. అంతేకాక ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు కూడా ఇటువంటి పాత్రలలో నిల్వ ఉంచరాదు. సురక్షితమైన నీరు, ముడి పదార్థాల వాడకం. వంటకి ఎప్పుడు స్వచ్ఛమైన నీటిని మాత్రమే వాడాలి. కుళ్ళిన పదార్థాలను వంటకి ఉపయోగించరాదు. వీలైనంత వరకు వంటకి ఉపయోగించే పదార్థాలను ఇంటిలోనే తయారు చేసుకోవడం ఉత్తమం. కుదరని పరిస్థితులలో వంటకు ఉపయోగించే వస్తువులను, అంటే బజార్లలో రెడీమేడ్గా దొరికే గరం మసాలా పౌడర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు వంటి వాటిని కొనుగోలు చేసే ముందు నాణ్యతను, ఎక్స్పైర్ డేట్లను గమనించుకుని కొనుగోలు చేయడం ఉత్తమం. ఆహార కాలుష్యం అనేది భారమైనది నేడు. నేడు ప్రపంచవ్యాప్తంగా అపరిశుభ్రమైన, కలుషితమైన ఆహారం అనేది సమాజంపై, ఆర్థిక వ్యవస్థలపై, ముఖ్యంగా ప్రజారోగ్యంపై విపరీతమైన భారంగా మారింది. ప్రతి సంవత్సరం కోట్ల మంది జనాభా కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం బారిన పడటం, ఆసుపత్రి పాలవ్వటం అనేది మనం వింటూనే ఉన్నాం, చూస్తున్నాం. ఇందువల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవ్వటం మనం గమనిస్తూనే ఉన్నాం. దీని మూలంగా మానవ వనరుల ఉత్పాదకత దెబ్బతిని దేశాల ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతోంది. ఇందుకు ప్రధాన కారణం కల్తీలు, మితిమీరిన రసాయనాల వాడకం, నిల్వ చేయడంలో లోపాలు. ఇవన్నీ నేడు మానవాళిని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పంటలు పండించేటప్పుడు రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయాలను ప్రోత్సహించాలి. ఆధునిక సాంకేతికత జోడించి ఆహార పదార్థాలను కుళ్ళిపోకుండాను, బ్యాక్టీరియా చేరకుండా చూడటంలో మెళకువలు తెలుసుకోవాలి. ఆహార తయారీ కేంద్రాలను, హోటళ్లను మరియు ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాల విషయంలోనూ ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తనిఖీలను తరచుగా చేస్తూ ఉండాలి. మనం ఆహారం కొనే ముందు అది ఎంతవరకు సురక్షితమైనదో పరిశీలించి కొనుగోలు చేయటం చాలా అవసరం. ఈ సంవత్సరం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా చెప్పిన నినాదం ఏమిటంటే, ఫ్రమ్ బర్డెన్ ఆఫ్ సొల్యూషన్స్ సేఫ్ ఫుడ్ ఎవ్రీవేర్, అంటే భారం నుండి పరిష్కారాల వైపు, అంతటా సురక్షిత ఆహారం. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతలో మనం సాధించాల్సిన మార్పుకు శ్రీకారం. అంతటా సురక్షితమైన ఆహారం అనేది కేవలం పెద్ద పెద్ద నగరాలకు, ధనవంతులకు మాత్రమే పరిమితం కాకూడదు. గ్రామాల్లోని సామాన్యుడు నుండి నగరాల్లో ఐటీ ఉద్యోగి వరకు, ఇంకా పాఠశాలల్లోని మధ్యాహ్నం భోజనం చేసే చిన్న పిల్లల నుండి రోడ్డు పక్కన తినే కార్మికుడు వరకు, అంతటా ప్రతి ఒక్కరికి ప్రతి చోట కల్తీ లేని, స్వచ్ఛమైన, సురక్షితమైన ఆహారం అందాలి. అది

0: ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఈ విషయంలో కేవలం ప్రభుత్వాలు, అధికారులు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క సాధారణ పౌరుడి బాధ్యతగా ఇంట్లో తయారు చేసుకునే ఆహారాన్ని పరిశుభ్రంగా చేసుకోవటం, కల్తీలపై అప్రమత్తంగా ఉండి బయట కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను పరిశీలించటం, లోటుపాట్లను ప్రశ్నించటం, రోడ్డు సైడు దుమ్ము, ధూళి కూడి, ఈగలు, దోమలు, ముసిరిన ఆహార పదార్థాలను కొనుగోలు చేయకపోవటం మంచిది. ఇందువల్ల మన వంతుగా ఆహార కాలుష్య భారాన్ని తగ్గించి సురక్షిత ఆహారాన్ని ప్రోత్సహిద్దాం. సురక్షితమైన ఆహారం కేవలం ఆకలిని తీర్చటమే కాదు, మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన సమాజమే దేశానికి పునాది, బలం. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. ఆహారాన్ని వృధా చేయం. కలుషితం కాని, కల్తీ లేని పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాం. అంతేకాక మన ఆరోగ్యాన్ని, మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవటం అనేది కుటుంబానికి, దేశానికి కూడా ఎంతో మంచిది. కార్యక్రమంలో మీరింతవరకు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా విశేషాలు విన్నారు.
1: వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈనాటి బాణుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక వింటారు. ఇందులో పాల్గొన్నవారు ఏ పల్లవి, పి ప్రధాన, వి దీపికశ్రీ, వి దుర్గా సాత్విక, కె తపస్వి.

నేనువి పల్లవి. ఇప్పుడు ఆకాశవాణి గొప్పతనం గురించి తెలుసుకుందాం. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. మన జీవితంలో కొంతమంది నేస్తాలు మనకు కనిపిస్తారు, మరికొంతమంది కనిపించకపోయినా మన మనసును తాకుతారు. అలాంటి కనిపించని కానీ మనసుకు దగ్గరైన నేస్తమే ఆకాశవాణి. ఆకాశవాణి అనేది కేవలం ఒక రేడియో స్టేషన్ మాత్రమే కాదు, అది మన జీవితాల్లో తోడుగా నడిచే ఒక మంచి స్నేహితుడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు మనతో పాటు ఉంటూ మన మనసును ఆనందపరుస్తుంది. పాత పాటలు వినిపిస్తూ మన జ్ఞాపకాలను మళ్ళీ తడిమి చూస్తుంది. తాజా వార్తలు చెబుతూ ప్రపంచంతో మనల్ని కలుపుతుంది. పల్లెల్లో రైతు పొలంలో పనిచేస్తుంటే అతనికి తోడుగా వినిపించేది ఆకాశవాణి స్వరం. ఆకాశవాణి గొంతులో ఒక ప్రత్యేకత ఉంది. ఆ జైలు మాట్లాడే మాటల్లో ఓ మాధుర్యం ఉంటుంది. మన హృదయాన్ని తాకే ఓ మంచి స్నేహితుడు. ముఖ్యంగా ఆకాశవాణి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో కూడా

గొప్ప పాత్ర పోషిస్తుంది. భక్తి కార్యక్రమాలు, జానపద గీతాలు, సాహిత్య చర్చలు ఇవన్నీ సంపదను నిలబెట్టే అద్భుతమైన ప్రయత్నాలు. ఇప్పుడు మనం ఆకాశవాణి 90 ఏళ్ల వార్షికోత్సవం గురించి తెలుసుకుందాం. రేడియోలో వినిపించే ఆ మధురమైన స్వరం ఉదయం సుప్రభాతంతో నిద్రలేపి సాయంత్రం పాటలతో మనసును ఊరడించే ఆ అనుభూతి, అదే మన ఆకాశవాణి. ఈరోజు మన హృదయాలకు ఎంతో దగ్గరైన భారత రేడియో ప్రపంచపు మహాప్రయాణం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన ఆకాశవాణి తన 90 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని జరుపుకుంటుంది. 1936లో ప్రారంభమైన ఈ ఆకాశవాణి అప్పటి నుండి ఇప్పటి వరకు కోట్లాది మంది జీవితాల్లో భాగమైంది. టీవీ రాకముందు, మొబైల్ ఫోన్ లేకముందు, సోషల్ మీడియా అనే మాట కూడా తెలియని రోజుల్లో ప్రజలకు వార్తలు చెప్పింది రేడియో, పాటలు వినిపించింది రేడియో, కష్టాల్లో ధైర్యం ఇచ్చింది కూడా రేడియోనే. గ్రామాల్లో ఒక ఇంట్లో రేడియో ఉంటే పక్కింటి వాళ్ళు కూడా కుర్చీలు తీసుకొని వచ్చి వార్తలు విన్న రోజులవి. క్రికెట్ కామెంటరీ వస్తే అయ్యో అవుట్ అయ్యాడా అని టెన్షన్ పడిన వాళ్ళు, పాటల కార్యక్రమం వస్తే చిన్న రేడియో చుట్టూ కూర్చొని హమ్ చేసిన వాళ్ళు. అందరి జ్ఞాపకాలలో ఆకాశవాణి ఒక భాగోద్వేగం. మరి మన తెలుగు వాళ్ళకి అయితే ఆకాశవాణి అంటే ఇంకో లెవెల్ అనుబంధం. తెలుగు సాహిత్యం, నాటకాలు, హరికథలు, జానపద గేయాలు ఎన్నో కళలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఆకాశవాణి. ఇంకో ఫన్నీ విషయం చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు స్కిప్ యాడ్ బటన్ నొక్కేస్తారు, కానీ అప్పట్లో రేడియోలో వచ్చే ప్రకటనలకే ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. వివిధ భారతి అన్న వెంటనే చాలామందికి ఇప్పటి నాస్టాల్జియా స్టార్ట్ అయిపోతుంది. రేడియోలో ఆ మైక్ ముందు కూర్చొని మాట్లాడే ఆర్జేలకు శ్లోతలతో కనిపించని బంధం ఉంటుంది. చూడలేము కానీ కనెక్ట్ అవుతాం, అదే రేడియో మ్యాజిక్. ఈ 90 ఏళ్ల ప్రయాణంలో ఆకాశవాణి కేవలం ఒక ప్రసార సంస్థ కాదు, దేశపు గుండె చప్పుడయ్యింది. సరిహద్దుల్లో ఉన్న సైనికుడికి ధైర్యం ఇచ్చింది, విద్యార్థికి విజ్ఞానం అందించింది, రైతుకి సమాచారం చెప్పింది, సంగీత ప్రేమికుడికి ఆనందం పంచింది. ఇప్పుడు టెక్నాలజీ ఎంత మారినా, ఎన్ని యాప్స్ వచ్చినా, ఎన్ని స్క్రీన్స్ మన ముందున్నా, రేడియో వినిపించే ఆత్మీయత మాత్రం ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. కాబట్టి ఈరోజు మనందరం కలిసి ఆకాశవాణి 90 ఏళ్ల గౌరవ ప్రయాణాన్ని మన హృదయపూర్వక అభినందనలు తెలియజేద్దాం. శబ్దాల ప్రపంచంలో మనసులను కలిపిన మహావేదిక మన ఆకాశవాణి చిరంజీవి కావాలి. ఇంతటి ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.

నమస్తే విత్ మీ పంచ్ ప్రార్థన. ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్ఐ రైటింగ్ లో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది. మరి నా ప్రియ నేస్తం అంటే ఏంటి? నా ప్రియ నేస్తం అంటే జస్ట్ వర్డ్స్ కాదుండో, అది నా డియరెస్ట్ కంపానియన్ అని అర్థం. లైఫ్ లో అందరికీ ఒక స్పెషల్ పర్సన్ ఉంటారు, మన హ్యాపీనెస్ లో నవ్వుతూ మన టెన్షన్ లో సపోర్ట్ చేస్తూ ఉంటారు. నా ప్రియ నేస్తం అంటే అండర్స్టాండింగ్, ట్రస్ట్ అండ్ ఎండ్లెస్ సపోర్ట్. కానీ కొంచెం కామెడీ కూడా ఉంటుంది, ఎందుకంటే మనం సీరియస్గా మాట్లాడుతుంటే కూడా నవ్వించే వాళ్ళే మన ట్రూ కంపానియన్స్. ఒక రియల్ కంపానియన్ మన మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయరు, కానీ ముందు కొంచెం టీజ్ చేస్తారు. హోంవర్క్ మర్చిపోతే రిమైండర్ లాగా ఉంటారు, కానీ కొన్నిసార్లు హోంవర్క్ తర్వాత చేయొచ్చులే, ముందు ఈ గేమ్ కంప్లీట్ చెయ్యి అంటారు. సీక్రెట్స్ అన్నీ తెలిసినా కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు ఫాస్ట్ వరల్డ్లో జెన్యున్ కంపానియన్షిప్ చాలా రేర్. సచ్ బ్యాండ్ టీచింగ్ కైండ్నెస్, హానెస్టీ, పేషెన్స్ అండ్ లాయల్టీ. సింపుల్గా చెప్పాలంటే నా ప్రియ నేస్తం అంటే మన లైఫ్లో పర్మనెంట్ వైఫై కనెక్షన్ లాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు సిగ్నల్ కొంచెం వీక్ అయినా అస్సలు డిస్కనెక్ట్ అవ్వరండో. ఇప్పుడు కొంచెంసేపు మన ఏపీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మన ఏపీ డెవలప్మెంట్ స్పీడ్ చూస్తే మ్యాప్స్ కన్నా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒరే, నిన్న ఇక్కడ ఎంప్టీ ప్లేస్ ఉంది కదా, ఇవాళ బిల్డింగ్ ఎలా వచ్చిందో అని అనుకుంటుంది. రోడ్స్, టెక్నాలజీ, స్మార్ట్ సర్వీసెస్ అన్నీ ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతున్నాయి. అప్పట్లో కరెంట్ పోతే అందరూ బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వై

స్లో అయితే ఇంట్లో ఎమర్జెన్సీ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్ సర్వీసెస్ వల్ల లైఫ్ ఈజీ అయిపోయింది. బిల్ పేమెంట్స్ నుంచి స్టడీస్ వరకు అన్ని ఫోన్లోనే. కానీ మన స్టూడెంట్స్ మాత్రం ఆన్లైన్ క్లాసెస్ ఓపెన్ చేసి కెమెరా ఆఫ్ పెట్టి నెట్వర్క్ ఇష్యూ మెయిల్స్ అని యాక్టింగ్ చేస్తారు. మరి ఏపీ పీపుల్ స్మార్ట్నెస్ గురించి చెప్పాలంటే ట్రాఫిక్లో షార్ట్ కట్ కనిపెట్టడంలో మన వాళ్ళకి పిహెచ్డి ఇవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన ఏపీ డెవలప్మెంట్ స్పీడ్కి రాకెట్స్ కూడా సైడ్ ఇవ్వాలి. ధన్యవాదములు.

ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారములు. నా పేరు దీప్కాశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా ప్రియ నేస్తం ఆకాశవాణి. అధికార నామం ఆకాశవాణి ఎయిర్ ఆల్ ఇండియా రేడియో. నిర్వహణ భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వయం ప్రతిపత్తి సంస్థ ప్రసార భారతి. ఆకాశవాణి మనిషి కనపడకుండా మాటలు మాత్రమే వినిపించేలా చేస్తుంది, కాబట్టి దీనిని ఆకాశవాణి అన్నారు. చరిత్ర. భారతదేశ రేడియో ప్రసారాల్లో 1920లో ప్రారంభమైనప్పటికీ అధికారికంగా ఆల్ ఇండియా రేడియోగా 1936లో జూన్ 8న రూపాంతరం చెందింది. ఆకాశవాణి అనే పేరుతో స్థిరపడింది. మొదటి తెలుగు రేడియో స్టేషన్ స్థాపన 1938 జూన్ 16న మద్రాసులో జరిగింది. ఆ స్టేషన్ ద్వారా మొదటి తెలుగు ప్రసంగం గిడుగు రామూర్తి పంతులు గారు చేశారు. ఆ తర్వాత సంవత్సరాలలో విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలలో కూడా ఆకాశవాణి కేంద్రాలు స్థాపించబడ్డాయి. ప్రాముఖ్యత. ఆకాశవాణి భారతదేశం రేడియో ప్రసారాలంటే పెట్టిందే పేరు. ప్రజలకు సమాచారం, వినోదం, విద్య అనే ప్రధాన లక్ష్యాలతో ఎంతో కాలంగా సేవలు అందిస్తుంది. టెలివిజన్, ఇంటర్నెట్ లేని రోజుల్లో ఆకాశవాణి ప్రతి ఇంటిలోనూ ఒక స్నేహితుడిగా నిలిచింది. ఆకాశవాణి ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది కేవలం వార్తాపత్రికలకే పరిమితం అవ్వకుండా భక్తిరంజన్, వ్యవసాయ కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, నాటకాలు వంటి ఎన్నో అంశాలను ప్రజలకు చేరువ చేసింది. గ్రామీణ ప్రాంతాలలో కూడా సమాచారాన్ని చేరువ చేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక వారసత్వం కూడా. నేను ఈరోజు మనల్ని కనిపెంచిన అమ్మా నాన్న గురించి చెప్పదలుచుకున్నాను. అమ్మ ఎంతో కష్టపడి మనకి జన్మనిస్తుంది. ఆ తర్వాత పెంచడానికి బిడ్డ ఏడుపును బట్టి ఏది అవసరమో అది అందిస్తుంది. బిడ్డ చికాకుగా ఏడుస్తుంటే కారణం తెలుసుకొని వెంటనే ఆ చికాకుని పోగొడుతుంది. బిడ్డకు ఆకలి వేస్తే తల్లికి తెలిసిపోతుంది. వెంటనే ఆకలి తీర్చి నిద్రపుచ్చుతుంది. నాన్న చెయ్యి పట్టి చిన్న చిన్న అడుగులు నేర్పుతూ ముద్దాడుతూ ఉంటాడు. ఆ తర్వాత చిన్న చిన్న మాటలు, అమ్మ, నాన్న, తాత, మామ ఈ మాటలు మాట్లాడుతుంటే అమ్మ నాన్న సంతోషాలకు అవధులే ఉండవు. ఇన్ని సంతోషాలకు కారణం మనమే, అంటే పిల్లలం. పిల్లలు ఇంటిలో అప్పటి వరకు ఆడుకుంటూ అల్లరి చేస్తూ సందడి చేస్తుంటే స్కూల్కి వెళ్ళే వయసు వస్తుంది. స్కూల్లో చేర్చి వస్తుంటే అయ్యో ఎలా ఉంటాడో, నిద్రపోతున్నాడా, ఆకలి వేస్తుందా, టీచర్ గారు చూస్తున్నారా లేదా అని స్కూల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చే వరకు అమ్మకి వేరే ఆలోచన ఉండదు. నాన్న ఇంటికి రాగానే నాన్న చూపే ప్రేమ, తల్లి స్కూల్కి వెళ్ళావా, స్కూల్ బాగుందా అని ముద్దు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమి చదువుతున్నావు తల్లి, పాఠాలు బాగా అర్థమవుతున్నాయా, మంచి మార్కులు తెచ్చుకోవాలి తల్లి అని ముద్దు చేస్తారు. ఇలా మొదలవుతుంది బడి ప్రస్థానం. పుట్టినరోజు వచ్చిందంటే అమ్మ ఏ బట్టలు కొనాలి, ఏమి తేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న ఏ కేక్ తేవాలి, ఏ గుడికి తీసుకెళ్ళాలి, ఏ చాక్లెట్ తేవాలని ఆలోచిస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ పిల్లలకు పంచి సంతోషంలో మునిగిపోయే బిడ్డలను చూసి ఆ సంతోషంలో అమ్మ నాన్నకు ఆదులు ఉండవు. తల్లిదండ్రులు దేవుడు మనకిచ్చిన ప్రత్యక్ష రూపాలు. మన మొదటి గురువు, వారి కష్టం, వారి ప్రేమ మన జీవితానికి పునాది. వారిని గౌరవించడం, ప్రేమించడం మన ప్రధాన కర్తవ్యం. తల్లిదండ్రులు మనకి అండగా నిలిచి వారి జీవిత అనుభవాలు, జ్ఞానం, సలహాలు, సూచనలు మనకు ఇచ్చి మనల్ని మంచి బాటలో నడిపిస్తారు. నాన్న ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి బయటకు వెళ్ళి నాన్న ఇంటి పట్టన ఉండరు. కంటి నిండా నిద్ర పోరేలు. ఇంటినే కాదు, అందరినీ ఒక ఒంటి స్తంభంగా మోస్తున్న నాన్న ఎప్పుడూ ఒంటరి వాడే. సంపాదనంతా కుటుంబానికే వీచించి మిగిలినది దాచి పిల్లలు మెరుగుపరచడం కోసం, కుటుంబ సౌఖ్యం కోసం ఇంట బయట నిరంతర పోరాటం చేసే నిస్వార్థయోధుడు నాన్న. అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు, దేవతలు అయితే అదే అమృతం.

దొరికితే పిల్లలకు పంచేవాళ్ళు తల్లిదండ్రులు. ఈ జన్మలో మనకు దక్కిన గొప్ప వరం అమ్మ నాన్న. అమ్మ పేరులోనే కనిపిస్తుంది ఆప్యాయత, నాన్న పలుకుల్లోనే అనిపిస్తుంది ప్రేమ. మనలను నవమాసాలు మోసి పంచిన కన్న తల్లిని అవమానించకండి. ఏడుసుంటే ఎత్తుకొని ఆడించి లాలించిన నాన్నని ఎదిరించకండి. ప్రేమను ఎలా దాచాలో తెలియని వ్యక్తి అమ్మైతే ప్రేమను ఎలా చూపించాలో తెలియని వ్యక్తి నాన్న. ఇద్దరికీ ప్రేమించడం మాత్రమే తెలుసు. అంతటి ప్రేమను చూపే తల్లిదండ్రులను చివరి దశలో ఎటువంటి లోటు లేకుండా చూచుకోవడం మన బాధ్యత. ఇలాంటి తల్లిదండ్రులు దొరకడం మన గొప్ప వరం. మీకోసం ఒక తీయని పాట.

అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా సాత్విక. నేను ఇటీవల ఆకాశవాణి ఈ 90 సంవత్సరాల వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన ఎలోక్యూషన్ పోటీలో మొదటి బహుమతి మరియు ఎస్సే రైటింగ్ పోటీలో 3వ బహుమతి సాధించాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ విజయానికి నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞత.

కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి ఎఫ్ఎం వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు ఆకాశవాణి ప్రాముఖ్యతను చెప్పబోతున్నాను. మన హృదయాలను, మన ఇంటి ఆవరణలను, మన జ్ఞాపకాలను 90 ఏళ్లుగా తన మధుర స్వరంతో అలరిస్తున్న మన ప్రియమైన ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆకాశవాణి అంటే ఆకాశం నుండి వచ్చే వాణి. ఈ అందమైన పేరును ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి గోపాలస్వామి గారు ప్రసిద్ధి చేశారు. తరువాత భారత ప్రభుత్వం అధికారికంగా ఈ పేరును స్వీకరించింది. 1936లో ఆల్ ఇండియా రేడియో ప్రారంభమై నేడు కోట్లాడి భారతీయులు హృదయంలో స్థానం సంపాదించింది. అప్పట్లో ఏమిటో తెలుసా? ఇంట్లో టీవీ లేదు, మొబైల్ లేదు, కానీ ఒక చిన్న రేడియో ఉండేది. ఉదయం వందే మాతరంతో మొదలై వార్తలు, పాటలు, నాటకాలు, వ్యవసాయ సలహాలు, పిల్లల కార్యక్రమాలు, ఇలా కుటుంబం అంతా రేడియో చుట్టూ కూర్చునే రోజులవి. అంటే అప్పటి ఫ్యామిలీ గ్రూప్ ఆకాశవాణి అన్నమాట. ఆకాశవాణి కేవలం వినోదం మాత్రమే కాదు, ఇది విద్య ఇస్తుంది, రైతులకు మార్గదర్శకం అయ్యింది, యువతకు అవకాశాలు కల్పించింది, కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. ఎన్నో గొప్ప గాయకులు, రచయితలు, నటులు మొదట ఆకాశవాణి ద్వారానే ప్రజలకు పరిచయం అయ్యారు. రైతు కార్యక్రమాలు రైతులకు పంటలపై అవగాహన ఇచ్చాయి. విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు సహాయపడ్డాయి. వార్తలు దేశాన్ని ఒక తాటికి నిలిపింది. సంగీతం మనసులను కలిపింది. ఇప్పుడు కాలం మారింది, రేడియో కూడా మారింది, ఎఫ్ఎం వచ్చింది, మొబైల్ యాప్స్ వచ్చాయి, ఇంటర్నెట్లో కూడా ఆకాశవాణి వినిపిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, ఆ మధురమైన స్వరం, మనసుకు హత్తుకునే అనుబంధం. 90 సంవత్సరాలు పూర్తయిన ఆకాశవాణి ఇంకా కొత్త తరానికి కొత్త ఆశలు ఇస్తూనే ఉంది. సమాచారం, వినోదం, సంస్కృతి ఈ మూడు విలువలను కలిపి ప్రజలకు అందిస్తున్న గొప్ప వేదిక మన ఆకాశవాణి. కాబట్టి మనందరం కలిసి గట్టిగా చెప్పేద్దాం, ఆకాశవాణి అమరవాణి. 90 ఏళ్ళు ఆకాశవాణికి హృదయపూర్వక శుభాకాంక్షలు. తరువాత నేను మీకోసం ఒక కథ చెప్పడానికి రాబోతున్నాను. మన జీవితంలో ధైర్యం తగ్గినప్పుడు, ఆశ కనబడనప్పుడు ఒక్కసారి రామాయణంలోని సుందరకాండను గుర్తు చేసుకుంటే చాలు, మనసులో ఒక కొత్త వెలుగు పుడుతుంది. రామాయణం అనే మహాసముద్రంలో ఎన్నో ఘట్టాలు మనసులను తాగుతాయి. కానీ దీనిలో భక్తి, ధైర్యం, విశ్వాసం, సేవ అనే 4 పదాలకు జీవం పోసిన ఒక అద్భుతమైన అధ్యాయం ఉంది. అదే సుందరకాండ. ఇది కేవలం హనుమంతుడు లంక ప్రయాణం మాత్రమే కాదు, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం. సీతమ్మను వెతికే సంకల్పంలో శ్రీరాముని నామాన్ని హృదయంలో ఉంచుకొని ఆంజనేయుడు ప్రారంభించిన ఆ మహాయాత్రలోకి ఇప్పుడు మనందరం ప్రయాణం చేద్దాం. రామాయణంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండల తరువాత వచ్చే భాగమే సుందరకాండ. కానీ ఈ కాండను సుందరకాండ అని ఎందుకు అంటారో తెలుసా? నేను చెప్తా. హనుమంతుడు సుందరుడు, ఆయన చేసిన కార్యం సుందరం, సీతమ్మ భక్తి సుందరం, శ్రీరాముని ప్రేమ సుందరం, అందుకే ఇది సుందరకాండగా నిలిచిపోయింది. ఈ కథ మొదలవుతుంది ఒక ఆశతో. సీతమ్మ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి, రాముడు బాధలో, లక్ష్మణుడు ఆవేదనలో, వానరసేన ఆందోళనలో. అప్పుడు ముందుకు వచ్చింది ఒక్క మహావీరుడు, ఆంజనేయుడు. హనుమంతుడు సముద్ర తీరానికి చేరినప్పుడు అందరూ ఒక్కటే అనుకున్నారు, ఇంత పెద్ద సముద్రం దాటడం అసాధ్యం. కానీ హనుమంతుడు మాత్రం తనలోని శక్తిని గుర్తు చేసుకున్నాడు. మన జీవితంలో కూడా చాలామంది నీ వల్ల కాదు, వదిలే అంటారు, కానీ మనలోని ధైర్యం చేయగలమంటుంది. అదే సుందరకాండ మొదటి సందేశం. అలా ఒక గొప్ప గర్జనతో హనుమంతుడు సముద్రాన్ని దాటడం మొదలుపెట్టాడు. మధ్యలో సురస అనే నాగకన్య అడ్డుకుంది, నిన్ను మింగాలి అంది. హనుమంతుడు బలంతో కాదు, తెలివితో బయటపడ్డాడు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ప్రతి సమస్యను కోపంతో కాదు, చాకచక్యంతో కూడా పరిష్కరించవచ్చు. అలాగే సింహిక అనే రాక్షసి ఆయన నీడను పట్టుకొని ఆపడానికి ప్రయత్నించింది. ఇది మన జీవితంలో మనల్ని వెనక్కి లాగే భయాల్లాంటివి. హనుమంతుడు దానిని జయించాడు. అంటే భయాన్ని ఎదుర్కొంటేనే విజయం దక్కుతుంది. ఇలా ఎన్నో అడ్డంకులు దాటి చివరకు లంక చేరుకున్నాడు ఆంజనేయుడు. ఆ లంక వర్ణన ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? బంగారు మేడలు, వెలుగులతో మెరిసే వీధులు, రాక్షసుల కోటలు. కానీ ఆ వైభవం మధ్యలో ఒక్క విషాదం దాగి ఉంది. అదే అశోకవనంలో ఒంటరిగా ఉన్న సీతమ్మ. హనుమంతుడు చెట్టు మీద దాక్కొని సీతమ్మను చూసిన క్షణం అది భక్తి, బాధ, ఆనందం అన్ని

అన్నీ కలిసిన ఘట్టం. సీతమ్మ మాత్రం రాముని జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆమెకు రాజ్యము వద్దు, ఆభరణాలు వద్దు, తన రాముడు చాలని భావించింది. అదే నిజమైన ప్రేమ. అప్పుడు హనుమంతుడు చిన్న రూపంలో వచ్చి, నేను రామదూతని అని చెప్పి శ్రీరాముని ఉంగరాన్ని చూపిస్తాడు. ఆ క్షణంలో సీతమ్మ కళ్ళల్లో కనిపించిన ఆనందం, ఆ భావనను మాటల్లో చెప్పలేం. ఎంత కష్టంలో ఉన్నా ఒక మంచి మాట మనిషికి ఎంత బలమిస్తుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. హనుమంతుడు అక్కడితో ఆగలేదు. లంకలో తన శౌర్యాన్ని చూపించాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రాక్షస సేనలను ఓడించాడు. రావణుడి సభలో ధైర్యంగా నిలబడ్డాడు. రావణుడు కోపంతో, వానరానికి తోకే కదా గర్వం, దానికి నిప్పు పెట్టండి అన్నాడు. కానీ అదే చిన్న నిప్పురవ్వ ఆ లంకను దహనం చేసింది. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. మనల్ని అవమానించడానికి వేసిన అగ్ని కూడా మన విజయానికి కారణం కావచ్చు. అంతా పూర్తయ్యాక హనుమంతుడు తిరిగి వచ్చి, చూశాను సీతమ్మను అని చెప్పినప్పుడు రాముడి ముఖంలో కనిపించిన ఆనందం, అది సుందరకాండలో అత్యంత హృదయాన్ని తాకే క్షణాల్లో ఒకటి. సుందరకాండ ఎందుకు ప్రత్యేకమంటే, ఇది కేవలం యుద్ధ కథ కాదు. ఇది ధైర్యం, భక్తి, ఆశ, నమ్మకం గురించి వర్ణిస్తుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, స్నేహితులు దూరమైనప్పుడు, మనసు ఒంటరిగా అనిపించినప్పుడు ఒక్కసారి హనుమంతుని గుర్తు చేసుకుంటే చాలు, అసాధ్యమనే మాట కూడా చిన్నదైపోతుంది. మన పెద్దలు ఎందుకని సుందరకాండ పారాయణం చేస్తారో తెలుసా? మనసుకు ధైర్యం రావాలని, ఇంట్లో శాంతి ఉండాలని, కష్టాలు తొలగాలని. ఎందుకంటే ప్రతి శ్లోకంలో ఒక విశ్వాసం ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకున్నది ఒకటే, శక్తి బయట కాదు, మనలోనే ఉంది. ఆ శక్తిని గుర్తు చేసేదే సుందరకాండ. ఈ సుందరకాండ గురించి మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మళ్ళీ మరో అందమైన కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు నవ్వుతూనే ఉండండి, వింటూనే ఉండండి, ఆకాశవాణితోనే ఉండండి. ధన్యవాదములు.

ఆకాశవాణి 90th యానివర్సరీలో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది ఎస్సే రైటింగ్లో. నా ప్రియైన ఎస్సే ఆకాశవాణి, ద సౌండ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ ఇస్ సంథింగ్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఆర్ అ ఫ్యూ సెంటెన్సెస్. ఇట్ ఈస్ అ ఫీలింగ్ యూ కాంట్ ఇమాజిన్. ద మీనింగ్ ఆఫ్ దిస్ ఫ్రేజ్ ఇస్ నా మై ప్రియనేస్త డియర్ ఫ్రెండ్ ఆర్ బిల్లవిడ్ ఫ్రెండ్ ఆకాశవాణి అ వాయిస్ ఫ్రమ్ ద స్కై. సో ద మీనింగ్ ఆఫ్ దిస్ నా ప్రియనేస్త ఆకాశవాణి ఇస్ మై డియర్ ఫ్రెండ్ అ వాయిస్ ఫ్రమ్ ద స్కై. సో దిస్ ఫ్రేజ్ ఈజ్ అ ఫీలింగ్ ద ఐ విల్ టెల్ యూ అండ్ యు ఆర్ గన్ అ ఓపెన్ నేచర్ అండ్ ఆల్ యూ కుడ్ సీ ఇస్ బ్రైట్ గ్రీన్ లీవ్స్ ఆన్ ద ట్రీ విచ్ విదర్ ఫ్రమ్ ద ట్రీ. సమ్టైమ్స్ ద బర్డ్స్ చర్పింగ్ and also soulful voices and water falling from the stream banks and this rich earthy smell that comes from the soil and the vast blue sky above you. Lay on the fresh grass and look up at the sky. Then you hear a voice, soft, low and peaceful. The voice says, Na priyanesta akasavani. A wave of relief washes over you, not because it was your friend, but because of those three words that you understood. The meaning of these three words are not small, but the meaning is very huge. If you understand it, you will understand. One line, but the meaning cannot be determined in pages, words or sentences. It is an expression that you feel when you understand a poem that you hold memories of the sea. It feels like someone just borrowed your worries and burden for a while. I'll tell you another topic. ఈ రోజు మనం మాట్లాడేది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ గురించి. మన ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ మరియు ప్రకృతిని రక్షించే వాళ్ళు ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ని ప్రొటెక్ట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ హంటింగ్ని ఆపడం, ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయడం మరియు వైల్డ్ లైఫ్ని సేఫ్గా ఉంచుతారు. ఎందుకంటే ప్రకృతి బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడం కోసం చెట్లు పెంచడం, పీపుల్కి ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ ఇవ్వడం మరియు ఫారెస్ట్ని కన్సర్వ్ చేయడంలో ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ముందుంటారు. రెయిన్ ఫాల్ నుండి ఫ్రెష్ ఎయిర్స్ వరకు మన జీవితం ప్రకృతి ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. అందుకే ప్రకృతి కాపాడితే మన భవిష్యత్తు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.

ఆకాశవాణి సమయం 3 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో నాటకం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్ టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందలి పాత్రలు, పాత్రధారులు: దేవసేన, శ్రీమతి శిల్ప, అమిత్తుడు, డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కేఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య. వినండి దేవసేన నాటకం.
1: బజార్లో చాలా అన్ని రకాల విలువలు
2: రండి రాజగృహ ప్రజలారా, రండి అందరూ రండి. మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం. రండి రండి అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి. ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను. మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు. అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను. చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి. వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది. మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి. రండి దగ్గరగా రండి, చూసుకోండి.
3: ఈ బానిస బాగున్నాడు, ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు. ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు.
4: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది.
3: అవునవును భలే ఉంది. లేదు, ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది.
2: చూసారా పౌరులారా, బాగా చూసారా. ఇక వేలంపాట ప్రారంభ

0: ప్రారంభిస్తాను. ముందుగా ఈ అందాల యువతిని వేలం వేయబోతున్నాను. ఈ యువతిని దక్షిణాపద నుంచి తీసుకొచ్చాను. విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది. ఎంతో మనోహరంగా ఉంది. అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తెగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులు ఎవరో? రండి, ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను. 100 కార్షపాణాలు,
1: 200,
2: 300,
1: 400,
0: 500 కార్షపాణాలు పాడండి. ప్రజలారా పాడండి, వేలంపాట బాగా పాడండి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస. పాడండి పాడండి, బాగా పాడండి.
1: 700,
3: 800,
4: 900.
0: ఓహో, 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా. 900 కార్షపాణాలు ఇంతకంటే ఎక్కువగా పాడలేరా? ఆలోచించండి, ఆలోచించండి. ఇలాంటి సొగసు కత్తె మీకు మళ్ళీ దొరకదు. పాడండి, ఆలోచించకండి. 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
5: 1000 కార్షపాణాలు,
0: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, ఆహాహా, 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి. ఇంకెవరన్నా, ఇంకెవరన్నా పాడండి. ఇంకెవరు పాడలేరా?
2: ఏంటి అమ్మా, 1000
0: సరే, 1000 కాషపాణాలు మూడోసారి. ఈ యువకుడు అదృష్టవంతుడు. 1000 కాషపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు. అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను. అయ్యా, మీ నామధేయం?
5: అమిత్తుడు.
0: చక్కటి పేరు. మీ వృత్తి?
5: రత్నాల వ్యాపారం.
0: ఓ, అందుకే సాహసించి 1000 కార్షపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది. అయ్యా, 1000 కార్షపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
5: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కార్షపణాలు ఇచ్చి పంపుతాను.
0: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కార్షపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరూ అతని వెంట వెళ్ళండి.
5: రండి
0: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కార్షపాణాలు, 100 కార్షపాణాలు,
1: 200,
0: 200 కార్షపాణాలు, 200 కార్షపాణాలు,
1: 300,
0: 300 కార్షపాణాలు. రండి పాడండి. 300 కార్షపాణాలు, 300 కార్షపాణాలు,
2: 300 కార్షపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనం లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన.

0: అంతవరకు చాలనుకుంటాను.
1: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు కానీ నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
0: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, వింటాను.
1: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ, బానిస, సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానం ఇంకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ, బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
0: ఏం మాట్లాడమంటారు?
1: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన, నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మివేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే, ఈవేళ అప్పుడు నీ రాక కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆ ఆడబానిస బిగ్గికోగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కి వచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
0: హా, ఈ వలయాకార రత్నం బాగుంది. అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలీదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు.

0: దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
0: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటేటో మళ్ళిస్తావే. నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షన్ రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే

0: ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన, దేవసేన చెబుతున్నది నీకే. నా వంక చూడు.
1: చూశాను, చెప్పండి ఏమిటి.
0: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
1: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
0: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
1: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
0: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
1: అవసరం లేదు.
0: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
1: నాకు దేనిపైనా మక్కువ లేదు.
0: నాపై కూడానా?
1: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
0: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసల్ని కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
1: ఈ హారాన్ని మీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
0: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
1: బానిసల మక్కువలతో యజమానులకేం పని? చెప్పవలసిన అవసరం లేదు.
0: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
1: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గరన్నారో?
0: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించడం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
1: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
0: అదే, ఎందుకో నిన్న దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన. ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
1: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపై ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
0: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలుసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
1: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
0: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
1: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
0: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
1: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
0: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
1: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
0: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
1: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
2: దేవసేన, నిన్నే?
1: నువ్వా కుశాలి?
2: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
1: ఏమీ లేదు.
2: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమిత్తుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలైన దాన్ని, నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
1: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకానొక కొండ ప్రాంతంలో

ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికి కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలు ఏమైందంటే,
0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మాగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాలు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారొచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కానీ నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
0: ఏమిటి తల్లి?
1: అది నాకు నాకు ఈ పెళ్ళి అంగీకారంగా లేదు.
0: ఎందుకని?
1: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
0: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాజకొలువులో కొత్త వాళ్ళ పదవిని నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలే చెప్పు.
1: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
0: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
1: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
0: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్లి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
1: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువ ఇవ్వరే, ఇది అన్యాయం నాన్న.
0: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించగా నీకెదురోకి వెళ్ళు.
1: నాన్న
0: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
1: నాన్న
0: పిల్లల్ని గారాభంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తారు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.
1: ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మన సంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారి

పోయి కొండపైకి వెళ్ళాను. అక్కడ దాక్కున్నా మళ్ళీ పట్టుకెళ్తారనిపించి అక్కడి నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. కొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతే, అమ్మో, ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడమే

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఆహాహాహా, ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడతె నా కంటపడ్డం, ఇది నా అదృష్టం కాక మరేమిటి. ఏ గూటి పెట్టో, జాగ్రత్తగా వ్యవహరించి చేజిక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీలుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసింత దూరంలో ఉన్న ఓ కొండ చర్య దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు, నీ నామధేయమేమి, ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే, అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు, నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే నా మాటలు నమ్ము యువతి, నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు, ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు, వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం, నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరిప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో.

0: తెలీదు. ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
1: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోణంలో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి, మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోని, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరేవనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరేమైనా చేయొచ్చు.
0: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
1: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా, నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు కానీ మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో, నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
0: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
1: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
0: వస్తాను.
1: పద మరి.
0: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వు ఈ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్ను ఒక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్ధాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకు గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
1: నిద్రాభంగం కలిగించానా?
0: లేదు, ఇప్పుడే ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
1: నేనే వేయమని చెప్పి వచ్చాను.
0: దేనికి?
1: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు, అందులో నీలాంటి అందగత్యతో. నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో, వెల ఇచ్చో స్త్రీలను, పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాను. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పురంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు, నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా, వారందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది

0: ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్ను ఒక బానిసగా ఎవరికైనా అమ్మేస్తాను.
1: దుర్మార్గుడా, నీ మాయ మాటల వెనక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనక ఇంతటి మోసం దాగుందా?
0: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఎదుటివారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, నా వాంఛ తీర్చు.
1: ఈ దేవసేన కంటూ ప్రాణం ఉండగా అది జరగదు.
0: చచ్చాక జరిగేదేముంది పిచ్చిదన? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను, నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చిన ఒడిలు వాళ్ళు రా రా, చెప్పేది నీకే రా.
1: నేను రా దగ్గరకు వచ్చావు, మర్యాద తక్కదు, జాగ్రత్త.
0: మర్యాద? నాకు కావలసింది మర్యాద కాదే, నా మక్కువ తీర్చటం. రా రా.
1: నేను రాను.
0: రా
1: రాను.
0: అయితే నేనే వస్తాను, నేనే వస్తానే. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడ తీసుకొచ్చాను. నిన్ను తన్ని తీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగదీశానే నువ్వు లెక్క. రావేన్న మదన మంజరి, రా రా రా రా. నా మర్మస్థానం పైన నీ మోకాలతో కుమ్ముతావా? కాదే, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరీ అనుభవిస్తాను. మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
1: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలసిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
1: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ బానిసలను ఇలా ఎన్ని రకాలుగా కొంటారు? ఈ అమ్మకాల గురించి, కొనడాల గురించి నాకు సరి అయిన అవగాహన లేదు. ఆ బానిసల వ్యాపారి వద్ద ఉన్నప్పుడు కూడా

0: నేను నా తోటి బానిసలతో ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాను.
1: బలవంతంగా పట్టి తెచ్చిన కొందరిని, రాజకొలువుల్లో పదవులు అని చెప్పి మోసగించి తెచ్చిన కొందరిని బానిసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఈ రెండు విధాలుగానే కాక యుద్ధాల్లో ఓడిపోయిన సైనికులను, వారి ఆడవాళ్లను కూడా రాజులు తమ సేవకులుగానో పరిచారికలుగానో నియమించుకుంటూ ఉంటారు. లేదా బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే ఎదుటి మనిషిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
0: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
1: మగబానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
0: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
1: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
0: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
1: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్నుగప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
0: ఎందుకని?
1: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చందన గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
0: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
1: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకొని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు, నీ ఇచ్చ వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు? దేవసేన,
0: ఏమిటి కుశాలి?
1: అమిత్తుడు తన తండ్రి ఉద్దాలగుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంచ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమిత్తుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతన్ని సుఖపెట్టు. ఎందుకు నీ యవ్వనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందిన ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
0: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుహుడు అని ఒకతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతన్ని సంకెళ్లతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మారు తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోరికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ

0: తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం, తమ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంతకాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరును ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
1: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
0: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
1: కావచ్చు కానీ నేను
0: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తెలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తెను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడా మగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరు యజమానులకు మళ్ళే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
1: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
0: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
1: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
0: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
1: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేన? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
0: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
1: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకునే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
0: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసి పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మివేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కన్హుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామ వాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి

0: నేం చేయమంటావు? చెప్పు దేవసేన, నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
1: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
0: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
1: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కాని, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
0: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చటం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
1: మాట తప్పరుగా,
0: ఈ అమిత్తుడు ప్రాణాలైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు, చెప్పు. నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
1: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆశీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమిత్తుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుశాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితే వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయ.

0: ದೇವಸೇನಾ, ದೇವಸೇನಾ, ನಿನ್ನೆ ನಿದ್ರಲ್ಲೇ
1: ಇಂಥ ಉದಯಾನ್ನೇ ನಿದ್ರಲೇಚಿ ಚೇಸೆ ದೇವುಂದಿ ಕುಶಾಲಿ. ತಾನು ವಸ್ತುನಾನನಿ ನೀತೋ ಕಬುರು ಪಂಪించాడా ಅಮಿತ್ತುಡು? ಪಕ್ಷಂ ರೋಜುಲೈಂದಿ, ಪತ್ತಾಲೇಡು.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
0: అమిత్తినితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈరోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను, అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను, తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి, ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు! ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే.

ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తి. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమిత, నువ్వే చేయించావు. నువ్విప్పుడు నా శరీరానికే కాదు నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు. అమిత, నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేనా,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవ్వరూ లేరు. కుశాలితో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకి లే. ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చెంతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు. ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన తోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్ని మార్లు నా వాంచ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళి ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి.

0: దయచేసి కాదనకండి.
1: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
0: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్రానుబంధం.
1: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
0: మీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానీకానికి చాటి చెబుదాం. అరే, మీకంట కన్నీరెందుకు?
1: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
0: ధన్యురాలిని, పదండి వెళదాం.
1: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం.
0: బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి.
2: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టివి అజీజ్. నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు. సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో మొదటిగా ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటి? ప్రశ్న మరోసారి, ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటి? అల్లరి ప్రియుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం.

ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానంగా మరి చాలామంది పంపించారు. ఖమ్మం నుంచి రాధ, రాంగ్ ఆన్సర్ అండి. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి వాస్తు సిద్ధాంతి, చెబ్రోలు రామకృష్ణయ్య రాంగ్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శేషాద్రి రాంగ్ ఆన్సర్. మానస విజయలక్ష్మి చీరాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. సత్తుపల్లి నుంచి లలిత మల్లిక్ రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా నుంచి రామకృష్ణ దేవాంగ రాంగ్ ఆన్సర్. కడప జిల్లా నుంచి ఎం కొండారెడ్డి రాంగ్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రాంగ్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. షేక్ మహబూబ్ సుబానీ గుంటూరు నుంచి రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. కందికాయపల్లె గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి రాంగ్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి శ్రీ వైష్ణవ్, ఋత్విక్, నేదునూరి కళ్యాణ్చారి రాంగ్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రాంగ్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ రాంగ్ ఆన్సర్. ఒంగోల్ సుజాతానగర్ నుంచి భాస్కర్ని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ.

మోనిష్. రాంగ్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్. రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద జానకీరాజు. రాంగ్ ఆన్సర్ అండి. చీరాల నుంచి ప్రభ. రాంగ్ ఆన్సర్. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాథియా. రాంగ్ ఆన్సర్. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుంచి. రాంగ్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధాకృష్ణ. రాంగ్ ఆన్సర్ అండి. బాపట్ల జిల్లా నగరం మండలం నుంచి పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత. రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్, బ్రహ్మయ్య, కర్నూల్ నుంచి. రాంగ్ ఆన్సర్. అనపర్తి నుంచి సత్తిరెడ్డి. రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ. రాంగ్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్. రాంగ్ ఆన్సర్. మండపేట సత్యప్రసాద్. రాంగ్ ఆన్సర్ అండి. మంచిర్యాల నుంచి చంద్రముగులి, పద్మరాణి, అక్షరకృప. రాంగ్ ఆన్సర్. దొనకొండ నుంచి వైసిహెచ్ డేవిడ్. రాంగ్ ఆన్సర్. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. రాంగ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి రాజేశం, సరోజిని, మాయా. రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు నుండి శ్యామ్. రాంగ్ ఆన్సర్. గుండుగొల్లను నుండి కొనకల రమేష్, మద్దుల శ్రీనివాస్ బాబు, రామోజీ సత్యనారాయణ. రాంగ్ ఆన్సర్. అనురాధ నాగేశ్వరమ్మ. రాంగ్ ఆన్సర్ అండి. పాపినేపాలెం నుండి సూర్యనారాయణ, సిద్ధయ్య. రాంగ్ ఆన్సర్. వెల్లుల్ల నుంచి శ్రీశాంక్, భూలక్ష్మి, జాప భూమేశ్వర్. రాంగ్ ఆన్సర్. విశాఖపట్నం జంక్షన్ నుంచి ఎం ప్రతాప్. రాంగ్ ఆన్సర్ అండి. నల్లగొండ జిల్లా గాంధీనగర్, మిరియాలగూడ నుంచి దైదా, భిక్షం, వెంకటి. రాంగ్ ఆన్సర్. నెల్లూరు నుంచి శేషాద్రి. రాంగ్ ఆన్సర్. ఒంగోలు నుంచి ఎం రావ్, అరవింద్. రాంగ్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య గారు. రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా త్రివేణి, చిన్మయి, ప్రీతం. రాంగ్ ఆన్సర్. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్ముజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధురవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి. రాంగ్ ఆన్సర్ అండి. గద్వాల్ జిల్లా జోగులాంబ, రాజోలి మండలం నుంచి కేదారి వీరేష్. రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి ప్రదీప్, విజయ, హనీ. రాంగ్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి లలిత్, మల్లిక్. రైట్ ఆన్సర్ అండి.

నెల్లూరు నుంచి గణేష్. రాంగ్ ఆన్సర్. చీరాల నుండి మానస విజయలక్ష్మి. రాంగ్ ఆన్సర్. కర్ణాటక నుంచి నాగేంద్రప్ప. రాంగ్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి. స్వరూప, సాయి, పూజ, దిలీప్. రాంగ్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి నాగమణి. రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి వాస్తు సిద్ధాంతి. చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాస్, మనోజ్, తనోజ్. రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ నుంచి జయలక్ష్మి. వాస్వీనగర్, సత్యనారాయణ. రాంగ్ ఆన్సర్ అండి. రాజన్న. సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి పరశురాములు. రాంగ్ ఆన్సర్. గుంటూరు నుంచి వాసు, లలిత, మానస. రాంగ్ ఆన్సర్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి రుత్విక్, శ్రీ వైష్ణవ్. రాంగ్ ఆన్సర్. ఖమ్మం నుంచి హనుమంతరావు. రాంగ్ ఆన్సర్ అండి. అత్తిలి నుంచి చిన్నకేశవరావు. రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి, శ్రీరామదాసు అంజాచారి. రాంగ్ ఆన్సర్ అండి. కందికాయపల్లె నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య. రాంగ్ ఆన్సర్. కర్ణాటక పెత్తనపల్లె నుంచి సుబ్రమణి. రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి. రాంగ్ ఆన్సర్. అరవ ధనలక్ష్మి, సాంబశివరావు, రాఘవేంద్రరావు, రోహిణి. కొల్లూరు మండలం నుంచి. రాంగ్ ఆన్సర్. ఖమ్మం నుండి రాధాకృష్ణ. రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి విశాల. రాంగ్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్. బాపట్ల జిల్లా నుంచి శ్రీధర్ బాబు, సునీత మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు. మల్లికార్జున ధర్మవరం నుంచి. రాంగ్ ఆన్సర్. నెల్లూరు నుంచి ఫణిరాజ్. రాంగ్ ఆన్సర్ అండి. మండపేట నుంచి సత్యప్రసాద్. రైట్ ఆన్సర్. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి యాస్మిన్ సాదియా, దస్తగిరి సంధ్య. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ. రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోదా జానకిరాజు. రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మి, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. రాంగ్ ఆన్సర్ అండి. ఏలూరు నుంచి రఘుపీర్ సింగ్, సుగుణాబాయ్. రాంగ్ ఆన్సర్.

ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి, సౌధమణి, వసుంధర. రైట్ ఆన్సర్. షేక్ మహబూబ్ సుబ్బాని. రైట్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదిన్న. రాంగ్ ఆన్సర్ అండి. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఇచ్చే అవార్డు ఏంటంటే అశోక చక్ర అవార్డు. రెండో ప్రశ్న ఏంటంటే, భారతదేశ జాతీయ ఫలం ఏది? ప్రశ్న మరోసారి, భారతదేశ జాతీయ ఫలం ఏది?

ఏలూరు నుంచి రాధామున్న రఘుపూర్ సింగ్ సుగుణాబాయ్ రైట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి హనుమంతు రైట్ ఆన్సర్. తూర్పుగోదావరి జిల్లా నుంచి శోభారాణి ఉదయవంశీ హారిక రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా నుంచి త్రివేణి.

దెన్ స్నేహబాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి. కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి రైట్ ఆన్సర్. బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రదీప్ విజయహాని బృందావన్ నిలయం సెవెన్ హిల్స్ కాలనీ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. బట్ట రామకృష్ణ దేవంగ నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ధర్మవరం నుంచి అభిరామ్ మల్లికార్జున్ రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి నాగమణి రైట్ ఆన్సర్. రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్. ఖమ్మం నుంచి శర్మ రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. ఖమ్మం నుండి రాధ రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుంచి లలితా మల్లిక్ రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శ్యామ్ రైట్ ఆన్సర్. చీరాల నుంచి వినీలా మానస రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శేషాద్రి రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే మామిడి పండు. మూడో ప్రశ్న, భారత జాతీయ గీతం రచయిత ఎవరు? భారత జాతీయ గీతం రచయిత ఎవరు?

సత్తుపల్లి నుంచి పెద్దాడ మల్లికార్జునరావు రైట్ ఆన్సర్ పంపించారండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని, శ్రీ విష్ణు కైలాస్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్. అలాగే దొన్నగూడు నుంచి వైసీహెచ్ డేవిడ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి హనుమంతు రైట్ ఆన్సర్ పంపించారు. రాజోళ్ళు నుంచి కాకర రాజకుమార్, లావణ్య రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్. శ్రీకాకుళం నుంచి ఐ రామకృష్ణ రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి ఎం రావు రైట్ ఆన్సర్. కొవ్వు నుంచి శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మణరావు రైట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మణరావు రైట్ ఆన్సర్. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మీ, మానస, వాసు, లలిత గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుండి ఇబాదుతుల్లా, ఇషరతుల్లా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి రైట్ ఆన్సర్. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదయ్యపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్. రామమోహన్ రావు, మను, తేజ రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తన్ వలి ఫాతిమా రైట్ ఆన్సర్. సత్తెనపల్లి నుంచి జేఎల్ఎన్ శర్మ రైట్ ఆన్సర్. నంద్యాల ఆళ్ళగడ్డ జిల్లా నుంచి, నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రారెడ్డి రైట్ ఆన్సర్.

ఎం ప్రతాప్, విశాఖపట్నం నుంచి. రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వల్ల శివయ్య, ముంత పెద్దన్న. రైట్ ఆన్సర్. తనూజ నజ్మల్, హిందూపూర్ నుంచి. రైట్ ఆన్సర్. తెలంగాణ సికింద్రాబాద్ నుంచి జయలక్ష్మి, వాసవి, సత్యనారాయణ. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి దైదా వెంకటి, దైదా భిక్షం. రైట్ ఆన్సర్. అంగరకళాధర్ శారద, న్యూఢిల్లీ నుంచి. రైట్ ఆన్సర్. కొనకల రమేష్, ఆదిపండు, సురేష్, రామోజీ. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. రైట్ ఆన్సర్. బి వెంకటేశ్వరరావు, దివిస్, మార్టూర్ నుంచి. రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి. రైట్ ఆన్సర్. వీరభద్రపురం నుంచి పార్వతి, వీర కనకారావు. రైట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప. రైట్ ఆన్సర్. కందికాయపల్లె గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, శృతి. రైట్ ఆన్సర్ పంపించారు. భానుతేజ, సాయి జ్యోతి, సరస్వతి, చితంబర్రావు. రైట్ ఆన్సర్. లతా, సుహాస్. రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. రమేష్ బాబు, రుద్రంపేట్, అనంతపూర్ జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. మండపేట నుంచి సత్యప్రసాద్. రైట్ ఆన్సర్ పంపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి సాదియా, యాస్మిన్, సంధ్యా, దస్తగిరి. రైట్ ఆన్సర్. చీరాల నుంచి ప్రభ. రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి, సర్వేపల్లి నుంచి. రాంగ్ ఆన్సర్. కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి. రైట్ ఆన్సర్. ఒంగోలు నుంచి నాగమణి. రైట్ ఆన్సర్ పంపించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్. రైట్ ఆన్సర్. పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య. రైట్ ఆన్సర్ పంపించారు. కోనసీమ జిల్లా ఇరుసుమండ నుంచి రామ్మోహన్ రావు, సత్యవతి, శ్రీనివాసరావు, సూర్యతేజ. రైట్ ఆన్సర్. మరి వీరు పేరు పంపించలేదు. రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. హైదరాబాద్ సైనికపురి కాల నుంచి శ్రీవత్స, పద్మశ్రీ, శ్యామ్. రైట్ ఆన్సర్ పంపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ. రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత. నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ. రైట్ ఆన్సర్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప, కర్ణాటక నుంచి. రైట్ ఆన్సర్. అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష, సుజాత నగర్, ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శ్యామ్. రైట్ ఆన్సర్. లలిత, మల్లిక్.

సత్తుపల్లి నుంచి. రైట్ ఆన్సర్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు శేషాద్రి గారు రైట్ ఆన్సర్. విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఖమ్మం నుండి రాధ రైట్ ఆన్సర్ పంపించారు. చీరాల నుంచి వినీల మానస రైట్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధా ప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. భారత జాతీయ గీతం రచయిత ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మరి చాలామంది సరైన సమాధానాన్ని పంపించారు. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ ఈతకూట శ్రీనివాస్ గారి డోలు వాద్యం వింటారు ఆదితాళంలో.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలకు పునఃస్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. నిలయంలో సమయం సరిగ్గా 5:05. నిలయంలో సమయం సరిగ్గా 5:10. కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా

0: చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా విన్న పాట కిరాయి కోటిగాడు చిత్రం కోసం. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: విన్న పాట కొదమసింహం. చిత్రం కోసం చిత్ర మనోగానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్ కోటి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: విన్న పాట లక్ష్మి చిత్రం కోసం. రాజేష్ గంగా గానం విన్నాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: విన్న పాట ఖైదీ చిత్రం కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

కలెక్టర్ గారు చిత్రం కోసం కేజేఎస్ దాస్ చిత్ర గానం విన్నాం. సాహిత్యం జాలాది, సంగీతం కోటి. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా

0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విన్న పాట కూలీ నెంబర్ 1 చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: ఈనాటి బాలవాణి కార్యక్రమంలో అమరాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ నాగేంద్ర కుమార్ గారు, ప్రధానోపాధ్యాయులు. రూపకల్పన శ్రీ ఈ ముద్దరంగప్ప గారు, తెలుగు పండితులు. సహకారం ఉపాధ్యాయ బృందం. వ్యాఖ్యాత ఎం సాధిక. కార్యక్రమంలో ముందుగా ప్రార్థనతో మన ముందుకు వస్తున్నది ఎస్ సంధ్యారాణి.

0: ఇప్పుడు 9వ తరగతికి చెందిన డి లక్ష్మి, శ్రవణకుమారిని ఆదర్శం అనే కథ వినిపిస్తుందట, విందామా మరి.
1: దశరథ మహారాజు కోసల రాజ్యమును పాలిస్తున్న రోజులలో శ్రవణకుమారుడు అనే బాలుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు ముసలివారే కాదు, గ్రుడ్డివారు కూడా. వారిని నిత్యము భక్తి శ్రద్ధలతో సేవించి పూజించేవాడు శ్రవణుడు. ఒకసారి ఆ ముసలి తల్లిదండ్రులు తీర్థయాత్రలను చేయాలనే కోరికను వెలిబుచ్చుతారు. తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చడం పుత్రుల కర్తవ్యం కదా. అయితే శ్రవణుని తల్లిదండ్రులు ముసలివారు కదా, నడవలేరు, కండ్లు కూడా కనిపించవు. ఒక కావడీ తీసుకొని వచ్చి తల్లిని ఒకవైపు, తండ్రిని మరొకవైపు కూర్చోబెట్టి కావడీ భుజాన పెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరుతాడు.

0: శ్రవణుడు. వారికి ఏమాత్రం కష్టం కలిగించకుండా సకాలంలో ఆహార పానీయాదులను అందిస్తూ పుణ్యతీర్థములలో స్నానం చేయిస్తూ దేశటాన చేస్తుంటాడు శ్రవణుడు. తల్లిదండ్రుల ఎడల అతని భక్తి శ్రద్ధలను చూచి ప్రజలు ఆశ్చర్యపడుతుంటాడు. ఒకరోజు రాత్రి అడవిలో విశ్రమించవలసి వస్తుంది. ఒక చెట్టు క్రింద శుభ్రం చేసి పడుకోబెడతాడు. తల్లిదండ్రులకు దాహం వేస్తుంది. శ్రవణుడు ఒక ముంత తీసుకొని ప్రక్కనే ఉన్న నదికి వెళ్ళుతాడు. ఆ నదిలో ఆ కడవను ముంచుటుండగా బుడబుడా అనే శబ్దం వచ్చింది. అదే సమయంలో వేటకు వచ్చిన దశరథ మహారాజు ఆ శబ్దము విని మృగం నీరు త్రాగడానికి వచ్చిందని భావించి బాణం వదలగా ఆ బాణం రివ్వున పోయి శ్రవణుని గుండెల్లో గుర్చుకుంటుంది. శ్రవణుడు కెవ్వున కేక పెడతాడు. ఆ కేక వినిన దశరథుడు పరుగెత్తుకొని ఆ నది తీరానికి వెళ్ళుతాడు. బాణం గుర్చుకొనిన శ్రవణుడు క్రింద పడి కొట్టుకుంటాడు. దగ్గరకు వెళ్ళి ఆ బాలునికి సపర్యలు చేస్తాడు. కానీ ప్రయోజనం ఉండదు. అవపాన దశలో ఉన్న శ్రవణుడు, అయ్యా, ఈ అడవిలో ఒక చెట్టు క్రింద నా తల్లిదండ్రులు దాహంతో బాధపడుతున్నారు, మీరు వెంటనే అక్కడకు వెళ్ళి ఆ నీరు వారికి అందించండి అని చెప్పి ఆ కడవను అందించి తల్లిదండ్రులను స్మరించుకుంటూ కన్ను మూస్తాడు శ్రవణుడు. దశరథుడు కడవను తీసుకొని వెళ్ళి ఆ ముసలి తల్లిదండ్రులు మంచి నీరునిచ్చి జరిగిన విషయం చెబుతాడు. ఆ విషేద వార్త వినిన ఆ ముసలి తల్లిదండ్రులు విలపిస్తూ, ఏ విధంగా మేము ప్రాణాలను ఈనాడు విడవబోతున్నామో అదేవిధంగా భవిష్యత్తులో నీవు కూడా పుత్రశోకంతోనే మరణిస్తావు అని అంటూ శ్రవణుని తల్లిదండ్రులు కన్ను మూస్తారు. ఆ తరువాత కొంతకాలానికి పుత్రశోకంతోనే మరణిస్తాడు దశరథుడు. తల్లిదండ్రుల సేవయే పరమావధిగా భావించి కర్తవ్య పారాయణత్వంలో కన్ను మూసిన శ్రవణకుమారుని జీవితం లోకానికి అత్యంత ఆదర్శ ప్రాయమైనది. సేవకు మించిన సాధన వేరొకటి లేదు. అందులో తల్లిదండ్రుల సేవతో సమానమైన సేవ మరొకటి లేదు. కావున తల్లిదండ్రులను సేవించండి, తరించండి.
1: ఇప్పుడు 10వ తరగతి భావన భర్తృహరి సుభాషితాలు రాగభావయుక్తంగా పాడుతుందట. ఆలకిద్దామా మరి.
2: తివిరీసుమున తైలంబు దీయవచ్చు, దవిలి మృగతృష్టలో నీరు ద్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.

భ్రష్ట సంపాతముల్ విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య రూపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే విద్య చేభూషితుండై వెలేచున్న దొడరి వర్జింపనగుజుమీ దుర్జనుండు చారు మాణుక్య భూషిత శస్తమస్తకంబైన పన్నగము భయంకరము గాదే

0: బాహాపటు శక్తియున్ యశమునందను రక్తియు విద్యయందు వాంఛా పరిరుద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్.
1: కార్యక్రమంలో ఇప్పుడు ద బ్రాహ్మిన్ అండ్ ద గోట్ అనే కథను ఆంగ్లంలో చెప్తానంటూ వస్తోంది ఎస్ నందిని, ఆహ్వానిద్దామా మరి.
2: ద బ్రాహ్మిన్ అండ్ ద గోట్. వన్ డే ఏ బ్రాహ్మిన్ రిసీవ్డ్ ఏ గోట్ హ్యాజ్ ఎ గిఫ్ట్. క్యారింగ్ ఇట్ ఆన్ హిస్ షోల్డర్స్ ఈ సెట్ అవుట్ ఫర్ హోమ్. త్రీ రోక్స్ ఆర్ ది బ్రాహ్మిన్ క్యారింగ్ ద గోట్. దే వర్ హంగ్రీ. దట్ ఈస్ ఎ నైస్ ఫ్యాట్ గోట్, సెడ్ వన్ ఆఫ్ దెమ్. ఎస్, సెడ్ అనదర్, ఇట్ విల్ మేక్ ఎ గుడ్ మీల్ ఫర్ ద త్రీ ఆఫ్ అస్. హౌ కెన్ వీ గెట్ ద గోట్? లిజన్, సెడ్ ద థర్డ్ రోక్, ఐ హ్యావ్ ఎ ప్లాన్. హీ విస్పర్డ్ ఇన్ టు ద ఇయర్స్ ఆఫ్ ద అదర్ టూ. దే ఆర్ లాఫుడ్ అండ్ హరీడ్ అవే. ఎ లిటిల్ లేటర్ వన్ ఆఫ్ ద రోక్స్ came up to the Brahmin. Holy sir, he said politely, why are you carrying that dog on your shoulders? I am surprised to see a Brahmin carrying a dog. Dog? Shouted the Brahmin. What are you talking

0: asking about. Are you blind? This is a goat I have just received as a gift. Now, don't be angry with me, sir, pleaded the rogue. I am only telling you what I see. I will say nothing more. Please pardon me, sir. The rogue went away. The Brahmin walked on, muttering angrily to himself. A little further along the road, another of the rogues came up to him. He looked at the goat, then at the Brahmin. Respected sir, he said in a sad voice, you should not carry a dead calf. Is it not disgraceful for a calf? Is it not disgraceful for a Brahmin to carry a dead animal? Dead calf? Dead animal? Shouted the Brahmin. What nonsense are you talking? Are you blind? Don't you know? A live goat, when you see one, this is a gift I have just received. Please don't get angry with me, sir, replied the rogue. Carrying a calf, if you want a live one or even a dead one, it does not matter to me one bit. I will say no more, please yourself. On walked the Brahmin. Now he was a little worried. From time to time, he glanced at the animal. It was a goat. All right. Soon, he met the third rogue. He shook his head and said, pardon me, but I must tell you, sir, what are you doing is most improper. Asked the Brahmin, what is improper? It is not proper, sir, for a holy man to carry a donkey. A Brahmin should not even touch such an animal. You should know that. Put it down, sir, before anyone else sees what you are carrying. The Brahmin was too puzzled to be angry. This was the third man he had met, and each had seen his goat as something different. First a dog, then a dead calf, and now a donkey. Was this goat then a goblin or a demon? Could it change into something else every few minutes? Perhaps these men were right after all. Frightened, the Brahmin flung the goat down and ran home as fast as he could. The rogue picked up the goat and hurried back to his friends. They were happy their plan had worked.
1: Ippudu యూరేనియం మైనింగ్ గురించి కొన్ని నిజాలు వినిపిస్తానంటూ వస్తోంది ఎస్ ధనలక్ష్మి 9వ తరగతి. పిలుద్దామా మరి.
2: యూరేనియం ఖరీదు 1 కేజీ 50 కోట్లపై మాటే. ఉపయోగాలు: విద్యుత్ మరియు అణ్వాయుధాల తయారీ. ప్రపంచంలో అత్యంత నాణ్యమైన యూరేనియం నల్లమలలో దొరుకుతుంది. నల్లమలలో 20,000 టన్నుల నిల్వలున్నాయి. సీటు లిచింగ్ పద్ధతిలో యూరేనియం సేకరిస్తున్నారు. మన దేశంలో 22 అణువిద్యుత్ కేంద్రాలున్నాయి. వాటికి కావాల్సిన దేశీయ యూరేనియం లేకపోవడం వలన అవి పాక్షికంగా పనిచేస్తున్నాయి. వాటిని యూరేనియం కొరత ఉంది. రేడియేషన్ విషయం: యురేనియం ఆక్సైడ్ రేడియేషన్ కన్నా జెట్ ఫ్లైట్ నుంచి వచ్చే రేడియేషన్ ఎక్కువ. యురేనియం కన్నా దేశంలో సిగరెట్ తాగడం వలన ఎక్కువ మంది క్యాన్సర్తో చస్తున్నారు. యురేనియం ఆక్సైడ్ ఎన్రిచ్ చేసిన యురేనియం 238 ప్లాంట్ నందు ట్యూబులుగా మార్చి అణువిద్యుత్కు వాడతారు. 1 కేజీ బొగ్గుతో 8 కిలోవాట్ల శక్తి వస్తే 1 లీటరు పెట్రోల్తో 12 కిలోవాట్ల శక్తి లభిస్తుంది. 1 కేజీ యురేనియంతో 2 కోట్ల 40 లక్షల కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. బొగ్గు మైనింగ్ వల్ల కార్బన్ డైఆక్సైడ్, మిథెన్, ఎరోసెల్స్, నైట్రోజన్, ఇంకొన్ని ప్రమాదకర వాయువులు విడుదలవుతాయి. ఈ వాయువులు మామూలు కాలుష్యమే కాదు, ఆఖరికి ఓజోన్కి కూడా నష్టం కలిగిస్తాయి. ఇక సోలార్ పవర్ మంచిదైనా 1 ఎకర చెట్టు లేకుండా భూమిపై నీడ పడకుండా ఉంచితే 1.5 మెగావాట్ల శక్తి కరెంట్ మాత్రమే వస్తుంది. కావున యురేనియం ఉపయోగించి విద్యుత్ తయారీ ఉత్తమం. యురేనియం సమస్యలు: యురేనియం వేస్ట్ ని భూమిలోకి డ్రిల్ చేసి లోపల పెట్టాలి. రియాక్టర్లలో మిగిలింది ప్యాక్ చేసి భూమి లోపల ఉంచాలి.
1: విద్య ప్రాముఖ్యత తెలిపే గేయంతో మన ముందుకు వస్తున్నారు సి పల్లవి బృందం. విని ఆనందిద్దామా.

0: పసితనాన్ని అనుభవించ నీకుండుట కడుఘోరము. పెద్దవాళ్ళ ఈ చేతలు మానవతకు ఉరి శిక్షలు. అద్దమంటి పసితనాన్ని పగులకుండా చూడాలి, అద్దమంటి పసితనాన్ని పగులకుండా చూడాలి. అమ్మఒడి లాలనలో పెరగాల్సిన బాల్యము, అమ్ముడు పోయి మాడి మసవుతున్నది సౌశీల్యము.
1: ఈ కార్యక్రమంలో రామాయణ పఠనా గ్రంథమే కాదు, ఆచరణాత్మక గ్రంథం అంటూ ఒక విమర్శనాత్మక వ్యాసంతో మన ముందుకు వస్తున్నది హెచ్ మౌనిక 10వ తరగతి. విని ఆచరిద్దామా?
2: మానవ జీవన మూల్యాలను దర్శింపజేసే అక్షరమణి దర్పణం రామాయణం. కనుకనే కొండలు సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుందని బ్రహ్మ సెలవిచ్చాడు. ఇలా శాశ్వతత్వాన్ని సముపార్జించుకున్న రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి మహర్షి. వీరి తదనంతర కాలంలో దేశ విదేశాలలో వివిధ ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. అయితే వీటన్నింటికి మాతృక వాల్మీకి రామాయణమే. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలనెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషీగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారుచిని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణం, పౌలస్త్యవద, సీతాయశ్చరితం మహాత్ అనే 3 పేర్లు దీనికున్నాయి. 6 కాండాలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన రామాయణం. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి వారి ప్రతిభననుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన రామాయణం.
1: ఇప్పుడు ఒక హిందీ దేశభక్తి గీతం పాడుతానంటూ మన ముందుకు వస్తున్నది ఎస్ సంధ్యారాణి 9వ తరగతి.

0: ಕದಂ ದಹ್ನಿ ಬಾಯಿ ದಹ್ನಿ ಬಾಯಿ ಥಂ ನನ್ಹಾ ಮುನ್ನಾ ರಾಹಿ ಹೂ ದೇಶ್ ಕಾ ಸಿಪಾಯಿ ಹೂ ಬೋಲೋ ಮೇರೆ ಸಂಗ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್.
1: అసలైన ఆభరణం మన నోటి మాట అనే సుభాషితాన్ని చెబుతానంటోంది పదవ తరగతి జి అంబిక. పిలుద్దామా మరి.
2: అసలైన ఆభరణం మన నోటి మాట. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్లి, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే అనేక విద్యలు అవలీలగా వంటపడతాయి. నోటిని అదుపులో పెట్టుకొని అందరితో మర్యాదగా మాట్లాడుతూ పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా మంచే జరుగుతుంది. చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా మనిషి సారం అతడి మాటతో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి. మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. వాగ్భూషణం ఒక్కటే మనిషికి సుభూషణం అన్నాడు భర్తృహరి. సంభాషణం, మితభాషణం, హితభాషణం, స్మితభాషణం, ప్రియభాషణం, పూర్వభాషణం, సత్యభాషణం అయినప్పుడు అంతకన్నా భూషణం మరొక్కటి లేదు. మితంగా హితంగా మాట్లాడాలి, మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే అనేవారు గాంధీజీ. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి. ఎదుటి వారిని ముందుగా మనమే పలకరించడం పూర్వభాషణం. శ్రీరాముడు స్మిత పూర్వభాషి. మాటకన్నా ముందు ఆయన చిరునవ్వు ఎదుటి వారిని పలకరించేది. సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. సత్యాన్ని ప్రేమగా నేర్పుగా చెప్పాలి. మర్యాదగా హుందాగా మాట్లాడాలి. ఆలోచించకుండా మాట్లాడటం గురి చూడకుండా బాణం వేయటం లాంటిది. మాట్లాడిన తరువాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు, తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు అన్నారు స్వామి వివేకానంద. ఎవరైతే తమ మాటల వల్ల చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఒక కళ అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలు పెట్టాలో ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి. మాట్లాడటం అందరూ చేస్తారు అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావితంగా ఉండాలంటే మనసుతో శరీరంతో మాట్లాడాలి. మాటే సంపదలకు మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్ని తయారు చేస్తుంది. నొప్పింపక తానవ్వక తప్పించుతూ తిరుగువాడు ధన్యుడు. అలాంటి

0: వారికి శత్రువులే ఉండరు. మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయగలవు. సరైన మాట తీరు చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు. అందుకే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి, సరే కదా?
1: తెలుగు సామెతలు చెబుతానంటూ మన ముందుకు వస్తోంది టీ పుష్పాంజలి. ఆహ్వానిద్దామా మరి?
2: అందానికి దాల్చిన ఆభరణం ఆపదలో ఆదుకుంటుందా? అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకునే నోరు ఊరుకోవు. 5లో వంగనిది 60లో వంగుతుందా? ఇల్లు కాలి ఇల్లాలు ఏడుస్తుంటే బొగ్గుల వ్యాపారి బేరానికి వచ్చాడట. ఉద్యోగం పురుష లక్షణం, అది పోతే అవలక్షణం. ఏనుగు బతికినా వెయ్యి, చచ్చినా వెయ్యి. కంచు మ్రోగునట్లు కనకంబ మ్రోగున. కంచె లేని చేను, కన్న తల్లి లేని బిడ్డ ఒకటే. కడుపు నిండిన వానికి గారెలు కూడా చేదు. కడుపు కూటికి ఏడిస్తే కొప్ప పూలకు ఏడ్చింది. కట్టుచీర లేనినాడు పట్టుచీర బయటికి వస్తుందా?
1: ఇప్పుడు దేవుడి చిరునామా అనే కథ వివరించడానికి మన ముందుకు వస్తుంది జీటీ రాధిక. విందామా మరి?
3: దేవుడి చిరునామా. కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణికుడైన ఓ సన్యాసి భగవద్గీతను చదువుకోవడం చూశాడో నాస్తికుడు. స్వామి, నిజంగా దేవుడున్నారంటారా? కాలక్షేపానికి ప్రశ్నించాడతను. సాధువు తల ఎత్తి అతని వంక చూసి ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్ళీ భగవద్గీతను చదువుకోసాగాడు. దేవుణ్ణి చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది, దయచేసి ఆయన చిరునామా చెప్తారా అని పరిహాసంగా అడిగాడతను. అది గుర్తించి పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు, నీకో కథ చెప్తాను విను, అది నీ సందేహం తీర్చవచ్చు. పూర్వం ఓ ఊళ్ళో ఓ అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను తప్ప మన పక్కింటి ఇలాంటి వాడిని చేసుకోను అని చెప్పిందా పిల్ల? ఎవరిని చేసుకుంటావైతే అని ప్రశ్నించింది తల్లి. మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్ళెవరు అని అడిగిందా అమ్మాయి? మన ఊళ్ళో ఏం కర్మ? మన దేశంలోని అందరికంటే గొప్పవాడు రాజుగారు అని చెప్పాడు తండ్రి. అయితే ఇంకేం, ఆయన్నే చేసుకుంటాను అని చెప్పిందా అమ్మాయి? అది కుదరదని ఎంత చెప్పినా వినలేదు ఆ అమ్మాయి. తండ్రికి ఏమి చేయాలో తెలియక సరే అన్నాడు. ఆ పిల్ల రాజధానికి చేరుకుంది. ఓ పల్లకిలో ఊరేగుతూ ఆ రాజుగారు ఆమెకు ఎదురుపడ్డాడు. నన్ను పెళ్లి చేసుకో అని అడగబోతుండగా ఆ రాజు పల్లకి దిగి కాలినడకన వెళ్లే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేయటం చూసింది. ఈ సన్యాసి రాజు కంటే గొప్పవాడు కాకపోతే ఎందుకు అతన్ని నమస్కరిస్తాడు అని ఆలోచించి ఆమె సన్యాసిని వివాహం చేసుకోవాలనుకుంది. అతని దగ్గరకు వెళ్ళి ఆ విషయం అడగబోతుండగా అతను రోడ్డు పక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి 3 గుంజీలు తీయటం చూసింది ఆ అమ్మాయి. ఆ సన్యాసిని ఒక పిల్లవాడు అనుకరిస్తూ గేలి చేస్తున్నాడు. దాన్ని గమనించిన ఓ యువకుడు ఆ పిల్లవాణ్ణి చెవి నులిమి దండించాడు. దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడనుకొని వాడి దగ్గరకు వెళ్ళి తనని వివాహం చేసుకోమని అడిగింది. యువకుడు ఎవరో కాదు, ఆమె తల్లిదండ్రులు కుదిర్చిన పక్కింటి యువకుడే. కథ పూర్తయ్యాక ఆ సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణికుడితో చెప్పాడు, మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది. దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయాంతరంలోనే దేవుడు ఉన్నాడు అని తెలుస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా దేవుడు దొరకడు. అదే దేవుడి చిరునామా.
1: ఈ కార్యక్రమంలో 10వ తరగతి సంధ్య నేటి తల్లిదండ్రుల పద్యాలు రాగభావయుక్తంగా పాడుతుందట. ఆలకిద్దామా మరి?
4: తల్లిదండ్రులెప్పుడు తమ సంతతికి తాము మంచి నడవడికను మరువకుండా.

సైచి ఊరకున్నా సంతు పెద్ద తప్పు చేయ వారు తలదించుకోవచ్చు ముద్దు రంగ మాట సద్ది మూట గోరు ముద్దలెన్నొకసారి తినగ చేసి అమృతంబు పంచి రమ్మ నాన్న అట్టి నాన్న ఎమ్మలర్హులు పూజకు ముద్దు

0: తసద్ది మూట.
1: మనం తినే ఆహారం, మనం తినే నేరేడు పళ్ళు, ఇంటి ఔషధాలు గురించి వివరించడానికి 9వ తరగతి ఎన్ సుస్మిత ముందుకు వస్తుంది. పిలుద్దామా మరి.
2: నేరేడు పండు రసం తాగడం వల్ల నీళ్ళ విరోచనాలు వెంటనే నిలిచిపోవును. నేరేడు పండును ఉప్పు మరియు నల్ల మిరియాల పొడితో తింటే పిత్తము నశించి అతి అయిన దాహము లేకుండా అగును. నేరేడు పండు రసం చేతితో కలిపి తాగిన అరచేతులు, పాదాల మంట తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది. లేత నేరేడు పండు ఆకులను పళ్ళతో నమిలి తింటే నోటి దుర్వాసన, ఇగుర్లు, పళ్ళు గట్టిపడతాయి. నేరేడు పండు ఆకులను నూరి గాయం మీద పూసిన మచ్చలు క్రమంగా తగ్గును. నేరేడు ఆకులు కషాయం తయారు చేసి రోజుకు 3 సార్లు ప్రతిసారి 2 టీ స్పూన్లు 3 రోజులు తాగిన అతిసారం, నీళ్ల విరోచనాలు, మూల వ్యాధి నయమవుతాయి.
3: శ్రోతలు, ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

0: struck 100. Indian wrestlers continued the impressive run at the Ulaanbaatar Open in Mongolia today, winning 2 gold and 2 bronze medals in the men's freestyle category. Deepak clinched the gold medal in the 61-kilogram category, defeating Kazakhstan's Asil Aitikan 6-0 in the final. And that is the end of this news bulletin.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
4: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలేయ్.
5: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
4: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
5: మరైతే సరైన నంబర్
4: బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
5: మీరు నన్ను కాపాడారక్క.
4: పని నుండి కాదు.
5: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజాప్రసార రంగ చరిత్రలో ఇది ఒక మైలురాయి వంటిదని ఆయన అభివర్ణించారు. గత 9 దశాబ్దాలుగా సమాజానికి ఆకాశవాణి అందించిన విలువైన సేవలను గవర్నర్ కొనియాడారు. కేవలం సమాచారం మాత్రమే కాకుండా విద్య వినోదాన్ని అందించడంలో ఆకాశవాణి పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. దేశ ప్రజలను అనుసంధానించడంతో పాటు ప్రజా చైతన్యాన్ని పెంపొందించడంలో ఆకాశవాణి ముఖ్య పాత్ర పోషించిందని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి మార్గదర్శక నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయను ప్రస్తావిస్తూ రాబోయే సంవత్సరాలలో మరింత ఉత్సాహంతో అంకితభావంతో దేశానికి ఆకాశవాణి సేవలు అందిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. ఆకాశవాణి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీసుల ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అనిత ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొంటూ,
8: యోగాని ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనిషికి మన మీద మనకి కంట్రోలింగ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ లోనే కాదు, చిన్న పిల్లల్లో కూడా 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి హార్ట్ స్ట్రోక్స్ రావటం, షుగర్ అటాక్ అయిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డెఫినెట్ గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. జూన్ 21వ తారీఖున యోగా డే సందర్భంగా చేయబోయే 14 రోజుల కార్యక్రమం ఎక్కడిదక్కడ యోగా ప్రాక్టీసెస్ చేసి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని, మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
7: రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి గ్రిడ్మెట్ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉన్న భారీ ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సంస్థ ప్రతినిధులను మంత్రి

0: కోరారు. భారతదేశంలో విస్తరిస్తున్న విద్యుత్ ఆధారిత వాహనాలకు, పవన్ విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేయడానికి గ్రిడ్ మెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని కూడా ఆయన ప్రతిపాదించారు. నెల్లూరులో ఫుల్ సైకిల్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం నియోడైనమియం మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి గల అవకాశాలను చూడాలని సంస్థ నిర్వాహకులను కోరారు. రాష్ట్రంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. విజయవాడలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఏపీఎల్లో మొత్తం 7 టీములు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలోని స్టేడియాలలో ఈ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతాయన్నారు. కడపలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. 24 నుంచి 30వ తేదీ వరకు మంగళగిరిలో ఫైనల్ మ్యాచ్తో ఏపీఎల్ ముగుస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిధుల కొరత ఉన్నప్పటికీ అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో 2,35 లక్షల రూపాయల వీబీజీ రామ్జీ ఉపాధి హామీ నిధులతో సీసీ రహదారులు, గోడలు, మురుగు కాలువల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా భగ్గేశ్వరంలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒక్కరోజులోనే 2,35 లక్షల రూపాయలతో పనులు ప్రారంభించామని వెల్లడిస్తూ,
1: చేనేత వర్గాల వారి మగ్గం ఉన్న వాళ్ళందరికి కూడా 200 యూనిట్లు కరెంటు కూడా వాళ్ళకి ఫ్రీగానే ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదే విధంగా మరి పెద్ద పెద్ద వాళ్ళు ఏవైతే పౌరులు వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీ తీస్తూ ఉన్నాం. ఈవేళ టీచర్ పోస్ట్ అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు, మన పిల్లల చదువు కోసం. 5 క్లాసులకి 5 టీచర్లు ఉంటే రిజల్ట్ వస్తుంది. టీచర్ల సంఖ్య పెంచాలి, టీచర్ల రిక్రూట్మెంట్ పెరగాలి.
0: భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న జరిగే యోగా కార్యక్రమాలకు సన్నాహకంగా ఈ నెల 20వ తేదీ వరకు అన్ని జిల్లాలలో యోగాపై అవగాహన ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని ఆలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్రస్థాయి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండవచ్చునని శాస్త్రీయంగా నిరూపితమైందని చెప్పారు. ఈసారి కోటి మందిని యోగా కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనులు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునీకరణ పనుల పురోగతిని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, 1972లో నిర్మించబడిన ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా కృష్ణానదీ జలాలను గుంటూరు జిల్లాకు అందిస్తున్నారని చెప్పారు. ఆ విధంగా తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చడంలో సాగునీటి ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రస్తుతం 47 కిలోమీటర్ల పొడవుతో 600 క్యూసెక్ల సామర్థ్యంతో సుమారు 27,000 ఎకరాలకు ఈ ఛానల్ ద్వారా ప్రయోజనం కలుగుతోందని కేంద్ర మంత్రి వివరించారు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పశ్చిమ దిశగా ఉండే అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో తీర ప్రాంత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల నుండి తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వరకు సుమారుగా 14 డిగ్రీల ఉత్తరాక్షాంశం వెంబడి విస్తరించిందని అమరావతిలోని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ప్రజాప్రసార సంస్థగా ఆకాశవాణి బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గ్రిడ్ మెట్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాస్కోలో సమావేశమయ్యారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలిలో శ్రీ బి బయ్యన్న గారిచే సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వింటారు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో

0: అంశాలకు ఆదిన్ శ్రీ సతీ, నాటిక రచన శ్రీ సోమంచి రామం, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక రాత్రి 10 గంటలకు రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు. 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 11:10 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.
1: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తి రంజనిలో పార్వతీ వల్లభాష్టకం, అనంతరం శ్రీ చంద్రశేఖరాష్టకం వింటారు. 6:30 డాక్టర్ పోలా ఉమామేశ్వరరావు గారి వినదగుమాట. 6:35 సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో ఖరీఫ్ సీజన్లో వేసుకోదగ్గ పంటల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ మల్లేశ్వరరెడ్డి గారు అందించిన వివరాలు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీమల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 9వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో నాన్న నడిచిన నేల కథానిక. అనంతరం భక్తిమాల. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ, రచన కేవీఎస్ఎన్ మూర్తి. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 జీవనోపాధిక సైకిల్ షాప్, నిర్వహణ శ్రీ జి నారాయణ గారితో పరిచయం వింటారు. 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం అభిలాష. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక రేపు సాయంకాలం ప్రసారంలో 5:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం లేపాక్షి. అనంతరం 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషం.

0: నిమిషాలు 6 గంటల 30 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై రాజారెడ్డి బృందం వారిచే శ్రీకృష్ణ రాయబారం బుర్రకథ వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్, ఈ కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణ. 8 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 8 గంటల 45 నిమిషాలకు హిందీ చిత్రగీతాల కార్యక్రమం చిత్ర జగత్, 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్, 9 గంటల 30 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత కార్యక్రమం, 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 11 గంటల 10 నిమిషాలకు 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్య అంశాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ముందుగా

0: విన్న పాట లేడీస్ టైలర్ చిత్రం కోసం, ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వేటూరు సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం విన్నాం. కటకటార రుద్రయ్య చిత్రం కోసం ఈ పాటకు సంగీతం జేవి రాఘవులు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కొండవీటి దొంగ చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.
1: పది లక్షల లాటరీ నాకా?
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

చాటు మాటు ఆటు పోటు కోకమ్మ కట్టు దాటి పెట్టబు స్వీటు హాటు ఘాటు నాటు నీటు.

0: சாட்டும் மாட்டும் ஆட்டும் போட்டு கொக்கம்ம கட்டு தாட்டி பெட்டது ஸ்வீட்டு ஹாட்டும் காட்டும் நாட்டும்.
1: కొండపల్లి రాజా చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

చక్రవర్తి స్వరాలు కూర్చిన చిత్రం కల్పన చిత్రంలోని పాట విన్నారు. ఈ పాటకు సాహిత్యం వేటూరి, సంగీతం పాడినవారు జి ఆనంద్ మరియు పి సుశీల.

విన్న పాట కంచె చిత్రం కోసం, అభయ్ శ్రేయా ఘోషల్ గానం విన్నాం. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం చిరంతన్ భట్. చివరిగా

0: ಕನ್ನೀಳು.
1: సీతా కోక చిలుక చిత్రం కోసం వాణి జయరాం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాలు ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించే ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించిన ధృవీకరణ జవాబుల పునర్మూల్యాంకన కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి రోజు. ఈ పోర్టల్ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సిబిఎస్ఈ సూచించింది. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో డాక్టర్ జయశంకర్, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. సమావేశంలో రాజకీయాలు, రక్షణ, సముద్ర వ్యవహారాలు, నౌకాయానం, వాణిజ్యం, ఫిన్టెక్, ఆరోగ్యం, ఔషధ రంగం, ఎరువులు, కీలక ఖనిజాలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అనేక అంశాలపై విస్తృత

ంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, ఆస్టేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వెంట గ్యాస్ ధరలు తక్కువని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లలో 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్యకాలంలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రముఖ మలయాళం సినీ నటుడు సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో తన సినీ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ బహుముఖ ప్రజ్ఞతో, చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి, ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈనాటి పల్లె ప్రాంతాలు రంగస్థలిలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వింటారు. వినిపించేవారు శ్రీ బి భయన్నా.

అంతటిలో అజచంద్రునకు ఆత్మజమై కగువంతగంత విశ్రాంత వెసో విశాలుని త్రిశంకుడు పాలుని విల్లు దొత్తి వాస్వంత కుల ప్రసిద్ధికొక భంజ ఘటించిన గేస్తురాండ్ర మేల్బోంతిని నిన్ను ఒక్కనికి ఒక్కనికి

శ్రోతలు ఇంతవరకు పల్లె ప్రాంతాలు రంగస్థలిలో శ్రీ బి బయ్యన్న గారిచే సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు విన్నారు. ఇప్పుడు విందాం శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం నుండి ఘంటసాల పాడిన పద్యాలు వింటారు. సాహిత్యం పింగళి, సంగీతం పెండ్యాల.

చూచి ఆపదలు మేమే తరిల్చు అదను చూచి ఉట్టి పడెదవు మమ్మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తి గనెదవు. కానీ కృష్ణ,

అడ్డువత్తు నటంతు అడ్డువత్తు నటంతు ఆయేకలవుయునివ్రేలును నరికించి వెలగలేరే అడ్డు వచ్చిన ఎంత అర్ధాంగి రుక్మిణీ తరుణి సోదరు

ఘట లక్షణ మర్మము నరయలేక ధరణి మాలీలకే అపార్థము ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నడెరుగనైతే. వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా తాటు వట్టి భజన

0: విందాం శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు. ముందుగా కోడిపుంజు మేలుకుంది, రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

శ్రోతలు, ఇంతవరకు శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పాడిన పద్యాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

ఉంది కోవెల గంట మేలుకుంది, కోవెల గంట మేలుకుంది, కొత్త జంట మేలుకుంది. హే హే.

తరువాత శివుడంటే ఏమి, కేశవుడంటే ఏమి. రచన తరిగొండ వెంగమాంబ.

చివరిగా, మతాలు వేరైనా మా అభిమతాలు ఒకటేనని. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు విన్నారు.
1: శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో 1511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ 12 ఏళ్ల ప్రస్థానం ఈ అంశంపై చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారితో ప్రత్యేక సంభాషణ వింటారు. సంభాషించిన వారు ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి.
2: అందరికీ నమస్కారం.
3: ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ 12 ఏళ్ల మోదీ ప్రస్థానం అనే అంశంపై నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలు, పురోభివృద్ధి, ప్రపంచ దేశాల్లో గడించిన ఖ్యాతి, ప్రధాన సంస్కరణలపై మన శ్రోతలకు తెలియజేయడానికి విశిష్ట అతిథి మన స్టూడియోలో ఉన్నారు. శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా, సంఘ సంస్కృతగా అందరికీ సుపరిచితులు. ప్రస్తుతం చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన విశ్వేశ్వరరెడ్డి గారు సాఫ్ట్వేర్, ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో విశేష అనుభవం సంపాదించి స్వదేశంలో ప్రజాసేవకి పునరంకితమయ్యారు. సాంకేతికత విద్య, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధి

0: గత అంశాలపై పార్లమెంట్లో తన గళాన్ని వినిపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఐటీ, స్టార్టప్, వ్యవసాయ రంగాల పురోభివృద్ధికి కృషి చేస్తున్నారు. పలు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో సభ్యునిగా ఉన్న శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో అగ్రికల్చర్ లీడర్షిప్, పాపులర్ చాయిస్ ఇండియన్ అవార్డు, బిజినెస్ రిఫార్మర్ అవార్డులు వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను సాధించారు. ఈ 12 ఏళ్లు దేశాభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, యువత భవిష్యత్తు వంటి అంశాల్లో చెప్పుకోదగ్గ పురోగతిని భారత్ సాధించింది. వీటి గురించి మన శ్రోతలతో మాట్లాడేందుకు చేవెళ్ల లోక్సభ పార్లమెంట్ సభ్యుడు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి, మీకు స్వాగతం మా స్టూడియోస్.
1: నమస్కారం మహేష్ గారు.
0: విశ్వేశ్వరరెడ్డి గారు, 2014లో పుట్టిన పిల్లలు ఇప్పుడు మోదీ గారు 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వారితో పాటు 12 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలు వాళ్ళ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ మీద ఒక అవగాహనతో ఉన్నారు. అయితే వారి కోసం గత 12 ఏళ్లు దేశంలో చోటు చేసుకున్న మార్పులను 2 మాటల్లో మీరు ఎట్లా వర్ణిస్తారండి?
1: అవకాశాలు పెరిగినాయి. మేము చిన్న ఉన్నప్పుడు 60 ఏళ్ల కింద ఏం అవకాశాలు ఉన్నాయో భవిష్యత్తులో ఇప్పుడు అవకాశాలు ఎంతో పెరిగినాయి. అదే కాక వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి, హెల్త్ అయినా చదువులైనా కూడా. కానీ అన్ని కలిపి చూస్తే అప్పుడు 2014 భారతీయుల వ్యక్తి ఆయుష్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 68 ఏండ్లుండే, ఇప్పుడు 73.5 ఏండ్లు పెరిగింది. అంటే ఆయుష్ గురించి ఎందుకు మాట్లాడుతుంటే, ఆయుష్ ఎన్నో వాటి మీద ఆధారపడి ఉంటుంది. మనం తినే న్యూట్రిషన్ మీద, మనకు దొరికే హెల్త్ కేర్ మీద, మనకు రోడ్ల యాక్సిడెంట్లు లేకుంటే ప్రమాదాలు ఎన్నో ఉంటాయి. అన్ని కలిపి చూస్తే ఇప్పుడు ఆయుష్యే అంత పెరిగింది. కానీ అదే కాక ఎన్నో విధానాలు కూడా వాళ్ళకి అవకాశం పెరిగింది. వాళ్ళ భవిష్యత్తు, వాళ్లకు కష్టాలు, మేము పడ్డ కష్టాల కంటే తక్కువ ఉంటాయని అనుకుంటున్నాను.
0: ప్రధానమంత్రి గారు ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ప్రయారిటీ ఇస్తూ అన్ని వర్గాలు కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి కనిపించాలని అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ ప్రస్థానంలో కీలక విజయాల మీద మీ అభిప్రాయం ఏమిటండి?
1: ఆర్థికంగా చూస్తే మనము వీక్ ఇన్ ది ఫీబుల్ 11 నుంచి టాప్ 5, టాప్ 4 ఎకానమీ జపాన్, జర్మనీ దాటి దగ్గరకు వచ్చినాము. అదే కాక అదేమో పెద్ద సంఖ్యలు చూస్తే, కానీ అన్ని రంగాలల్లా ఇప్పుడు స్పేస్ అయినా కూడా, రైల్వేస్ అయినా కూడా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కూడా, అన్నిట్లో కూడా రైతులకు కిసాన్ కే ఆయే దుగ్నే కరింగే అన్నారు, అంటే 2 రెట్లు చేస్తామన్నారు. ఏ విధానంగా ఏ రంగాలను చూసినా పెరిగినాం. కానీ ఇవన్నీ సంఖ్యలు. నేను బాగానే తిరుగుతుంటాను, గ్రామీణ ప్రాంతాలను తిరుగుతుంటాను, పట్టణం కూడా తీసుకుంటాను. నాకు కనబడేది ఏంది, మీ అందరు కనబడేది ఏంది, 2014 ఎట్లుండే దేశము, ఇప్పుడు 2020, 2024, 2025, 2026 ఎట్లున్నది. ముఖ్యంగా నాకైతే ఎన్నో మర్చిపోతాం. మనం సమస్యలకు మంచి కనబడతాయి కానీ ఇప్పటి వరకు సాధించింది మనం మర్చిపోతాం. బయట దేశాల్లో ఇక్కడ వస్తే మనం పొద్దుగాల ఇండ్ల బాత్రూమ్ లేకుండే బయటికి పోయేటోళ్ళు. మేము తలంచుకోవాలి ఎవరైనా బయట దేశాల్లో, ఇండియాకి వస్తే మేము తలంచుకోవాలి. ఇంత డెవలప్ అయింది అంటారు ఐటీ రంగంలో, ఈ రంగంలో, ఫార్మా రంగంలో, ఇండ్ల స్పేస్ టెక్నాలజీ, మీకు బాత్రూమ్ లేక రోడ్ల మీద పోతుండ్రు తలంచుకో. నేను మొట్టమొదటి ఎంపీ ఉన్నప్పుడు, మహిళలకే కాదు అందరికీ, ఎంపీ ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్లో ఉంటుంది, అప్పుడు నేను బీజేపీ లేకుంటుంది. కానీ నాకు అన్నింటిలో ఎక్కువ ఇంప్రెస్ అయిన మోడీ గారు ప్రతి ఇంట్లో 10,000 రూపాయల బాత్రూమ్ కట్టిస్తా అంటే అది అన్నింటిలో ఇంప్రెస్ అయింది. కానీ కట్టించింది కేవలం బాత్రూమ్ కాదు, ఒక సమాజాన్ని మార్చిండ్రు, భాషను కూడా మార్చిండ్రు. అప్పుడే 2014లో ఎవరైనా ఇంటికి పోయి ఎక్కడ పోయిండు ఆయన అంటే బయటికి పోయిండు, చెంబట్కి పోయిండు. ఇప్పుడు మన తెలుగు భాషను మార్చిండు మోడీ గారు. ఇప్పుడు అడిగితే ఎక్కడ పోయిండు అంటే తను వాష్రూమ్ పోయిండు, బాత్రూమ్ పోయిండు అంటాడు. అన్నిట్ల పెద్ద నన్ను అడిగితే ఏకైక సాధన అంటది. కానీ అదే కాదు, 10 ఏళ్ల కింద బ్యాంక్ అకౌంట్ లేని, ఒక ఊరికి పోతే 5-6 మందికి పెద్ద భూమి ఉన్న భూస్వామికో లేకుంటే 2-3 భూమి ఉంటుంది వాళ్ళకు ఉంటుంది, లేకుంటే ఆడ సౌకారికి 5-6 బ్యాంక్ అకౌంట్లు ఉండేది. ఇంకెవరికన్నా ఉద్యోగం దొరికింది, వచ్చి బ్యాంక్ అకౌంట్ తెచ్చుకోవాలంటే మేము ష్యూరిటీ రాసిస్తే వాళ్ళకి దొరుకుతుంది. 5-10 బ్యాంక్ అకౌంట్లు ఉండేది ఊర్లో, ఇప్పుడు ప్రతి ఇంట్లో 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉండేవి. మర్చిపోయినా మనం 10 ఏళ్ల కింద బ్యాంక్ అకౌంట్ లేకుండే, 10 ఏళ్ల కింద బాత్రూమ్ లేకుండే, ఇటువంటివి అన్ని మర్చిపోయాను. ఎంత మార్పు అంటే అది ఊహించుకోలేని మార్పు 10 ఏళ్లలో అయింది. ఇటువంటివి చాలా బ్యాంక్ అకౌంట్లు, తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్. నేను ఐటీ రంగంలో ఉన్నా, నేను ఓన్లీ లాస్ట్ ఇయరే పేటిఎంలు, గూగుల్ పేలు, భీమ్లు ఇవన్నీ వాడుతున్నా. గానీ నాకంటే ముందు గ్రామీణ ప్రజలు, పెద్ద చదువుకోని ప్రజలు ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. కండ్లారా నాకు ఇంకోటి కనబడుతుంది ఏంటంటే, నేను 2014లో బానే మా ఎలక్షన్ సందర్భంగా ప్రతి ఊరు తిరిగిన. అంతకు ముందు మా రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఊరికి ఒక బోర్డు వేసి ఇచ్చిన, ధర్మసారము, చేవెళ్ళ మండల్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం అని అప్పుడు పెట్టించినాం. అప్పుడు ప్రతి ఊరు తిరిగినప్పుడు ఊర్లో 5-6 మోటార్ సైకిల్ ఉండేది 2013-14. కొన్ని పెద్ద ఊర్లో 10 మోటార్ సైకిల్ ఉండేది. అదే ఊర్లు ఇప్పుడు 600-700 మోటార్ సైకిల్, ప్రతి ఇంట్లో 2 మోటార్ సైకిల్ ఉన్నాయి. ఎన్నో ఊర్ల కార్లు లేకుండే ఎవరో ఒక కార్

0: ఉండే. ఇప్పుడు అదే ఊర్లలో 30 కార్లు 300 మోటార్ సైకిల్ ఉన్నాయి. ఇవి నా కళ్ళారా కనబడుతున్నాయి. అవును చెప్పుకోవచ్చు సంఖ్యలలో, ఎకానమీస్ చెప్తారు, వరల్డ్ 5th లార్జెస్ట్ ఎకానమీ, వరల్డ్ 4th లార్జెస్ట్ ఎకానమీ, అవన్నీ సంఖ్యలు ఉండొచ్చు, కానీ నా కళ్ళ ముంగట కనబడేటువంటి మనం భారతదేశము, భారతీయులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ధనవంతులు అయినారు ఈ 10 ఏళ్లలో.
1: దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హయాంలో జరిగిన అభివృద్ధి గురించి, సంస్కరణల గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా మాట్లాడుకునే పరిస్థితి ఇవ్వాలి. అయితే ఈ 12 ఏళ్ళు మన తెలంగాణకు సంబంధించి ఏ విధమైన అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారు? ముఖ్యం
0: తెలంగాణ నిజంగానే ధనిక రాష్ట్రం. ధనం ఎందుకు? మన దగ్గర గోల్డ్ మైన్స్ ఉన్నాయా, వజ్రాల మైన్స్ ఉన్నాయా, లేకుండా మన దగ్గర నీళ్లు సరిపో నీళ్ళుండి వాటర్ సోర్సెస్ ఉండి అన్ని వరి పొలాలు ఉన్నాయా? లేవు. అయినా కూడా ఎందుకంటే మన ప్రజలు డైవర్సిటీ ఉన్నది, అందరినీ అందరితోటి, ఇక్కడ హిందీ మాట్లాడతాం, ఉర్దూ మాట్లాడతాము, అన్ని యాసలు మాట్లాడతాం, అన్ని భాషలు మాట్లాడతాము. ఏ ప్రాంతమైన న్యూయార్క్ అనుకో, లండన్ అనుకో, ఆడ డైవర్సిటీ ఉంటుంది, ఇంజిన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఆ డైవర్సిటీ తెలంగాణ ఉన్నాయి, భారతీయులందరినీ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ధనిక రాష్ట్రం, అప్పుడు నిజాం జమానా అన్నిట్లో ధనిక దేశం ఉండేది. ఒక డాలర్ ఎనకట ఒక తెలంగాణ నిజాం జమానా రూపాయి $2.30 ఉండేది, అంత ధనిక. ఇక్కడ పవర్ ప్రాజెక్టులు ఏంది, మన హైదరాబాద్ లో పవర్ ప్రాజెక్టులు ఉండేది, రోడ్ ట్రాన్స్పోర్ట్లు RTC నిజాం జమానా సంద ఉండేది, గవర్నెన్స్ ఉండేది, ఎలక్ట్రిసిటీ ఊర్లకు ఎలక్ట్రిసిటీస్ వచ్చేది, వనపర్తి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఊర్లలో ఎలక్ట్రిసిటీ ఉండేది. తెలంగాణ వచ్చినాక నిజంగానే బాగుపడాలి, ఎందుకంటే ఇక్కడ నిధులు ఇక్కడనే ఉన్నాయి. ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అని అప్పుల పాల రాష్ట్రం అయింది. అప్పుడు ఆదుకుంది ఎవరు తెలంగాణను? కేవలము కేంద్ర ప్రభుత్వమే. మోడీ గారు ఉన్నా కూడా, కేసీఆర్ గారు ఉన్నా కూడా పైసలు ఇచ్చేది ఇక్కడనే. ఎన్నో విషయాలలో బీజేపీ రాష్ట్రాల కంటే ఎక్కువ ఇచ్చిండ్రు.
1: గతంలో కూడా ఇదే విషయం మీరు మీటింగ్స్ లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి అతను ప్రస్తావించారు. మీరు ఈ అంశంలో తెలంగాణకి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు?
0: డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే 2 ఇంజన్లు ఒకటే దిక్కువాలి. అంటే సెంట్రల్ లా ఇక్కడ ఒకటే పార్టీ ఉంటే 2 ఇంజన్లు ఒకటే దిక్కువతుంది. ఈ ఇంజన్ ఇటుగుంజా, ఆ ఇంజన్ అటుగుంజా అంటే ట్రైన్ ఎటు పోవాలి, అంతే కదా. కానీ కొన్ని కొన్ని విషయాలలో కేసీఆర్ గారైనా ఎక్కడనైతే మోడీ వైపు నేషన్ ఫస్ట్, దేశం ముందుకు తీసుకోవాలి, అదే వైపు పోతే కాదు నేను అది కాదు, నేను కాళేశ్వరం కడతా, దేశాన్ని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తా అంటే అది నడవదు. కొన్ని కొన్ని కేసీఆర్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, ఏ పార్టీ అయినా కూడా అదే దారిలో నడిస్తే, దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి దారిలో నడిస్తే అది నేను డబుల్ ఇంజిన్ సర్కారం. అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ ఉంటే అఫ్కోర్స్ 100% ఉంటుంది, కానీ అట్లీస్ట్ 80% ఉండాలి. మేము రైతుల కొరకు ఉన్నాము, మీరు రైతుల కొరకు ఉండాలి. మీరు అవసరం లేని వాగ్దానాలు చేసి తప్పుదారి పట్టిస్తే రైతులు రోడ్ల మీద పడతారు, అప్పుడు రక్షించేది కేవలము కేంద్రం నుంచి వచ్చేది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే వేరే పొలిటికల్ పార్టీ ఉండొచ్చు, కానీ అభివృద్ధి మాత్రం ఒకటే డైరెక్షన్ లో పోవాలి, అది డబుల్ ఇంజిన్ సర్కార్. అదైతే నిజంగానే రాష్ట్రం బాగుపడుతుంది.
1: గత 12 ఏళ్ళు రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు గణనీయమైన మార్పు వచ్చింది. తెలంగాణలో మీరు గమనించిన 3 పెద్ద మౌలిక వసతుల ప్రాజెక్టులు ఏమని అనుకుంటున్నారండి?
0: నేషనల్ హైవేస్ ఎన్నడ రానట్టు ఇప్పుడు వస్తున్నాయి. 60 ఏళ్ళలో ఎన్ని వచ్చినాయో ఈ 10 ఏళ్ళలో అంతకంటే ఎక్కువ మోడీ రాకముందు. ఇంకా సంఖ్యలు ఎన్నో ఉన్నాయి. 1,46,000 కిలోమీటర్లు హైవేలు వచ్చినాయి. 60% గ్రోత్ అంటే అంతకుముందు 40% 10 ఏళ్ళలో 60% అంటే 60 ఏళ్ళలో 40 కిలోమీటర్లు వస్తే ఇప్పుడు 60 కిలోమీటర్లు వచ్చింది. రైల్వేలలో ఎంత గ్రోత్ ఉందంటే ఊహించుకోని అంత గ్రోత్. 2014లో రైల్వే బడ్జెట్ అలొకేషన్ 258 కోట్లు ఉండే తెలంగాణ, ఇప్పుడు ఈ సంవత్సరము 5,454 కోట్లు, 10 కాదు 20 ఇంతలు పెరిగినట్టు. నాకు ప్రత్యేక సంతోషం, ఎన్నోసార్లు ఎన్నో అడిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ బ్రిడ్జ్లు, తర్వాత నాకు శంకర్పల్లి వరకు MMTSE ఎన్నో అడిగినాం, తర్వాత ఇక్కడ రైల్వే స్టాప్లు నాకు అడిగిన అన్ని కూడా ఇస్తున్నారు. MMTS కొన్ని రాష్ట్రము కేంద్రము అంటే రైల్వేస్ మినిస్ట్రీ కలిసి చేయాలి, దాంట్లో నిధులు 60% వాళ్ళు ఇస్తారు, 40% వీళ్ళు, కొన్ని ఇట్లా 50% MMTS కి 50% 50% అయితే వాళ్ళు తయారున్నారు. కానీ రాష్ట్రం దగ్గర నిధులు లేవు, పాత అయిన అప్పుల పాలు చేసిపోయిండు, కొత్త నీయగలు పడుతుంది కొనుక్కోండి, ముఖ్యంగా స్టాప్ లస్ వంటి టైం పడతాయి.
1: హైదరాబాద్ మెట్రో విస్తరణ, బెంగళూరు హైదరాబాద్ కారిడార్ వంటి పెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారు? ముఖ్యంగా స్థానిక ప్రజలకి ఉపాధి సదుపాయాల పరంగా ఎటువంటి మార్పు చోటు చేసుకుంటాను.
0: అదే కాక బుల్లెట్ ట్రైన్ రాబోతుంది అని మా సంతోషం. అది ఫస్ట్ 22 నిమిషాలలో వికారాబాద్ చేరుతుంది. ఇప్పుడు వికారాబాద్ వాళ్ళంటే 2 గంటల్లో గంటన్నర అంటే మనం హైదరాబాద్ నుంచి చిక్కినా అర్ధ గంట అవుతుంది. దానికంటే దబ్బున వికారాబాద్ పోయి రావచ్చు. అయితే అటువంటి అయితే చాలా మార్పులు వస్తాయండి. ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతం వికారాబాద్ ఉండుకుంటా ఇక్కడ స్కూల్కి పోవచ్చు, వాపస్ ఇంటికి పోవచ్చు, ఇక్కడ పని చేయవచ్చు, వాపస్ ఇంటికి, బిజినెస్ ఎక్కువ అవుతుంది.

0: అయితే ఎకానమీ పెరుగుతుంది. ఇక్కడ నుంచి బెంగళూరు కనెక్టివిటీ పెరుగుతుంది. 3 గంటలు 4 గంటల బెంగళూరు, 3 గంటలు 4 గంటల బాంబే, బుల్లెట్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ హబ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి చెన్నై అంటే హైదరాబాద్ మన హబ్ ఉంటుంది. దాంతో నిజంగానే విపరీతంగా పెరుగుతాయి. మీరు జపాన్ ని చూసి చైనా కాపీ కొడుతుంది, చైనా మించిపోయింది. ఇప్పుడు 2 దేశాల నుంచి ఫ్రాన్స్ అంతకంత ముందు ఉండేది. రైల్వే నెట్వర్క్ పెరిగితే నిజంగానే ఆర్థికంగా చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా పెరుగుడు అంటే ఏదో పంటలు వండిచ్చు ఇదే కాదు. ఆర్థికంగా అంటే స్పీడ్ ఆఫ్ ఎకానమీ. నేను నీతోటి బిజినెస్ చేస్తున్నా, నువ్వు నాతోటి, మన ఇద్దరు కలిసి వేరే వంతోటి ఎంత ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేస్తే అంత ఎకానమీ పెరుగుతుంది. సో స్పీడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది అండ్ ఈ కనెక్టివిటీ తోటి అన్ని పెరుగుతాయి. అండ్ ఇది కేవలము బెంగళూరు హైదరాబాద్ లేకుంటే హైదరాబాద్ ఢిల్లీయో చెన్నై అనుకోద్దు, మధ్యలో ఉన్నాయి కదా పట్టణాలు, అవి కనెక్ట్ అవుతుంది. వాటితో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. హైదరాబాద్ బాంబే అంటే ప్లేన్లో కూడా పోవచ్చు. అయితే ఆ పట్టణాలు ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లు అవి కూడా పెరుగుతాయి. అందుకే మొత్తం మీరు అన్నారు కరెక్ట్, కారిడార్ ఇది ఒక్కటి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కాదు, ఇక్కడ నుంచి అక్కడ వరకు పెరుగుతుంది ఎకానమీ.
1: క్లీన్నెస్ ఇస్ ద గాడ్లీనెస్ అనే స్ఫూర్తితో మహాత్మా గాంధీ గారు చెప్పిన విషయాన్ని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ భారత్ మిషన్ ని ప్రారంభించిన ప్రధానమంత్రి గారు, ఇలా హర్ ఘర్ జల్, ప్రతి ఇంటికి కూడా నీరు ఉండాలని, టాయిలెట్ల నిర్మాణం, ముఖ్యంగా ఇండివిజువల్ టాయిలెట్స్ విలేజెస్, ఈ స్కీమ్స్ తోని గ్రామాల రూపురేఖలను ఏ విధంగా మార్చాయని మనం చెప్పుకోవచ్చు.
0: అది అన్నిట్లో గొప్పది సాధించుండు, అసాధ్యమైంది. ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు వస్తే నేను ఈ రైల్స్ వేస్తాను, ఆ రోడ్లు వేస్తాను, ఈ డ్యాంలు, కానీ ఎవరన్నా నేను సమాజాన్ని మార్చుతాను చెప్పిండా? కానీ చెప్పకుంటేనే మొత్తం సమాజాన్ని మార్చిండు. బయటికి పోతున్నా చెంబట్కు పోతున్నా మర్చిపోయి, ఎక్కడ పోతున్నావు అంటే బాత్రూమ్ పోతున్నా, వాష్రూమ్ పోతున్నా. బయట విదేశాలు వస్తే తలంచుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఆత్మగౌరవంతో దాన్ని ఆర్థికంగా కూడా కన్వర్ట్ చేయవచ్చు. మనకు మన విలువ, మన చేతులతో తయారవుతున్న మన పని శ్రమతోటి పండించే మన విలువ పెరుగుతుంది, మన పని విలువ పెరుగుతుంది, మనము ప్రొడ్యూస్ చేసే వస్తువుల విలువ పెరుగుతుంది. ఎకనామిక్స్ పరంగా చూడాలంటే పర్చేస్ పవర్ ప్యారిటీ అంటారు. అంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకటుంటే చాలా తక్కువ ఉన్నది, డాలర్ లెక్కబడి తక్కువనా కూడా ఒక ఛాయ్ ఈడ 20 రూపాయలు ఉంటే ఆర్డర్ ఉంటుంది, $2 ఉంటుంది. అయితే పర్చేస్ ప్రైస్ ప్యారిటీ ఎంత కొనగలుగుతాము, ఆ కొనే వస్తువు విలువ ఎంత, ఆ పర్చేస్ ప్రైస్ ప్యారిటీ అండ్ రియల్ డాలర్ మధ్య తగ్గుతా ఉన్నది. ఏమన్నట్టు మన ప్రొడక్షన్ విలువ పెరుగుతున్నది. ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ సోషల్ చేంజ్, అవి ఎకానమీ దా ట్రాన్స్లేట్ అయితే. మీరు బాత్రూమ్ కలిగిన ఆత్మ గౌరవం పెరుగుతుంది, మన విలువ, మనం చేసే వస్తువుల విలువ కూడా పెరుగుతున్నది.
1: ఇంకా రైతుల సంక్షేమం గురించి ఎక్కువగా ఆలోచించి ప్రధానమంత్రి గారు, అలాగే పిఎం కిసాన్, అలాగే మహిళల గురించి ఉజ్వల యోజన, జల్ జీవన్ మిషన్ పథకాలు తీసుకొచ్చారు. ఇన్ స్పెసిఫిక్ తెలంగాణకు సంబంధించి మన తెలంగాణ అభివృద్ధి కోసం ఏ విధంగా దోహదపడాలని చెప్పుకోవచ్చు?
0: జల్ జీవన్ మిషన్ అయితే వాస్తవంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ భగీరథ చేసిండ్రు, మొత్తానికి మంచిదే. కానీ తప్పేందంటే మొత్తం మాకు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వద్దు అని అడిగనే అడగలేదు. అడిగితే 60% ఇచ్చేది. కానీ ఇది ఒకటే ఒక ఏకైక రాష్ట్రము, మొత్తము మన అప్పులతోటే చేసినాం. ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, మంచిదే. సో హర్ ఘర్ నీళ్లు ప్రతి ఇంటికి నల్లా ఇస్తామనేది మోడీ గారి పథకం, మంచిది. తెలంగాణకు ప్రత్యేకంగా లాభం ఎక్కువ కాలేదు, ఎందుకంటే మనం వాడుకోలేదు. వేరే తెలుగుల రాష్ట్రాలన్నీ, ఇప్పుడు కేరళలో ఉన్నది, కేరళ బీజేపీ ప్రభుత్వం కాదు అది, 60% నిధులు ఎవరికి ఇస్తున్నారు, కేంద్రం ఇస్తున్నది. కానీ వేరే ఇంటింటికి నీళ్లు, ఇంటింటికి నల్లా ఇడిచి పెట్టని వేరేవి. రైతుల విషయం పట్టించుకోండి, ప్రతి రైతుకు మనము కేంద్ర ప్రభుత్వము దాదాపు 120,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తున్నది. వాళ్ళు వాగ్దానం చేయకున్నా కూడా మన రైతుల పరిస్థితి చూసి మనకు వేరే రాష్ట్రాలకెంత ఎక్కువస్తున్నది. పోయిన ఏడాది దాదాపు 30,000 కోట్లు వరి కొనుగోలుకు. మోడీకి అవసరమా, దేశానికి అవసరమా? అవసరం లేదు. ఎందుకు అవసరం అంటే ఓన్లీ ఆ 5 రూపాయలు బియ్యం ఇస్తారు కదా, అది కొంటది కింత అవసరం లేదు. ఓన్లీ 10,000 కోట్లు సరిపోతాయి. అయినా బాధ్యత, మా బాధ్యత ఎంత, 10,000 కోట్లు. అది కూడా ఎక్కడి నుంచైనా కొనవచ్చు, తెలంగాణ నుంచి కొనది లేదు. తెలంగాణ రైతులు ఆదుకున్నారు, ప్రత్యేకంగా తెలంగాణ నుంచి 30,000 కోట్లు ఇచ్చుకుంటున్నారు. అట్లనే యూరియా, ఆ వరి ఎట్లా పెరుగుతుంది? యూరియా మీరు నమ్ముతారో నమ్మరో గానీ ఉత్తరప్రదేశ్ లో కూడా రైతులు, వాళ్ళకు కూడా యూరియా అవసరం కదా. వాళ్ళకంటే 2-3 ఇంతలు ఎక్కువ యూరియా మన రైతులకు ఇస్తున్నాం. మోడీ గారి అభివృద్ధి అంటే పార్టీలు చూడరు, ఏ వర్గం ఆ వర్గం చూడరు. ఇక్కడ దేశం మొత్తం తెలంగాణ బాగుపడితే, తమిళనాడు బాగుపడితే, కేరళ బాగుపడితే అది బీజేపీ ఉండని ఉండని దేశం బాగుపడుతుంది. లేకుంటే పక్షపాతం తోటి ఇయ్యరు. మాది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ సెంటర్లా, ఇక్కడ బీజేపీ ఉన్నానే ఇక్కడ ఇయ్యరు. అట్లా లేనే లేదు. ఎన్నోసార్లు మంత్రులు కూడా స్టాలిన్ కూడా అన్నారు, అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, విజయన్ వారు కూడా అన్నారు. సో ఎన్నో విషయాలలో మోడీ గారు పార్టీలు చూడరు, నేషన్ ఫస్ట్, అభివృద్ధి ఫస్ట్ అని చూస్తున్నారు.
1: గ్రామీణ తెలంగాణలో వ్యవసాయ రంగం ఇంకా అనేక సవాళ్లు ఎదురు.

0: ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే పిఎం కిసాన్, ఫసల్ బీమా యోజన వంటి కేంద్ర పథకాలు రైతు సంక్షేమానికి ఏ విధంగా దోహదపడుతున్నాయని అనుకోవచ్చు.
1: పిఎం కిసాన్ వస్తుందని అది చాలా మంచి పథకం. మోడీ గారి పథకం ఏంది, మీరు రైతున్నారు అనుకోండి, మీరు పెద్ద రైతున్నా ఇస్తాను, మీ ఒక్క ఎకరం పావెకరం రైతున్నా 6,000 ఇస్తాము, మీరు 10 ఎకరాలున్నా 6,000. అది నిజంగానే మంచి పథకము, అది తెలంగాణ మంచిగా అమలవుతున్నది. ఫసల్ బీమా యోజన కదా, అది మా తెలంగాణ అమలైతలేదు చక్కగా. ఎన్నో ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉన్నాయి, అవి హెల్త్ ఇన్సూరెన్స్, అవి అమలైతలేవు. ఎందుకంటే అందులో మన పాత్ర కొంచెం ఉంటుంది అన్నమాట, అంటే రాష్ట్ర పాత్ర. ప్రతి

0: దాంట్లో 60% కేంద్రం నుంచి వస్తుంది, కొన్ని దాంట్లో 100% ఈ కొనుగోలు దాంట్లో. ఎన్నో వాటిలలో వాళ్ళు 60% ఇచ్చినా మనం 40% పెట్టలేక చాతను కాక పైసలు లేక నిధులు లేక మనం ఇస్తలేము. అందుకే అవమానాలు అయితేలేవు.
1: కరోనా వచ్చిన సమయం నుంచి కూడా అందరికీ కూడా ఆహార భద్రత కల్పించాలి, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉండకూడదు, ఫుడ్ సెక్యూరిటీ కల్పించాలి. 83 కోట్ల మందికి కూడా ఉచిత రేషన్ ఇస్తున్నారు మోదీ ప్రభుత్వం. పేదల ఆహార భద్రతకు ఎలాంటి భరోసా ఇచ్చిందని మీరు అనుకుంటున్నారని?
0: ఇటువంటి భరోసా ఎప్పుడు కూడా లేకుండే. ఎన్నిటికో ఫికర్ ఉన్నా తిండి కొరకు ఫికర్ అయితే ఉండొద్దు, లేదు ఇప్పుడు తిండి కొరకు. కానీ తిండిలో కూడా మంచి న్యూట్రిషన్ ఉండాలి, ఉత్తా వరే కాదు, పప్పులు కూడా తినాలి, ప్రోటీన్స్ కూడా తినాలి, ధాన్యాలతో సహా. అయితే ప్రతిసారి మోడీ గారు చెప్తున్నారు, ఒకటేమో మంచి ఆరోగ్యం కొరకు, ఓ సైడ్ ఏమో ఆర్గానిక్ ప్రమోట్ చేస్తున్నారు, సాయిల్ హెల్త్ ప్రమోట్ చేస్తున్నారు, ఇంకోటి పప్పులు ఇవన్నీ ఎక్కువేమని చెప్తున్నారు. మనం మార్పు ఓన్లీ మీద కాదు, కింది వరకు రావాలి. అది కింది వరకు మార్పు వస్తలేదు. ప్రత్యేకం ఈ ఏడాది బాణాలు మంచిగా వాడదు, అప్పుడు కుసుమలేయండ్రి, కందులేయండ్రి, పప్పులేయండ్రి, సోయాబీన్ వేయండ్రి, వరి వేయకండ్రి, ఈ మెసేజ్ కూడా పోతున్నది. సంతోషం, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తుండ్రు, అటు మోడీ గారు అదే చెప్తుండ్రు. ఇక్కడ ఈ విషయంలో నిజంగానే డబుల్ ఇంజన్ అవుతుంది, కానీ అది కింది వరకు చేరాలి. ఎట్లయితే బాత్రూమ్ మీద పథకమే కాదు, కింది వరకు చేరింది, ఇది కూడా చేరాలి.
1: గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా అభివృద్ధి అనేది కనబడాలి. స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా వీటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇటువంటి పథకాల వల్ల మన తెలంగాణ యువత ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఇవాళ ఇచ్చే స్థాయికి మారుతున్నారని మనం చెప్పుకోవచ్చా అండి?
0: చెప్పుకోవచ్చండి. బిగినింగ్ తో ఎన్నో స్టార్ట్అప్లు వచ్చినాయి. ఆ స్టార్ట్అప్ ఏ విధానం వచ్చినట్టే ఈ గిగ్ వర్కర్స్, టాక్సీ డ్రైవర్స్, ఓలాస్, ఊబర్, తర్వాత ఇటువంటివి, ఇవి ఏంటంటే కొత్త బిజినెస్ కాదు, ఉన్న బిజినెస్ నే చిన్న చిన్న బిజినెస్ అన్ని అగ్లామరీ చేసో పెద్ద బిజినెస్. ఆ చిన్న చిన్న వాళ్ళు సొంతగా చేసుకోరాదు, ఆ ఓలాలను, ఆటరిక్షా డ్రైవర్ ఇలా పోలేదు. సో అవి దేశానికి కొంచెం వాడితోళ్లకు ఈజీ అయిపోయింది, కానీ దేశంలో పెద్ద ఆర్థికంగా పెంచలేదు, కొత్త కొత్త వస్తువులు తయారు చేయలేదు, కొత్త కొత్త సర్వీసెస్ ప్రొడక్ట్స్. కానీ ఈ నడుమ వస్తున్నాయి, కొత్త కొత్త వస్తువులు, ప్రోడక్ట్లు, మెషిన్లు, యంత్రాలు కనబడుతున్నారు. అండ్ కొన్ని అయితే ఇమీడియట్లీ మనకు ఆపరేషన్స్ ఇందు తర్వాత కనబడుతున్నాయి. ఎన్నో యంత్రాలు ప్రైవేట్ సెక్టర్ డిఫెన్స్ యంత్రాలు ఇక్కడ తయారవుతున్నాయి, ఇక్కడ టెక్నాలజీ, ఇక్కడ యువకులతోటి అవి ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నాయి. ప్రైవేట్ కంపెనీ, పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్, కళ్యాణి, భారత్ ఫోర్జెస్ ఉంటాయి, టాటాస్, ఎల్ఎన్టీ, ఇక్కడ మన హైదరాబాద్ లో ఎంటీఆర్ ఉన్నది, రాకెట్లు ఇవన్నీ తయారు చేస్తారు, అదే కాక ఎస్సీసీ, ఇవన్నీ కాక చిన్న చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. డ్రోన్లు తయారు చేస్తున్నారు, అవతల డ్రోన్లు కింద డిస్ట్రాయ్ ఎట్లా చేయాలి వాటిని కూడా తయారు చేస్తున్నారు. అవి ఆపరేషన్స్ ఇందులో కనబడ్డాయి. అదే కాక వేరే సోలార్ ఇన్నోవేషన్ అవుతున్నది, సోలార్ ప్యానెల్స్ వల్ల. సో అన్ని రంగాలలో నిజంగానే దేశానికి ఆర్థికంగా బలంగా అయ్యేటట్టు, ఇండిపెండెంట్ అన్ని ఎక్స్పోర్ట్ మీద, ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉండకుండా, అదే కాకుండా ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నాయి ఇక్కడ నుంచి తయారైనవి. అది ఆత్మ నిర్భర్ భారత్ కానీ ఆ స్టార్ట్అప్ స్టాండప్ ఇండియాలో మొదలేమో అటువంటి బిజినెస్ ఉండేది, ఏదో ఫుడ్ సర్వీసెస్ ఇది అది, అది కొత్తగా ఏం కాదు, దేశానికి కొంచెం కన్వీనియంట్ ఉండే. కానీ ఇప్పుడు నిజంగానే కొత్త సర్వీసెస్, కొత్త ప్రోడక్ట్స్ ఇక్కడ తయారై వేరే దేశాలకు కూడా పోతున్నాయి. దాదాపు యూనికార్న్స్ అంటారు, అంటే స్టార్ట్అప్ ఏదో కోటి 2 కోట్లతోటి $1 బిలియన్ అంటే 8,000 కోట్ల వాల్యుయేషన్ పెరిగినాయి. ఐ థింక్ మొత్తం ప్రపంచం సెకండ్ హైయెస్ట్ ఇండియాలో అమెరికా తర్వాత. ఇప్పుడు చైనా కంటే మించిన అలా యూనికార్న్స్, చైనా ఒకప్పుడు వాళ్ళు ఉండే, అయితే యూనికార్న్స్ కోటి 2 కోట్లతోటి మొదలుపెట్టి బిజినెస్ 8,000 కోట్ల దాటిపోయినాయి వాల్యుయేషన్. అట్లా ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి, ఇన్నోవేషన్ కంటిన్యూస్ అవుతుంది. అప్పుడు ఆపరేషన్ సింధూర్ వల్ల డిఫెన్స్ సెక్టర్ లా ఇన్నోవేషన్స్ చాలా ఫోకస్ అయినాయి. ఇప్పుడు ఇరాన్ ఇరాక్ వల్ల ఎన్నో ఇన్నోవేషన్స్ ఫ్యూయల్ సెక్టర్ ల ఎల్పిజీలా, కుకింగ్ గ్యాస్ ల, సోలార్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ స్టవ్స్ ల ఇన్నోవేషన్ అవుతున్నాయి. మనం సెల్ఫ్ డిపెండెన్స్, రెన్యూవబుల్ ఎనర్జీల చాలా అవుతున్నాయి.
1: అలాగే రోజ్గార్ మేళా, ఎందుకంటే యువతకి ఇవాళ ఎంప్లాయ్మెంట్ గగనం అని అనుకునే పరిస్థితుల్లోనే నరేంద్ర మోదీ గారు రోజ్గార్ మేళా ద్వారా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా యువతకు అందిస్తున్నారు. తద్వారా తెలంగాణ యువతలో ఎటువంటి ఆశాభావాన్ని మీరు చూస్తున్నారు?
0: ఉద్యోగాలు ముఖ్యమండి, ప్రత్యేకంగా యువకులకు. మనం ధనవంతులు అవుతున్నాం, నేను చెప్పినట్టు ఊర్లో ప్రతి ఇంటికి 1 or 2 మోటార్ సైకిల్స్ ఉన్నాయి. మన డెఫినేషన్ ఏంది, పేదరికం అంటే పవర్టీ డెఫినేషన్ మారింది. వెనకట వేసుకుంటేందుకు 2 గుడ్డలు లేకుంటే పేదోడు, ఇప్పుడు నాకు మోటార్ సైకిల్ లేకుంటే నేను పేదోడిని, ఆ డెఫినేషన్ మారింది. అయితే ఆశయాలు కూడా ఎక్కువైతుంటాయి, ఆస్పిరేషన్స్ ఎక్కువైతుంటాయి. అండ్ అవి ఎట్లా తీర్పాలే, మంచి ఉద్యోగం ఉండాలి లేకుంటే మంచి బిజినెస్ ఉండాలి. నేను మొన్న చెప్పులకే పైసలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పులు ఉన్నాయి కానీ మంచి స్నీకర్ బూట్లు లేవు, అది పేదరికం. అయితే ఆశయాలు ఎప్పుడు పెరుగుతుంటే పెరగాలి కూడా. ప్రభుత్వాల ఛాలెంజెస్ అది, ఏదో తిండికి ఇంత కూడు లేకుంటే ఉంటుంది కింద గూడ్చే లేకుంటే వేసుకుంటుంది కింద గుడ్డలే కాక ఆస్పిరేషన్ పెరుగుతుంది. దీని ఛాలెంజెస్, మెయిన్ ఛాలెంజెస్

0: ప్రభుత్వానికి అదే ఉంటుంది. ఇదే కాదు, మాకంటే ఆర్థికంగా పెరిగిన దేశానికి అదే ఛాలెంజ్, మాకంటే పెరిగిన దేశానికి అదే ఛాలెంజ్. ఈ పరిస్థితి అన్నింటిలో పెద్ద ఛాలెంజ్. దాని దేనితో వస్తుంది? బిజినెస్ అవకాశాలు, ఉద్యోగాలతో. కానీ ఈ టెక్నాలజికల్ మార్పులు ఎంతో ప్రపంచ వ్యాప్తంగా అవుతున్నాయి, రెండు మూడు. అయితే ఆర్థికంగా మనం పెరుగుతున్నాం, కానీ ఉద్యోగాలు తక్కువైతున్నాయి. ఫ్యాక్టరీలలో ఆటోమేషన్ పెరుగుతున్నది. 10 మంది కలిసి కార్లు, స్క్రూలు, బోల్ట్లు, నట్లు పెట్టేటోళ్ళు రోబోటిక్స్ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది. తర్వాత మన కన్స్ట్రక్షన్ లా మేస్త్రీలు ఒక్కొక్క ఇటుక పెట్టేది ఇప్పుడు కాంక్రీట్ వస్తున్నారు. తర్వాత మన అవసరాలు కూడా తగ్గుతున్నాయి. ఇప్పుడు స్టీల్ ఉన్నది, స్టీల్ అవసరం కూడా ఓదికి పెరుగుతుందో ఓదికి తగ్గుతున్నది. ఎందుకంటే రీసైక్లింగ్ మొదలైతుంది. బయట ఉన్న స్టీల్ ను దాన్నే కరగబెట్టి మళ్ళా రీసైక్లింగ్, ప్లాస్టిక్ పెట్రోల్ తో తయారు చేస్తారు, ఇప్పుడు ప్లాస్టిక్ రీసైకిల్ అవుతుంది. సో ఎన్నో రంగాలలో, మైనింగ్ రంగాలలో, ఆటోమొబైల్, ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్స్ ఒకసారి కార్ తయారు చేస్తే 30 ఏళ్ళు ఉంటుంది. అందులో మూవింగ్ పార్ట్స్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ. కార్ తయారు చేయట్ల రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, అన్ని రంగాలలో ఉద్యోగాలు తక్కువైతున్నాయి. ఒకటి కొన్ని రంగాలలో తక్కువైతే లేవు, ఫుడ్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, హాస్పిటల్ ఇప్పుడు అది కూడా మూలత తక్కువైతే. ఇటువంటి పరిస్థితుల్లో ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగాలు తక్కువ. అయినా కూడా మోడీ గారి దృష్టి ఏంటంటే యూత్ ను ఆక్యుపై చేయాలి, అంటే గెయిన్ఫుల్లీ ఆక్యుపైడ్ ఉండాలి. ఆర్థికంగా నాకు తిండి లేక నేను సస్తలేను, బట్టలు లేక నేను చలి పెడతలేదు, ఇదే ఎండగొడతలేదు. అయితే ఇది మోడీ గారి ఛాలెంజ్. అందుకే ప్రత్యేక దృష్టి పెట్టి రోజ్గార్ యోజన అని పెడుతుండ్రు. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటాయో అక్కడ అవకాశాలు ప్రతి రాష్ట్రానికి అందించాలని రోజ్గార్ యోగా. అది చాలా సక్సెస్ అవుతున్నది. కానీ ఒకది కట్ చేసుకుంటే ఇంకో దిక్కు, మీరు బిజినెస్ లు పెట్టండి, ఇప్పటి వరకు దాదాపు 17 కోట్ల MSME ఉన్నాయి. మనుషులు కాదు, MSME అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెరిగినాయి. అండ్ మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళ ఛాలెంజెస్ ఉంటాయి, అంత మంచిగా ఉండదు. ఓదికు ట్యాక్సెస్, ఓదికు కరెంట్ బిల్లు, ఓదికు అమ్మితే మనకు ఇమీడియట్లీ పైసలు రావు, క్రెడిట్ ప్లాన్, బ్యాంకులు అన్ని ఉంటాయి. కానీ ఛాలెంజెస్ ఉంటేనే జీవితం అండి.
1: మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నేరుగా ప్రజలతో మాట్లాడడం, సమాజంలో ఉన్న వివిధ సామాజిక అంశాలని ఆయన మాట్లాడుతూ పాలనలోని సమాజంలోని కూడా ఆయన స్పీచెస్ మన్ కీ బాత్ ద్వారా ఎటువంటి మార్పులు నాంది పలికిందని మీరు
0: చాలా మంది ఇన్స్పైర్ చేస్తామండి. నాకెన్నో తెలివైంది, నేను తెలుసుకున్నా. మన దేశం గురించి నేను తెలుసుకున్నా. అస్సాం లో ఏమైతుంది, అస్సాం లో మంచి పనులు ఏమైతుంది, ఎవరు చేస్తున్నారు, అంటే ప్రభుత్వాలు కాదు, రాజకీయ నాయకులు కాదు, ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి, ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు. చిన్న చిన్న వస్తువులను తీసుకొని దేశవ్యాప్తం కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది అంటూ చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా చూపెట్టేది. అది చూసి మనం ఇన్స్పైర్ అయితే మనం ఇక్కడ ఏమో చేయవచ్చు. యువకులకు ఎన్నో సమస్యలు ఉంటాయి, అంటే ఇవి ప్రభుత్వం చేసేది కాదు, వాళ్లకు ఎంకరేజ్మెంట్, ఎగ్జామ్ కి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇటువంటివి నిజంగానే వారు ఏం మంచిగుందా వారికి. అఫ్ కోర్స్ చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి పోయినరు, అయితే వాళ్ళకి ఎక్స్పోజర్ బాగుంది సమాజం ఉన్న సమస్యల గురించి. అందుకే భవిష్యత్ ఇటువంటి సబ్జెక్ట్స్ వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడతారు. ఎగ్జామ్ ముందు టెన్షన్ ఉంటది పిల్లలకు, అయితే రిజల్ట్స్ వచ్చినాక టెన్షన్ ఉంటది. వాళ్ళని ఎట్లా ఓదార్చాలి, వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలి. అది కాల నుంచి ఎక్కడో ఎవడో హిమాలయాస్ నుంచి అందరు మన దేశం ఇంకో సమస్య ఇంకా ఉందండి, బాత్రూమ్ సమస్య ఉంది, ఇంకా మన దేశంలో కొంతమంది చెత్త చేస్తారు, అంత చెత్త చేస్తారు. అయితే ఇటువంటి ఒక వ్యక్తి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఇక వార్తల వివరాలు. కీలక రంగాలలో భారత్ ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి జయశంకర్, ఇండోనేషియా తరపున విదేశాంగ మంత్రి సుగియోను హాజరయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, నాలుగేళ్ల విరామం తర్వాత ఇరు దేశాల మధ్య సంయుక్త కమిషన్ సమావేశమైందని చెప్పారు. ఈ మధ్యకాలంలో ద్వైపాక్షిక సంబంధాలలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. రక్షణ, భద్రత, సముద్రయానం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఔషధాలు, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం

0: వంటి అంశాలపై ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనోతో కీలకమైన చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడిస్తూ,
1: That has certainly imparted fresh momentum to our comprehensive strategic partnership. Today, I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation. So I look forward to proceeding on the agreed agenda and I would request you for your opening remarks.
0: దేశంలో గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర 29 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలో మాత్రం తక్కువ ధరలకే వంట గ్యాస్ సరఫరా అవుతోందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర అభివృద్ధి చెందిన దేశాలలో కంటే తక్కువగా ఉందని పేర్కొంది. అదే సమయంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సంవత్సరానికి 4 సిలిండర్లకు ఒక్కో సిలిండర్పై 300 రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాకు అంతరాయంతో పాటు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే గ్యాస్ సరఫరాను కఠినతరం చేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఎల్పీజీ ధర 14.2 కేజీల సిలిండర్ సరఫరా ఖర్చు 1600 రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయినప్పటికీ వంట గ్యాస్ సిలిండర్ ధరను 942 రూపాయలకే స్థిరీకరించామని పేర్కొంది. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ముంబైలోని దహిసర్లో హెచ్యుఎల్ సువిధ పారిశుద్ధ్య సదుపాయాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరుగుదొడ్లను గౌరవ గృహాలుగా అభివర్ణించారు. దేశాభివృద్ధి ప్రయాణంలో అవి కీలక పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ప్రతి మురికివాడను పునరాభివృద్ధి ద్వారా సరైన భవనాలుగా మార్చి నివాసితులకు మెరుగైన వాతావరణాన్ని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: పూరే సువిధ కేంద్ర కే కల్పనకి ఇస్కో అచ్చి తరీకే సే తయారు కర్నే కా డిజైన్ కియా ఔర్ ఫిర్ పూరా పైసా లగాయా ఇస్ సువిధ మే ఏక్ తో రోడ్ కే ఊపర్ హై తో తక్లీఫ్ హోనే కి సంభావనా కమ్ హై ఫిర్ భీ పూరే సమయ సెక్యూరిటీ గార్డ్ రహేగా. साथ ही साथ हमने तो मांगा था सिर्फ शौचालय, सोलर पैनल से खर्चा कम होगा, बिजली का खपत भी कम होगी, पानी की खपत कम हो उसके लिए उन्होंने पानी को शुद्ध करने का जो प्लांट होता है.
0: దేశ ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ప్రతి ఒక్కరూ శరీర దారుఢ్యం విషయంలో అవగాహన కలిగి ఉండాలని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంలో సహకరించాలని ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం పోస్టులో ఆయన ఆకాంక్షించారు. మెరుగైన ఆరోగ్యం కోసం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని ప్రజలు స్వీకరించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సాఫ్ మహిళా ఛాంపియన్షిప్ 2026ను గెలుచుకున్న భారత్ మహిళా ఫుట్బాల్ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ అంతటా జట్టు అద్భుతంగా రాణించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఫుట్బాల్ ఆటపై ఆసక్తి కలిగిన యువతను ఈ విజయం ప్రోత్సహిస్తుందని అన్నారు. జట్టు తదుపరి ప్రయత్నాలకు కూడా నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సైక్లింగ్ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. సైక్లింగ్ అనేది మొత్తం పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుతుందని, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సరైన పరిష్కారం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 77వ ఎడిషన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ సైక్లింగ్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. శరీర దారుఢ్యం కోసం సైక్లింగ్ అవసరమని చెప్పారు. దేశ ప్రజలంతా ఫిట్ ఇండియా లక్ష్యాన్ని స్వీకరించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. రాజౌరి జిల్లాలో ఆపరేషనల్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్ భీరేశ్వర్ గోస్వామికి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు నివాళులర్పించారు. జమ్మూలోని వాయుసేన కేంద్రంలో ఆయన భౌతికకాయాన్ని

0: అతనికి సైనిక లాంఛనాలతో పుష్పగుచ్చం సమర్పించారు. నిన్న సాయంత్రం గంభీర్ మొఘల్ ప్రాంతంలోని డోరిమాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా లోతైన లోయలో జారిపడి లెఫ్టినెంట్ గోస్వామి మరణించారు. రాజౌరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో దాగి ఉన్నారని భావిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదుల జాడను కనుక్కునేందుకు చేపట్టిన ఆపరేషన్ షేరువారిలో లెఫ్టినెంట్ గోస్వామి పాల్గొన్నారు. నైరుతి రుతుపవనాల విస్తరణతో రాబోయే 2-3 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD అంచనా వేసింది. రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులున్నాయని IMD పేర్కొంది. రేపు తీరప్రాంత కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కింలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త డాక్టర్ సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
1: then isolated heavy to very heavy rainfall, that is 7 to 25 cm rainfall very likely over Kerala, Karnataka, Tamil Nadu and northeast India during next 7 days, with isolated extremely heavy rainfall also likely over Karnataka during 8 to 9 June. Now we'll see the observed weather during past 24 hours. Very heavy rainfall, that is 12 to 20 cm, has been recorded at isolated places over Kerala. Also hailstorm is reported from one or two places from Odisha, and heat wave conditions prevailed at isolated pockets over coastal Andhra Pradesh.
0: రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నాగ్పూర్లో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతంలో 92% నమోదవుతోందని అంచనా ఉందని అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల మరాఠ్వాడ, పశ్చిమ విదర్భ, ఉత్తర మహారాష్ట, ఇతర కరువు పీడిత ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. వారికి ఎప్పటికప్పుడు తగిన సూచనలు జారీ చేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2026 అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సన్నాహక కార్యక్రమాలను 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనుంది. జూన్ 21న అమరావతిలో జరిగే భారీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సాగే యోగా సన్నాహక వేడుకల్లో వేలాది మంది పాల్గొని సామూహికంగా యోగా చేయనున్నారు. దీని ద్వారా ప్రజలలో విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, యోగా వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా కోటి మంది ప్రజలకు యోగా కార్యకలాపాలను చేరవేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కీలక రంగాలలో భారత్, ఇండోనేషియా దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉద్ఘాటించారు. మురికివాడల నివాసితులకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో తక్కువ ధరకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహార పొలవాట్లను అలవర్చుకోవాలని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా కోరారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం ఘంటసాల పిసూసిల గానం విన్నాం. సాహిత్యం పింగళి, సంగీతం పెండ్యాల. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఆదిన్ శ్రీ సతీ నాటిక. రచన శ్రీ సోమంచి రామం. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. వినండి ఆదిన్ సతీ నాటిక.
1: ఆదిన్ శ్రీ సతీ నాటిక. రచన శ్రీ సోమంచి రామం. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. వినండి ఆదిన్ శ్రీ సతీ నాటిక.
2: అదిగో జగన్నాథం మాస్టారింటి ముందు ఆటో వచ్చి ఆగింది. అందులోంచి బ్రీఫ్ కేసుతో దిగుతున్న అమ్మాయి పేరే అనసూయ. మాస్టారి ముగ్గురు కూతుళ్లలో మూడోది. ఎందుకనో రొసరొసలాడుతూ కోపంగా లోపలికి వస్తోంది. చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ తల్లి వర్ధనమ్మ కూతురుకెదిరెళ్ళింది.
3: ఏమ్మా అనసూయ, ఇదేనా రావడం? ఆ పెట్టిలా ఇవ్వు, నేను పట్టుకుంటాను.
4: అక్కర్లేదు,
3: పోన్లే లోపలికి రా. ఒక్కతివే వచ్చావు, అనుకోకుండా బయలుదేరావా?
4: ఏ రాకూడదా? నా పుట్టింటికి నేను రావడానికి కూడా పర్మిషన్ తీసుకుని రావాలా?
3: అదేం మాటే, పర్మిషన్ అని ఎవరన్నారు ఇప్పుడు? సరే లోపలికి నడు.
5: ఎవరే వచ్చింది? అనసూయేనా?
3: అవునండి.
5: ఏది?
3: అదిగో ఆ గదిలోకి వెళ్ళింది.
5: అలాగా? ఏమ్మా అంతా కులాసాయేనా?
4: ఆ
5: ఇదిగో వర్ధనం, నేను బడికెడుతున్నా, అమ్మాయి బడలికి తీరాక ఫోన్ చేయండి.
3: అలాగే.
5: అమ్మా అను, వస్తానమ్మా, బడికి టైం అవుతోంది.
4: అలాగే అలాగే.
3: రా అమ్మా అనసూయ, లేచావా? రా భోంచేద్దు గాని. ఇదిగో ఈ కంచం పెట్టుకో, నీకిష్టమని బెండకాయ వేపుడు చేశాను. ఉండు ఉండు, ఒట్టన్నం తింటావే, నెయ్యి వేయిని. ఏ అమ్మా అనసూయ, పిల్లల్ని కూడా తీసుకుని రాలే.

0: లేకపోయావా? 4 రోజులు
1: ఇక వాళ్ళు ఒక్కళ్ళే తరువాయి. నా మీద ఇంత ప్రేమ అభిమానాలు పొంగిపోతున్నాయి, ఇక వాళ్ళ మీద కూడా?
0: అదేం మాటే అలా అంటావు? బిడ్డల మీద ఏ తల్లికి ప్రేమ ఉండదే.
1: ఉండకే ఉంటుంది. అందరి మాట ఎలా ఉన్నా నేనంటే మాత్రం నీకు ఎక్కళ్ళని ప్రేమ కదూ. కాస్త ఆ గోంగూర పచ్చడి ఇలా పడే.
0: ఏమోనమ్మా, నీ ధోరణి నాకేం అర్థం కావటం లేదు. ఒక్కతివి వచ్చేవేంటే అని అడిగితే తప్పు, పిల్లల్ని తీసుకుని రాలేదేమిటే అని అడిగినా తప్పే. అయినా నీకిప్పుడేం లోటు చేస్తున్నాననే అలా విసుక్కుంటున్నావు?
1: నాకేం తక్కువ చేస్తున్నావో నీకు తెలియదా?
0: నాకేం తెలుసు. ఉండు, పచ్చట్లోకి ఉల్లిపాయ తరిగి తెస్తున్నాను. అయినా ఏం తక్కువ చేస్తున్నానో చెప్పరాదు?
1: అది నానోడితోనే చెప్పించాలా? సరే, అలాగే. ఎలాగూ నానోరు బయటపడింది కదా, నేనే చెప్తాను. నిజం చెప్పు, అందరితో సమానంగా చూస్తున్నావా నన్ను?
0: అదేం మాటే, సమానంగా చూడక.
1: అదేం కాదు, నేనంటే నీకు అసలు ప్రేమే లేదు. నిజం చెప్పు, ఉంటే ఏనాడైనా నా కోసం ఓ పచ్చళ్ళు కానీ పప్పులు కానీ ఒడియాలు కానీ ఎప్పుడైనా పంపించిన పాపాన్ని పోయావా? ఎంతసేపు ఆయన కాడికి పెద్దక్కకు పంపడమే సరిపోతుందాయే. నీకు అదంటేగా ముద్దల కూతురు ఏ మాట్లాడవే.
0: నువ్వు అలా అంటుంటే నేనింకేం మాట్లాడను.
1: అవును, ఏం మాట్లాడతావు? నేనన్నది నిజం కాకపోతేగా అను, మీ అమ్మకు మీ పెద్దక్కయ్య మీద ఉన్నంత ప్రేమ ఇంకెవాళ్ళ మీద లేదోయ్ అని ఎన్నోసార్లు ఆయన అంటున్నా పిచ్చి మాలోకాన్ని. ఆయన తప్పు బట్టి ఛ అదేం లేదండి అంటూ కొట్టి పారేసేదాన్ని. ఇప్పుడు ఇదంతా అర్థమవుతోంది.
0: అమ్మా అనసూయ, నువ్విన్నాను, నేనేం బాధపడను. కాని ఒక్కటి మాత్రం నిజం తల్లి, ఏ తల్లికైనా బిడ్డలందరూ సమానమే. కాని సమయం సందర్భం బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క బిడ్డపై ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. మనిషికి శరీర అవయవాలన్నీ ముఖ్యమే, కాని ఏ కాలికైనా గాయమైతే ఆ కాలి గురించే ఎక్కువ శ్రద్ధ జాగ్రత్త అవసరం అవుతుంది. అవునా? అంత మాత్రాన తక్కిన అవయవాల్ని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుందా అమ్మా?
1: సమర్థించుకోవటానికి నువ్వెన్నైనా చెప్పొచ్చు, అయినా అక్కయ్యకు ప్రతి నెలా డబ్బు పప్పులు పచ్చళ్ళు పంపుతున్నావా లేదా?
0: అవును, నిజమే. అయితే అలా పంపడానికి దారితీసిన పరిస్థితులు ఎంత దారుణమైనవో ఒక్కసారి ఆలోచించు అనసూయ. పులుసు పోస్తానుండు, కలుపుకో.
1: ఏమిటి ఆలోచించేది? అలా పంపుతుంటే ఎవరైనా తేరగా కూర్చుని హాయిగా కాలక్షేపం చేస్తారు.
0: వద్దమ్మా వద్దు, నువ్వలా ఊహించుకుని భ్రమపడకమ్మా. అక్కయ్య సంసార పరిస్థితి అంతా తెలిసి కూడా నువ్విలా అంటున్నావంటే?
1: అవును, తెలిసే అంటున్నాను. నువ్విలా పంపిస్తుంటే ఆయన గారు ఎవరు దాన్ని మొగుడు గారు హాయిగా పీకల దాకా తాగి జల్సాగా జూదాలాడుతూ జీతం డబ్బులు తగలేస్తున్నాడు. అందుకోసమేగా నువ్వు పంపేది?
0: కాదమ్మా కాదు, అంత మా కర్మ ఏం చెప్పమంటావు. దాని బతుకు అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. అప్పట్లో నాన్నగారి జీతం చాలా తక్కువ, అందుకే తక్కువ కట్నంతో వచ్చిన సంబంధం కదా అని ముందు వెనకలు ఆలోచించకుండా పెళ్లి చేసేసాం. కానీ దాని తలరాత ఇలా అవుతుందని ఊహించలేకపోయామమ్మ.
1: ఏమైతేనే ఈ రవాణాలు సాగుతూనే ఉన్నాయిగా.
0: అనసూయ, నువ్వు అనుకుంటున్నట్టుగా అక్కయ్య హాయిగా సుఖంగా బతకడం లేదమ్మా. అవమానంతో సగం చచ్చిపోయి పిల్లలకు మాత్రం పట్టెడు అన్నం పెట్టి తాను పస్తులుంటుంది. కన్న పిల్లల కోసం అభిమానాన్ని చంపుకుని ఈ అమ్మ పంపిస్తున్న వాటిని కాదనలేక తీసుకుంటుందమ్మా. అందుకనే
1: పంపుతున్నానంటావు. అంతేగా, ఒక్కసారన్నా నాకు కూడా పంపించాలనే ఆలోచన నీకు రాలేదు కదూ?
0: అమ్మా అనసూయ, అంత మాట అనకమ్మా. నీకు పంపకూడదని కానీ పెట్టకూడదని కానీ నా మనసులో లేదు. కానీ కానీ ఒక్కసారి ఆలోచించు, నీకేం లోటని. భగవంతుని దయవల్ల నీ పెళ్లి వేళకి నాన్నగారి జీతాలు పెరిగాయి. నీ అదృష్టం బాగుండి మంచి సంబంధం దొరికింది. చిలక గోరింకల్లా ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
1: అంటే నాకేం లోటు లేదని చెప్పి నా మొహానికేం పెట్టక్కర్లేదంటారా? అసలు నా మీద నీకు ప్రేమ ఉంటేగా?
0: అలా ఎప్పుడూ అనుకోకమ్మా. నువ్వంటే నాకు ప్రేమ లేదనుకోవడం పొరపాటు. అదృష్టం కొద్దీ సుఖంగా సంసారం చేసుకుంటున్న బిడ్డను చూస్తే ఆనందంతో తల్లి ఎంత పొంగిపోతుందో, దురదృష్టం కొద్దీ సంసారం గడుపుకోలేని బిడ్డను చూస్తే అంత దుఃఖంతోనూ ఆ తల్లి కృంగిపోతుందమ్మా. అయినా అయినా ఆ ఇద్దరు బిడ్డలు ఆ తల్లికి రెండు కళ్ళు. ఆ రెండు కళ్ళల్లోంచి నీళ్లు కారతాయి. ఒక కంట్లోంచి వచ్చేవి ఆనంద బాష్పాలైతే ఇంకో కంట్లోంచి వచ్చేవి దుఃఖాశ్రువులు. అంతేనమ్మా అంతే.
1: పోలే, ఈ మాత్రం

0: ఇంతరాధాంతం చెయ్యక్కర్లేదు. అయినా నువ్వు నాకేం పెట్టక్కర్లేదు, నేనేం గతిలేక రాలేదు. అమ్మ దగ్గర నుంచి ఏదైనా తెచ్చుకోవాలనుకుంటుంది ఆడపిల్లకు.
1: మంచి మాట అన్నావమ్మా, ఆవేశంలోనైనా అసలు విషయం చెప్పావు. అదేనమ్మా నాకు కావాల్సింది. అక్కకు పట్టిన దుర్గతి నీకు కానీ మరి ఏ పిల్లకు కానీ పట్టకూడదని ప్రతి నిత్యం 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నానమ్మా. ఈ పప్పులు ఉప్పులు కన్నా నిత్యం మనసారా ఈ అమ్మ అందించే ఆశీస్సులే నీకు గొప్పవమ్మా. అయినా ఇది నీ పుట్టిల్లు, నీకేం కావాలన్నా తీసుకెళ్లే స్వేచ్ఛ నీకెప్పుడు ఉందమ్మా.
0: నాకేం అక్కర్లేదు, ఏం కావాలన్నా అన్నీ ఆయనే అమర్చి పెడతారు. అయినా నా మీద నీకు ప్రేమ లేదనే నా బాధ.
1: పిచ్చి పిల్ల, అక్కయ్య మీద ఇప్పుడు చూపిస్తున్నదంతా ప్రేమేనని భ్రమపడుతున్నావు కదూ. కాదమ్మా, అది ప్రేమ కాదు, జాలి, సానుభూతి. కష్టాల్లో కుమిలిపోతున్న వారి పట్ల జాలి చూపటం మనిషి కనీస ధర్మం. అందులోనూ స్వంత బిడ్డలైతే ఇక వేరే చెప్పాలా? ఇప్పుడు నేను చేస్తున్నది అదే. అయినా ఒకళ్ళ దగ్గర నుంచి ఆశించి తీసుకునే హీనస్థితికి దిగజారకుండా ఉండాలనేనమ్మా మనం ఎప్పుడు కోరుకోవాలి. అంతకన్నా జీవితంలో మరేమీ సాధించక్కర్లేదు. అలాంటి దౌర్భాగ్యస్థితి కలగాలని కలలో కూడా ఊహించొద్దమ్మా అనసూయా, ఊహించొద్దు.
0: అమ్మా
1: అవునమ్మా, దేవుడు ఇలాగే నిన్ను చల్లగా చూడాలని ఆశీర్వదిస్తున్నాను. అరే అనసూయ, ఆ కాస్తన్నం కూడా కలిపేసుకో, నీకిష్టమైన గడ్డ పెరుగుంది.
2: అలా ఆప్యాయంగా ఆ అమ్మ వడ్డించిన కమ్మని తీయని గడ్డ పెరుగు కలుపుకొని 2 ముద్దలు తినేసరికి అనసూయకు తల్లి మాటల్లో ఏదో అమ్మదనం, కమ్మదనం, తీయదనం ఉన్నట్లు అనిపించసాగింది. అన్యమనస్కంగానే భోజనం ముగించి గదిలోకెళ్ళి ఆలోచిస్తూ పడుకుంది. ఎప్పుడు నిద్రపట్టిందో ఒళ్ళు తెలియని నిద్రపోయింది.
3: వర్ధనం, అదేమిటి అమ్మా ఇంకా లేవనే లేదా? అయినా సంధ్యవేళ పడుకుందేమిటి, శీతాకాలం పొద్దు, అప్పుడే ఆరైపోయింది.
1: ఏం లేదులేండి, మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఆ మాట ఈ మాట చెప్తూ కూర్చుంది. ఇంత క్రితమే పడుకున్నట్టుంది, బడలిగ్గా ఉందేమో, అయినా లేపుతానుండండి.
3: వద్దులే, కాసేపు ఉంటే అదే లేస్తుంది. అదిగో అప్పుడే ట్యూషన్ పిల్లలు వస్తున్నట్టున్నారు, నేను నడవాలోకి వెళుతున్నాను.
1: అలాగే.
3: ఇదిగో పిల్లలు, తెలుగు పద్యాలన్నీ కంటతా వచ్చాయా?
4: వచ్చాయి సార్.
3: అయితే అమ్మాయి భాను, నువ్వు పద్యం అప్పచెప్పగలవా?
4: ఏ పద్యం చెప్పమంటారు సార్?
3: నీకు ఇష్టమైంది చెప్పమ్మా. పోనీ మొన్న డీఓ గారు వచ్చినప్పుడు చెప్పావే, ఆ పద్యం అప్పచెప్పు.

0: మీదై నా కరంబుండుట మేల్గాదే. రాజ్యము గేజము సతతమే కాయము నా పాయమే.
1: పేష్, వెరీ గుడ్, బాగా చెప్పావు. మరి ఈ పద్యానికి భావం తెలుసా? నేను చెప్తా విను. ఆచార్య శుక్రాచార్య సర్వైశ్వర్యాలనిచ్చే శ్రీ మహాలక్ష్మీదేవి శిరస్సు పైన, తనువు పైన, చెక్కిళ్ల పైన, వక్షస్థలం పైన మృదువుగా స్పృశించే శ్రీమన్నారాయణుని పవిత్రహస్తము క్రిందై నా చేయి పైనుండుట ఎంత అదృష్టము. సాక్షాత్తు శ్రీమన్నారాయణునికే దానమిచ్చే భాగ్యం దక్కుతుందంటే ఇంకేం కావాలి? ఈ రాజ్యము శాశ్వతమా? ఈ తనువు శాశ్వతమా? అంటూ బలిచక్రవర్తి చెప్పాడమ్మా.
0: సార్, పబ్లిక్ పరీక్షలో కనుక ఈ పద్యం ఇస్తే ఫస్ట్గా రాసేస్తాను సార్.
1: బేష్, వెరీ గుడ్. అయితే పరీక్షల కోసమే ఈ పద్యం కంఠస్థాపట్టావన్నమాట.
0: మరి ఇంకెందుకు సార్? పరీక్షలకు కాకపోతే ఈ పద్యాలు పాఠాలు ఎందుకు చదువుతాం?
1: మంచి ప్రశ్న అడిగావు. నీలాగే చాలామంది ఈ రోజుల్లో చదువు అంటే పరీక్షలు పాస్ అవటం కోసం అనే భావనతో ఉంటున్నారు. పరీక్ష పాస్ అయితే ఏ ఉద్యోగమో వస్తుందనే అభిప్రాయంలో ఉన్నారు.
0: కాకపోతే ఇంకెందుకు సార్?
1: పరీక్షల కోసం చదువుకోవటం ఒక లక్ష్యం. అంతకన్నా ఈ చదువుల ద్వారానే మన జీవితాలకు ఉపకరించే విషయాలను గ్రహించాలి. అంతెందుకు ఈ పద్యం

0: విషయం నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటో చెప్పగలవా?
1: తెలీదు సార్.
0: ఏదైనా పుచ్చుకునేవాడి చేయి క్రింద, ఇచ్చేవాడి చేయి పైన ఉంటాయని కదా బలి చక్రవర్తి చెప్పాడు. అందుకని మన చేయి ఎప్పుడూ పైనే ఉండాలి. అంటే ఇంకొకళ్లకు ఇచ్చేట్టుగానే ఉండాలన్నమాట. ఎవరి దగ్గర యాచించకూడదు. అరే నువ్వా అమ్మా అనసూయా, ఎప్పుడు నిద్ర లేచొచ్చావమ్మా?
2: ఇంత క్రితమే నాన్న, ఆదిన్ శ్రీ సతీ అనే పద్యానికి తాత్పర్యం చెప్తున్నారు కదా. మన చేయి ఇచ్చే స్థాయిలో పైన ఉండాలి, కానీ యాచించే స్థాయిలో కింద ఉండకూడదు అని అప్పుడు వచ్చాను నాన్న.
0: అలాగా? ఏమిటి అంతసేపు పడుకున్నావు? బడలికి తీరిందా? నడు ఫోన్ చేద్దాం. ఇదిగో పిల్లలు, మీరు మెల్లగా చదువుకోండి.
3: అలాగే సార్.
4: అదేమిటి అను, ఇంత పొద్దున్నే ప్రయాణం అవుతున్నావు? 4 రోజులు ఉంటావనుకున్నాను.
2: లేదమ్మా, పిల్లల నదులు వచ్చేసానుగా, ఆయనే అవస్థపడుతున్నారో ఏమో. అత్తయ్య ఉన్నారనుకో. నానా, అదిగో ఆటో అటు వెళ్తుంది, పిలవండి.
0: అలాగే అలాగే. ఇదిగో బాబు.
4: సరే నీ ఇష్టం, ఉండు బొట్టి పెడతాను.
2: ఏమిటమ్మా ఇదంతా? ఎందుకమ్మా ఇప్పుడు ఈ చీరా జాకి? వస్తానమ్మా. వస్తా నాన్నగారు.
4: అలాగే అనసూయ, జాగ్రత్తగా వెళ్ళమ్మా.
2: అలాగే.
0: అల్లుడు గారిని అడిగానని చెప్పమ్మా.
2: అలాగే నాన్నగారు.
0: ఏమిటి వర్తనం? అమ్మాయి ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చింది? వెంటనే ఎందుకు వెళ్ళిపోయింది?
4: ఏం లేదండి, మనల్ని ఒకసారి చూడాలనిపించిందట అంతే.
0: ఏమిటో,
5: భర్త మనసు ఎక్కడ బాధపడుతోందోనని జరిగిందేది బయట పెట్టలేదా ఇల్లాలు? అవును, సంసార జీవితంలో ప్రతి మాతృమూర్తి ఇలాంటివన్నింటినీ కడుపులో దాచుకోవాలో మరి.
6: మీరింతవరకు ఆదిన్ శ్రీ సతీ నాటిక విన్నారు. రచన శ్రీ సోమంచి రామం. ఇందులో శ్రీ నందగిరి నరసింహారావు, శ్రీమతి ఎక్కల పార్వతీ శ్యామలరావు, కుమారి లక్కోజు భానుమతి, శ్రీమతి పంతుల జైవాణి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, సహకారం కుమారి లక్కోజు భానుమతి.
7: శ్రోతలు ఇంతవరకు ఆదిన్ శ్రీ సతీ నాటిక విన్నారు. రచన శ్రీ సోమంచి రామం, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు.

విన్న పాట కులదైవం చిత్రం కోసం ఘంటసాల జమునరాణి గానం విన్నాం. సాహిత్యం కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

విన్న పాట కలియుగ దైవం. చిత్రం కోసం పి సుశీల గానం విన్నాం. సాహిత్యం అన్నమాచార్య, సంగీతం సత్యం. శ్రోతలు చిత్తసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట

లక్షాధికారి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

వెంట పండు వేలిదాన బెంగ చూడలే ఎండ కన్ను.

కథానాయకుడు చిత్రం కోసం పీర్సుశిల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి. చివరిగా

0: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వింటున్న పాట శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం కోసం ఘంటసాల గానం వింటున్నారు. సాహిత్యం ఆచార్యాత్రేయ, సంగీతం పెండ్యాల. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి.
2: ఆకాశవాణి హై, నమస్కార్. రవివాసరీ అఖిల భారతీయ సంగీత సభా మే ఆప్కా స్వాగత్ హై. ఆజ్ కే కార్యక్రమ మే ప్రస్తుత్ హై విద్వాన్ శ్రీ MSN మూర్తి కా కర్ణాటక శైలి మే వయోలిన్ వాదన్.
3: దిస్ ఇస్ ఆకాశవాణి. గుడ్ ఈవినింగ్ లిసనర్స్, వెల్కమ్ టు రవివాసరీ అఖిల భారతీయ సంగీత సభా. Tonight we present a violin recital in Carnatic style by Vidwan Sri MSN Murthy.
2: Sri MV Subbarayudu aur Srimati M Jalajakshi ke putra Sri MSN Murthy sangeet ke parivesh mein hi pale badhe hain. Aapki mata Srimati M Jalajakshi swayam ek sangeet kalakar rahi hain. Aapne sangeet ki shiksha sangeet sahitya kala nidhi गुरु श्री NCH कृष्णमाचार्युलु के पास प्राप्त की. बाल कलाकार के रूप में ही आपने अनेक मंचों पर अपनी प्रतिभा का परिचय दिया. विद्वान श्री MSN मूर्ति ने कई प्रतिष्ठित संगीतज्ञों के साथ विभिन्न मंचों पर वायलिन संगत किया. इतना ही नहीं, आपके वायलिन एकल प्रदर्शन के लिए आपको समालोचक प्रशंसा भी प्राप्त है. आपने राष्ट्रीय एकता संगीत कार्यक्रमों के तहत हिंदुस्तानी संगीत कलाकारों के साथ जुगलबंदी कार्यक्रम में भी अपनी प्रतिभा का प्रदर्शन किया है. कई प्रतिष्ठात्मक संस्थानों ने आपकी कला को निदर्शनात्मक प्रतिभा का प्रदर्शन माना है. आप भारतीय सांस्कृतिक संबंध परिषद ICCR के पैनलबद्ध कलाकार भी हैं. आपने कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय प्रतिष्ठित मंचों पर अपनी कला का प्रदर्शन किया है. आकाशवाणी के स्टाफ कलाकार रह चुके श्री MSN मूर्ति को वायलिन में टॉप ग्रेड

విన్న పాట సుందరకాండ చిత్రం కోసం పీసు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం విన్నాం. సాహిత్యం వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. రేపు మా ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజనిలో పార్వతీ వల్లభాష్టకం, అనంతరం శ్రీచంద్ర శేఖరాష్టకం వింటారు. 6:30 డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావు గారు వినిపించిన వినదగు మాట. 6:35 సేద్యపు సుద్ధులు కార్యక్రమంలో ఖరీఫ్ సీజన్లో వేసుకోదగ్గ పంటల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ మల్లేశ్వరరెడ్డి గారు అందించే వివరాలు. 6:55 ప్రసార విశేషాలు. 7:00 లలిత గీతం. 7:15 భగవద్గీత పారాయణం. 7:20 హేమావతి ప్రభాత.

సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నవలా శ్రవంతి శీర్షికన పున్నాగ పూలు నవల 9వ భాగం, అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో నాన్న నడిచిన నేల కథానిక వింటారు. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ రచన కేవీఎస్ఎన్ మూర్తి. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 జీవనోపాధిగా సైకిల్ షాప్ నిర్వహణ శ్రీ జి నారాయణ గారితో పరిచయం. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఇక 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం లేపాక్షి. 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార విశేషాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వై రాజారెడ్డి బృందం గారిచే శ్రీకృష్ణ రాయబారం బుర్రకథ. 7:45 వికసిత్ భారత్. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 8:45 హిందీ చిత్రగీతాల కార్యక్రమం చిత్ర జగత్. 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం. 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 11:10 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారంలోని ముఖ్య అంశాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11:45. ఈనాటి కార్యక్రమాలు మిమ్మల్ని అలరించనాశిస్తూ రేపటి మా ప్రభాత ప్రసారంలో 5:53 కలుసుకుంటామని కోరుకుంటూ మీ నుండి సెలవు కోరుతున్నవారు మీ మధుసూదన్ రెడ్డి. జై హింద్, శుభరాత్రి.